ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్జ్పై ఈనాటి మా ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం ఉదయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం. హిమవత్ పర్వత శిఖరముపై బృందగానం, రచన శ్రీ రామరాజు రాధాకృష్ణ, సంగీతం నిర్మల్ కుమార్.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

0: సర్వాత్మత్వమః విభూతి సహితం.
1: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు డి పశుపతి గారు గానం చేసిన శ్రీ దక్షిణామూర్తి అష్టకం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వ్యాఖ్యాత శ్రీమతి జి అరుణకుమారి.
2: భగవంతుడిచే సృష్టించబడినటువంటి ఈ సృష్టిలో 84 లక్షల రకముల జీవరాశులు కలవు. అందులో మానవుని జన్మ చాలా ఉత్తమమైనటువంటిది. జంతువునాం నరజన్మ దుర్లభం అని పెద్దలు అన్నారు. జీవి ఎన్నో జన్మలు పొంది మిగిలి ఉన్న కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మానవ జన్మ ప్రాప్తిస్తుంది. జీవి పుట్టుకతోనే 2 కర్మల అనుబంధాన్ని కలిగి ఉంటాయి. ఆగామి కర్మ అంటే ముందు జన్మంలో అనుభవించాక మిగిలిన కర్మ, సంచిత కర్మ ఈ జన్మములో పాపపుణ్యములు ఆచరించడం వల్ల కలిగే కర్మ. జీవుడు భూమిపైకి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాడు, పోయినప్పుడు ఏమీ తీసుకొని పోడు. పాపపుణ్య కర్మాచరణ ఫలితాన్ని మాత్రమే తీసుకొని పోతాడు. అంటే తను సంపాదించిన డబ్బు దర్పము తీసుకుని పోక మంచి చెడు పాపపుణ్యాల ఫలితాన్ని మాత్రమే వెంట పెట్టుకుని పోతాడు. జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నానాయాతనలను అనుభవిస్తూ తనకు 7వ మాసం వచ్చినప్పటికీ పూర్ణాకృతిని దాల్చి ప్రాణం పోసుకొని తల్లి గర్భములో తన గర్భసంచిలో ఖైదీగా ఉన్న తాను అనుభవిస్తున్నటువంటి దుస్థితికి చింతిస్తూ భగవాన్ని ప్రార్థిస్తూ ఈ దుస్థితి నుంచి రక్షించమని కోరుతారు. తాను జీవిత కాలమంతా నీ భక్తునిగా ఉంటానంటూ పాపకర్మలు చేయకుండా ఉంటానని మాట ఇచ్చి జీవుడు తల్లి గర్భము నుండి జన్మించిన వెంటనే మాయ చేత తాను ఇచ్చిన మాటలను మరిచి స్వార్థపూరితమైనటువంటి పాపకర్మలను చేయుచూ జీవిస్తున్నారు. జనన మరణాల మధ్యకాలమే మానవునికి భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్షు. మానవునికి జీవితకాలము స్వల్పము, సగభాగం నిద్రావస్థలో, మిగిలిన సగభాగములో 4వ వంతు బాల్యము, మిగిలిన 3 భాగములు జీవితంలో కౌమారము యవ్వనము వార్ధక్య దశల్లో గడిచిపోతుంది. బాల్యములో భగవంతుని చింతనకు అవకాశము లేదు. కౌమారము చదువులకు, యవ్వనం సంసారమునందు, వార్ధక్యమునందు కుటుంబ వయో ఆరోగ్య సమస్యలతో తన మనుగడల మధ్య సతమవుతూ ఉన్నారు. ఏ జంతువులకు మాట్లాడే శక్తి, ఆలోచించే శక్తి, మంచిని ఆచరించే బలము లేదు. జీవించడానికి అవసరమైన 1000000000 కోట్ల విలువ చేయగలిగినటువంటి అవయవ సంపదను మనకు ఇచ్చి తాని ప్రతిఫలముగా ఏమీ ఆశించగా స్వేచ్ఛగా జీవించే హక్కును భగవంతుడు మనకు ప్రసాదింపచేశాడు. చూడడానికి నయనాలు, వాసన చూడడానికి నాసికలు, వినడానికి చెవులు, మాట్లాడడానికి నోరు, పనులు చేయడానికి చేతులు, నడవడానికి కాళ్ళు, ఆలోచించడానికి మెదడు. ఇన్ని సంపదలనిచ్చిన భగవంతుని మరచి, అతనికి ఇచ్చినటువంటి మాటను మరచి ఇష్టానుసారముగా స్వార్థపూరితుడై అహంకారపూరితుడై ప్రవర్తిస్తున్నాడు ఈ మానవుడు. ఈ జగత్తునందు జన్మించిన ప్రతి జీవికి మరణము అనివార్యము. భగవంతుడు కూడా మానవ జన్మ ఎత్తినప్పుడు ఆ జన్మమునకు ముగి

0: ఉన్నది. ఈ స్వల్పమైన జీవిత కాలమునందు మానవుడు మంచిగా జీవించి మరణం తర్వాత కూడా జీవించి ఉండేలా తన జీవితమును చరితార్థం చేసుకొనవలెను. చెడ్డ పనులను చేసి జీవితం ముగించిన తర్వాత వారి పేరును కూడా స్మరించటానికి పాపమును అని అనువిధముగా జీవించక తన కర్తవ్యమును ఎరిగి ప్రవర్తించాలి. అంటే దైవ మందిరంలో కూర్చొని కాదు, తనకు జన్మనిచ్చిన భగవంతుని యందు విధేయతలు కలిగి తన ప్రతి చర్యనందు ఎంతో బాధ్యతగా నిర్వహించాలి. భగవంతుడు పుట్టుకతోనే అప్పగించిన కొన్ని బాధ్యతలు బంధాలు సక్రమంగా నిర్వహించి తర్వాత బంధాలకు బందీ అయి ఉండకుండా దైవ ధ్యానమునకు కూడా మనసును అలవాటుపరచుకోవాలి. ప్రతి చర్యను భగవంతుని ప్రేరేపణ అని భావించి కష్టసుఖములందు చెలించగా భగవంతుని విస్మరించగా జీవనమును సాగించాలి.
1: శ్రీమతి జి అరుణకుమారి గారు వినిపించిన వినదగు మాట విన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం కొర్ర పంట సాగులో మెళకువలు గురించి. కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ మాధవీలత గారు అందిస్తున్న సేద్యపు శుద్ధులు.
1: రైతులందరికీ నమస్కారం అండి. చిరుధాన్యాల పంటల్లో కొర్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన చిరుధాన్యపు పంట. కొర్ర స్వల్పకాలిక పంట, అంటే ఈ పంట మనకు 70 నుంచి 80 రోజుల లోపల కోతకు వస్తుంది. కాబట్టి ఇది మంచి ప్రత్యామ్నాయ పంటగా లేదా అంతర పంటగా లేదా పంటల సరళిలో చాలా ఉపయోగపడే పంట. ఇటీవల కాలంలో ఆరోగ్యరీత్యా మంచి పోషక విలువలు మరియు ఔషధ గుణాలు ఉన్నందున కొర్ర ప్రాముఖ్యత బాగా పెరిగినది. అలాగే ఈ పంట మనకు బెట్ట పరిస్థితుల్లో కూడా మంచిగా తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వగలిగిన పంట. కొర్ర పంటను మనం వర్షాధారం కింద జూన్ లేదా జూలై మాసంలో సాగు చేసుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైతే ఆగస్టు మాసంలో కూడా మనము ప్రత్యామ్నాయ పంటగా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. కొర్ర సాగులో మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులను అలాగే నాణ్యమైన దిగుబడిని కూడా సాధించడానికి వీలు ఉంటుంది. కొర్ర పంటలో మనము వేరుశనగ లేదా కంది పంటలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. అలాగే శనగ విత్తే ముందు మనము పొలం ఖాళీగా లేకుండా కొర్ర పంటను సాగు చేసినట్లయితే అధిక ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కొర్ర పంటలో మంచి దిగుబడులను పొందడానికి ముందుగా మంచి రకాల ఎంపిక అనేది చాలా అవసరము. కొర్ర పంటలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము నంద్యాల వారు చాలా రకాలను విడుదల చేశారు. ఈ రకాలు యొక్క గుణగణాలను అలాగే వాటి యొక్క లక్షణాలను ఎంత దిగుబడి ఇస్తాయి అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. ముందుగా SIA 3085 అనే కొర్ర రకము సాగు చేయడానికి చాలా మంచి అనుకూలమైన రకము. దీని యొక్క పంట కాలము 76 రోజుల నుంచి 80 రోజులు ఉంటుంది. దీని యొక్క దిగుబడి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాలు ఉంటుంది. ఈ రకము బెట్టను తట్టుకోవడమే కాకుండా అగ్గి తెగులను మరియు వెర్రికంకి తెగులను కూడా తట్టుకునే రకము. గింజలు పసుపు రంగులో ఉండి నాణ్యత చాలా బాగుంటాయి. దీని తర్వాత మనకు సూర్యనంది అనే రకము. సూర్యనంది అనే రకము పంటకాలం వచ్చి 70 నుంచి 72 రోజులు ఉంటుంది. దీని దిగుబడి ఎకరాకు 10 నుంచి 11 క్వింటాల్లు ఉంటుంది. అలాగే ఈ యొక్క సూర్యనంది రకము ఏంటంటే మనకు ఇది 70 రోజులకే పంట కాలం కాబట్టి దీన్ని అంతర పంటగా సాగు చేయడానికి చాలా అనుకూలమైన రకము. దీని యొక్క గింజలు పసుపు రంగులో ఉండి మంచి నాణ్యత కలిగి ఉంటాయి. అలాగే ఈ రకము అగ్గి తెగులను మరియు వెర్రికంకి తెగులను కూడా తట్టుకునే రకము. ఇంకొక రకము వచ్చి SIA 3156. ఈ రకము యొక్క పంట కాలము 85 రోజులు ఉంటుంది. దీని యొక్క దిగుబడి ఎకరాకు సుమారుగా 11 నుంచి 13 క్వింటాళ్ళు ఉంటుంది. ఈ రకం కూడా వెర్రికంకి తెగులను

మరియు అగ్గి తెగులను తట్టుకునే రకము. ఈ రకం కూడా మనకు మంచి గింజ దిగుబడితో పాటు చొప్ప దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. దీని తర్వాత మనం గరుడ అనే రకం గురించి తెలుసుకుందాము. గరుడ అనే రకము యొక్క పంట కాలము 60 నుంచి 62 రోజులు ఉంటుంది. దీని దిగుబడి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాలు ఉంటుంది. ఇది అతి స్వల్పకాలిక రకము, అంటే 60 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ రకము పంటల సర్లికి చాలా ఉపయోగపడే రకము. చాలామంది రైతులు రబీలో శనగ వేసుకుంటూ ఉంటారు. ఈ శనగ ముందు పొలాన్ని ఖాళీగా ఉంచకుండా ఇలాంటి స్వల్పకాలిక అతి స్వల్పకాలిక రకాలైనటువంటి కుర్ర రకాన్ని సాగు చేయడం వల్ల మనము ఎక్కువ నికర ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గరుడ అనేది చాలా మంచి రకము. తర్వాత రేనాడు అనే రకము. రేనాడు యొక్క పంట కాలము 80 నుంచి 85 రోజులు ఉంటుంది. దిగుబడి వచ్చి 10 నుంచి 14 క్వింటాళ్ళు ఉంటుంది. ఇది బాగా పిలకలు చేసే రకము, అలాగే అగ్గి తెగులను వెర్రికంకి తెగులను తట్టుకునే రకము. గింజ నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఇంకా చివరిగా మహానంది అనే రకము. ఇది ఇటీవల కాలంలో 2022 విడుదలైన రకము. దీని యొక్క పంట కాలం 85 రోజులు. దిగుబడి 12 నుంచి 13 క్వింటాళ్ళు ఎకరాకు వస్తుంది. ఈ రకము పైరు ఏపుగా పెరుగుతుంది, అలాగే పిలకలు బాగా వస్తాయి. అగ్గి తెగులు మరియు వెర్రికంకి తెగులను కూడా తట్టుకునే రకము. గింజ నాణ్యత బాగుంటుంది. చెప్పిన రకాలన్నీ కూడా మంచి రకాలు. వీటిలో మంచి రకాన్ని ఎన్నుకొని మనం సాగు చేసినట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎంత విత్తనాన్ని వాడాలి, పొలంలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. వరుసలలో విత్తుకోవడానికైతే ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. లేదా విదజల్లే పద్ధతిలో విత్తుకోవాలి అనుకున్నప్పుడు ఎకరాకు 4 నుంచి 5 కిలోల విత్తనం పడుతుంది. అలాగే విత్తేటప్పుడు గొర్రుతో వరుసల్లో వేసుకున్నట్లయితే అంతర్కృషి చేయడానికి వీలుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వరుసల్లో విత్తుకోవాలి. ఇలా విత్తుకోవడం వలన ఏంటంటే అంతర్కృషి బాగా చేసుకోవచ్చు, అలాగే కలుపు మొక్కల నివారణ కూడా సులువుగా చేసుకోవచ్చు. కుర్ర గింజల విత్తనం అనేది చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి మనకు మొలక శాతం ఒక్కొక్కసారి పొలంలో వెదజల్లినప్పుడు దానికి తేమ సరిగా అందక మొలక శాతం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొలక శాతం పెంచుకోవడానికి మనం విత్తనాన్ని 8 గంటల పాటు నానబెట్టి తర్వాత నీటిని తీసివేసి విత్తనాన్ని పల్చని గుడ్డపు మీద పోసి ఆరిపెట్టిన తర్వాత సరైన మోతాదులో, అంటే 1 కిలో విత్తనానికి 1 కిలో ఇసుక అనేది కలుపుకొని పొలంలో చల్లడం ద్వారా మనం మొలక శాతాన్ని పెంచుకోవచ్చు. అలాగే పొలంలో సమానంగా విత్తనాలు పడడానికి అవకాశం ఉంటుంది. తొలి దశలోనే మొక్కల సాంద్రత బాగా పొలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు దిగుబడులు అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ విత్తనం చల్లిన తర్వాత మనం బల్లతో కానీ చెట్టు కొమ్మలతో కానీ మట్టిని బాగా కలపెట్టడం వల్ల గింజలు మట్టి కింద పడేలా చూసుకున్నట్లయితే బాగా మొలక శాతం పెరగడానికి వీలుంటుంది. తర్వాత విత్తే ముందు ఖచ్చితంగా మనము విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పైరు తొలి దశలో వచ్చే చీడపీడలను అనేది మనం నివారించుకోవచ్చు. ఎక్కువగా కుర్ర పంటలో వచ్చే తెగుళ్ళు ఏంటంటే అగ్గి తెగులు మరియు వెర్రికంకి తెగులు, అలాగే ఈ మధ్య కాలంలో తుప్పు తెగులు కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ ఆకు తెగుళ్ళన్నీ కూడా ముందుగా నివారణ చేసుకోవడానికి కిలో విత్తనానికి 3 గ్రాముల థైరాము లేదా 2 గ్రాముల మ్యాంకోజబ్బు లేదా ట్రైసైక్లోజోల్, వీటిని 1 కేజీ విత్తనానికి చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసినట్లయితే ఆకుమచ్చ తెగుళ్ళన్నీ కూడా మనము నివారించగలుగుతాము. అలాగే ఎంత దూరంలో విత్తుకోవాలి విత్తేటప్పుడు అంటే సాళ్ళ మధ్య 20 నుంచి 22 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7 నుంచి 8 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవడం ద్వారా మనం సరైన మొక్కల సాంద్రతను పాటించవచ్చు. అలాగే విత్తిన 2 వారాల లోపల ఒత్తు మొక్కలు గమనించినట్లయితే వాటిని తీసివేసుకోవాలి. చాలామంది రైతులు ఈ చిరుధాన్యాల పంటల్లో ఎరువులు తక్కువగా వేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా ఎరువులను కూడా వాడుకున్నట్లయితే దిగుబడులు ఇంకా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎరువులు కూడా ఈ పంటకు వేయాలి. చిరుధాన్యాల పంటలు కాబట్టి చాలామంది రైతులు ఈ పశువుల ఎరువును కూడా వేయరు. అలా కాదు, ఎకరాకు ఖచ్చితంగా మనకు లభించే అవకాశం బట్టి ఎకరాకు 4 టన్నుల పశువులను ఎరువును వేసుకోవడం వల్ల మనం కర్బన శాతాన్ని పొలంలో పెంచుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఖచ్చితంగా పశువుల ఎరువును

0: వేసుకోవాలి. అలాగే ఒక ఎకరా పొలానికి మనం 9 కిలోల యూరియాను, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు మరియు 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను విత్తేటప్పుడు ఆఖరి దుక్కిలో వేసుకొని కలి దున్నుకొని మనం విత్తనాన్ని విత్తుకోవాలి. మరలా విత్తిన ఒక 30 రోజుల తర్వాత మరలా 9 కిలోల యూరియాను పైపాటుగా చల్లుకోవడం ద్వారా మనకు పూత దశలో పైరు ఏపుగా పెరగడానికి, కంకి పెద్దదిగా రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి విత్తిన 30 రోజులకు కూడా మరలా 9 కిలోల యూరియాని పైపాటుగా అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే మనము ఈ పంటలో కలుపును ఎలా నివారించుకోవచ్చు అంటే, విత్తిన 2 వారాల లోపల వరుసల్లో వేసుకున్నప్పుడు దంతితో ఎడసేద్యం చేయడం ద్వారా కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. అలాగే విత్తిన 30 రోజుల తర్వాత పంట పొలంలో ఎక్కువ కలుపు మొక్కలను గమనించినట్లయితే 2,4-D సోడియం సాల్ట్ అనే మందును ఎకరాకు 400 గ్రాములు చొప్పున కలుపుకొని నీటిలో కలుపు మొక్కలపై పిచికారీ చేసినట్లయితే వెడల్పాకు కలిగిన కలుపు మొక్కలన్నీ కూడా ఎండి చనిపోతాయి.
1: కొర్ర పంట సాగులో మెళకువల గురించి మీరు ఇంతవరకు కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ మాధవి గారు అందించిన సేద్యపు శుద్ధులు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వామ్యులు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో యువజన వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, యువతను లబ్ధిదారులుగా మాత్రమే చూడకుండా ఉమ్మడి భవిష్యత్తును రూపొందించే పాత్రధారులుగా గుర్తించాలని కోరారు. భారతదేశం ఆ వైఖరితోనే ఉందని వెల్లడించారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ యువజన క్రీడామంత్రుల సమావేశాల సందర్భంగా నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అధికారిక విందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కాదని, అవి దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కళారూపాలు, విందు, ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తెలంగాణలో విద్య, పరిశోధనా రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది. లండన్ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం రౌండ్ టేబుల్ సమావేశాలను నిన్న నిర్వహించింది. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధనా సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణను విద్యా పరిశోధనా రంగాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో లండన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ

0: ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాదులో ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి, ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించారు. తొలుత సామాజిక సేవ ద్వారా విలువైన అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: The NDA government is giving the new momentum to the development of the state. The convergence of the Prime Minister Sri Narendra Modi's vision of the Vikasit Bharat, the young political leadership must move towards the political participations. The representations is important, the foundation of the democracy, but today's generation seeks not only the representations but also result and accountability. Now the young political leadership's the strength of the Vikasit Bharat.
0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా ముసునూరులోని పాప్కార్నిక ఫ్యాక్టరీలో నూతన విత్తనాల ఆవిష్కరణ, ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావటం మనకు గర్వ కారణం కాబట్టి మన నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తామని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎటువంటి పంటలేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదేవిధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎల్లవేళ్లా కూడా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు తాగునీటిని వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31న అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత 2 ఏళ్లలో వెలిగొండ ప్రాజెక్టు కోసం 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని పేర్కొన్నారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో సింహళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా జిల్లా ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆసుపత్రుల పనితీరుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. బోధనాసుపత్రులతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉంటుందని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. టిట్కో భవనాల వద్ద కాలువపై నిర్మించిన వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజ్, ప్రహరీ గోడ తదితర అభివృద్ది పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మయన్మార్ దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరం.

0: ంగా ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు తగ్గకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు తగ్గకుండా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒకతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, ఆ తర్వాత ఆచార్య తంగిరాల వెంకట సుబ్బయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కళాకృష్ణ. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎస్ అమరనారాయణ. హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం ఈ ఉదయం 8:35. 9:30 పెనుగొండ శ్రీరామభద్రాలయం రూపకం వింటారు. రచన శ్రీ ఎన్వీఎస్ శర్మ, నిర్వహణ శ్రీ మొళ్లగిరి హరి. 10:00 వార్తావాహిని, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:30 అలాగే 12:15 వాణిజ్య ప్రకటనలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, ప్రాంతీయ వార్తలు 1:20, 2:00 ఆంగ్లంలోను, 2:15 హిందీలోను వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి కొనసాగుతాయి.

ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం శ్రీ సాయి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియం చిన్నారులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ఆరు ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు. పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఈరోజు సాయంత్రం 7:15 రంగస్థల పద్యాలు వింటారు. ఇందులో రామాంజనేయ యుద్ధం ఘట్టం నుంచి

రాముడి పాత్రలో శ్రీ డి విజయశంకర్, ఆంజనేయుని పాత్రలో శ్రీ ఎం రామాంజనేయులు గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. 7:45 లలిత సంగీతం. ఇందులో శ్రీమతి కెఎస్ ఇందిరా ప్రియదర్శిని గారు పాడిన లలిత గీతాలు వింటారు. రసధుని అలనాటి మధుర గీతాలు ఈరోజు రాత్రి 8:00. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. దొంగల్లారా దోచుకుపోండి చూద్దాం నాటిక ప్రసారమవుతుంది ఈరోజు రాత్రి 8:45. రచన శ్రీ టి రమేష్ కుమార్. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రాత్రి 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

శిష్ల శారద గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపీచంద్ ట్రిసా జోడీ కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత సార్వభౌమాధికారం గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవల్ ఇతనా హీ నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్ వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా న పహుంచాయే. అహింసా కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్జీ జానీ చాహియే. హమారే అహింసా కో గలత్ మత్ సమ్జో, అహింసా ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత సంస్కృతికి గర్వ కారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతీ నెల దాదాపు 78 టన్నుల వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్డు, టాన్ నింగ్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండవ గేమ్లో 11-10 స్కోరుతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు, సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి

0: ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది వి సాయి ప్రసాద్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి హేమావతిలో సమాచార వేదిక, స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, ఆ తర్వాత ఆచార్య తంగిరాల వెంకట సుబ్బయ్య గారితో పరిచయం ప్రసారమవుతాయి. ముందుగా వినండి ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు వినండి సమాచార వేదిక. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. హెచ్ఎల్సి, హంద్రీనివ కాలువల ద్వారా వచ్చే జలాలే మనకు ఆధారం. తొలి ప్రాధాన్యంగా తాగునీటికి ఇస్తాం. మున్ముందు వర్షాలను బట్టి ఆయకట్టుపై ఆలోచిస్తాం. అందుకే ఎవ్వరూ కూడా వరి వేయొద్దు అని జిల్లా కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. పంటలకు నీరివ్వాలంటూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో నిన్న ఆయన తన కార్యాలయంలో హెచ్ఎల్సి, హంద్రీనివ ఎస్సీలు సుధాకర్రావు, రాజగోపాల్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ దఫా వర్షాలు చాలా తక్కువ ఉండొచ్చని, 3 నెలలుగా రైతులు, ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అత్యవసర సమయాల్లో అగ్నిమాపక శాఖ ద్వారా ప్రజల ప్రాణ రక్షణ ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని రాష్ట్ర

విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. నిన్న ఆయన అనంతపురం జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కేంద్రాన్ని సందర్శించారు. శాఖ ద్వారా అందిస్తున్న సేవల గురించి అధికారులతో సమావేశమై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక శాఖను అన్ని విధాలా బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కళ్యాణదుర్గంలో 60 సెంట్లలో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి 2.25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సకాలంలో వర్షం కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మంత్రి సవిత నివాసంలో శుక్రవారం సాయంత్రం నుంచి ప్రత్యేక పూజలు హోమాలు ప్రారంభించారు. నిన్న ఉదయం మంత్రి నివాసంలో వేదబ్రహ్మ నాగప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సూపర్ ఎల్నినో ప్రభావం తొలగిపోయి వర్షాలు సమృద్దిగా కురవాలని, పంటలు బాగా పండి అన్నదాతలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ మహాగణపతి సమేత వరుణయాగం జరిపారు. మొదట గణపతి, నవగ్రహ, మృత్యుంజయ, ఔష్య, మహాసుదర్శన హోమాలు నిర్వహించారు. విశేషంగా వరుణ మూల మంత్ర జపపూర్వక వరుణయాగం చేశారు. ఈరోజు ప్రత్యేక హోమాలు, పూర్ణాహుతితో యాగం ముగుస్తుందని వేద పండితులు తెలియజేశారు. మంత్రి సవిత మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని యాగం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంత గ్రామీణ పరిధిలోని కాటిగాని కాలువ గ్రామంలో నిన్న క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటింటా చెత్త సేకరణను జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. గ్రామస్తులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత స్వచ్ఛాందర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రతను నిరంతరం కొనసాగించడమే లక్ష్యంగా క్యూఆర్ కోడ్ స్కాన్ ఆధారిత చెత్త సేకరణ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించామన్నారు. సిబ్బంది సరిగా రావడం లేదు అని ప్రజలు చెత్త ఇవ్వడం లేదని సిబ్బంది చెప్పే పరస్పర ఫిర్యాదులకు చెక్ పెట్టడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. 6 రూపాయలతో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఒక పంచాయతీని ఎంపిక చేసి క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ కోసం ప్రణాళికలను రూపొందించాలని డీపీఓ నాగరాజనాయుడును ఆదేశించారు. కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రావణ మాసం ఉత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి హనుమద్వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. ఆంజనేయ వాహనంపై సీతారామ లక్ష్మణులను ఆశీర్వాదం చేసిన అర్చకులు పూజలు చేశారు. అనంతరం పల్లకీపై వాహనాన్ని ఉంచి ఆలయ ఆవరణంలో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివార్లను దర్శించుకుని తరించారు. అంతకుముందు భక్తుల సౌకర్యార్థం దాతల సాయంతో చేపట్టనున్న 107 వసతి గదుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆలయ ఉప కమిషనర్ విజయరాజు భూమిపూజ చేశారు. ఉప కమిషనర్ విజయరాజు మాట్లాడుతూ 13.72 కోట్ల అంచనా వ్యయంతో 107 గదుల పనులు మొదలుపెట్టామన్నారు. మొదటి దశలో 70 వసతి గదులు G+1 పద్ధతిలో 9.50 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నిర్మాణ్ అనే సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకున్నామని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎన్వీఆర్ జ్యోతి కుమార్ పేర్కొన్నారు. ఎస్కేయు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అనుబంధ నిర్మాణ్ సంస్థతో నిన్న అవగాహన ఒప్పందం చేసుకున్నారు. వీసీ మాట్లాడుతూ పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా విద్యార్థులకు నైపుణ్యం పెంపొందించడానికి ఉచితంగా సాంకేతిక శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారన్నారు. ఎస్కేయు అనుబంధ కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న నగరంలో ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీ సంస్థ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ప్రారంభించారు. ప్రపంచ శాంతి, మానవతా విలువలు, సోదరభావం, శాంతియుత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ర్యాలీలో నినాదాలు చేశారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. బోధనేతర ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసి వర్సిటీ అభివృద్దికి కృషి చేయాలని ఎస్కేయూ విసి ఆచార్య జ్యోతి కుమార్ పేర్కొన్నారు. ఎస్కేయూలో టైమ్ స్కేల్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను వివిధ కేడర్లలో క్రమబద్దీకరించారు. ఒక్కో ఉద్యోగికి 7,000 వరకు వేతనాలు పెరగనున్నాయి.
దీంతో టైమ్ స్కేల్ ఉద్యోగులు విసి జ్యోతికుమార్, రెక్టార్ అనిత, రిజిస్ట్రార్ రమేష్ బాబులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

0: వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇప్పుడు వినండి స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు.

0: స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం. ఆచార్య తంగిరాల వెంకట సుబ్బయ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కళాకృష్ణ.
1: నమస్కారం అండి సుబ్బారావు గారు.
2: నమస్కారం.
1: మీరు బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా వ్యవహరిస్తున్నారు కదా, మరి కర్ణాటక రాష్ట్రంలో తెలుగు బోధన ఏ స్థాయిలో ఉందో చెప్తారా?
2: నేను బెంగళూరు విశ్వవిద్యాలయంలో 1969 చేరాను. అప్పుడు కన్నడ శాఖలో చేరాను. కన్నడ శాఖలో తెలుగు చెప్పడానికి చేరాను. కన్నడ బిఏ ఆనర్స్ విద్యార్థులకి, కన్నడ ఎంఏ విద్యార్థులకి తెలుగు సాహిత్యాన్ని గురించి చెప్తూ ఉండేవాడిని. తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా ఉన్న విద్యార్థులు కూడా ఉండేవారు బిఏ ఆనర్స్ బిఎస్సీ ఆనర్స్లో. కాలేజ్ లెవెల్లో సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు బెంగళూరులో అనేకమైన కాలేజీల్లో ఉంది. బళ్ళారి మొదలైన చోట్ల హై స్కూల్స్ కూడా ఉన్నాయి, తెలుగు హై స్కూల్స్ ఉన్నాయి. గంగావతిలో తెలుగు హై స్కూల్ ఉంది. ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ తెలుగులోనే నడుస్తున్నవి. 100-150 సంవత్సరాల నుంచి ఉన్నవి బెంగళూరులో చాలా ఉన్నాయి. అలాగే ధార్వాడ్లో కూడా ఉంది. ఈ మధ్య మొత్తం కర్ణాటక స్టేట్లో ఉన్న తెలుగు టీచర్స్ అందరూ కలిసి, అంటే హై స్కూల్ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అందరూ చేరి కర్ణాటక స్టేట్ తెలుగు టీచర్స్ అసోసియేషన్ కూడా స్థాపించారండి. అందువల్ల తెలుగు అన్ని స్థాయిలోనూ ఉందని చెప్పచ్చు.

0: మీరు తెలుగులో జానపద సాహిత్యంపై చాలా పరిశోధనలు చేశారు కదా, మీ పరిశోధనాంశాల గురించి ఒకసారి తెలియజేస్తారా?
1: ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు.
0: ఏమిటండి?
1: ఈ తెలుగు అన్ని స్థాయిల్లో ఉండడం కాకుండా 1974లో బెంగళూరు విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా తెలుగు శాఖని ఏర్పాటు చేశారండి. దీనికి కారణం ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు 1971లో ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా ఉండేవారండి. నేను ఆయనకు ఒక లేఖ రాశానండి 1971లో. ఆ లేఖను పురస్కరించుకుని 10 రోజుల్లో వారు 3 లక్షల రూపాయలు బెంగళూరు విశ్వవిద్యాలయానికి గ్రాంట్గా ఇచ్చారండి. ఆ గ్రాంట్తో ఒక తెలుగు శాఖను స్థాపించారు బెంగళూరు విశ్వవిద్యాలయంలో. అందువల్ల ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, కాలేజెస్లోనే కాకుండా, అంటే సెకండ్ లాంగ్వేజ్ అనే కాకుండా, ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు, పిహెచ్డి తెలుగు ఇవన్నీ కూడా 1974లో నరసింహారావు గారి సహాయం వల్ల అప్పటి నుంచి ఇంతవరకు కూడా కొనసాగుతున్నాయండి.
0: ఇకపోతే ఈ తెలుగులో జానపద సాహిత్యంపై
1: సాహిత్యం గురించి చెప్తానండి. నేను 1961-63 మధ్యకాలంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్య పింగళ్ లక్ష్మీకాంతం గారి దగ్గర ఎంఏ చేశానండి. తర్వాత వారు అప్పటికే పల్నాటి వీర చరిత్ర, వారు దాన్ని ఎడిట్ చేసి ఉండడం వల్ల పలు వీరగాథల గురించి పరిశోధన చేయాలనే కోరిక కలిగింది నాకు. 1963 నుంచి 68 వరకు 5 సంవత్సరాల పాటు ఈ వీరగాథల గురించి దేశమంతా తిరిగి, ఒక కేవలం ఏదో ఒక జిల్లాకి పరిమితం కాకుండా మొత్తం దేశమంతా తిరిగి సుమారు 1000 వీరగాథలను సేకరించి వాటిని గురించి పరిశోధన చేశారండి. ఆ పరిశోధన ఆచార్య పింగళ లక్ష్మీకాంతం గారితో మొదలుపెట్టి మళ్ళా 70-65లో వారు రిటైర్ అయిపోయినప్పుడు ఆచార్య జిఎన్ రెడ్డి గారి దగ్గర ఆ పరిశోధన పూర్తి చేశానండి. అందులో ముఖ్యంగా నేను చెప్పిన కొత్త విషయాలు ఏమిటంటే, అనేకమైన తాటాక గ్రంథాలు సేకరించి, ముఖ్యంగా కాటమరాజు కథలు అనేటువంటివి ఒక 3 కథలు మాత్రమే అప్పటికి తెలుసు దేశంలో. నేను అవి 32 కథలు ఉన్నాయని, అది ఒక చక్రం, వీరగాథా చక్రం, బ్యాలెడ్ సైకిల్, ఫోక్ ఎపిక్ అంటారు ఇప్పుడు, ఆ బ్యాలెడ్ సైకిల్ అని, అందులో 32 వీరగాథలు ఉన్నాయని చెప్పాను. అలాగే పల్నాటి వీర కథలు 1-2 కాదు, పల్నాటి వీరగాథలు కూడా 5-6 మాత్రమే తెలుసు అప్పటికి. నేను పరిశోధన చేసి మొత్తం 25 వీరగాథలున్నాయి పల్నాటి వీరకథా చక్రంలో అని చెప్పి నిరూపించాను. అంతేకాకుండా ఈ వీరగాథలు అనేటువంటివి 3 రకాలుగా ఉంటాయి. చిన్న చిన్న వీరగాథలు ఉంటాయి, లఘు వీరగాథలు, బ్యాలెడ్లింగ్స్ అని, ఒక సుమారుగా 3-4 గంటల కాలం పాడే పాటలు ఉంటాయి. బొబ్బిలి కథ, దేశంగురాజు కథ అని నెలల తరబడి పాడే పాటలు ఉంటాయి. 3-4 నెలలు పాడతారండి పల్నాటి వీరకథలు, కాటమరాజు కథలు. వాటిని బ్యాలెడ్ సైకిల్స్ అని, ఫోక్ ఎపిక్స్ అని నిరూపించానండి. ఇది నా పరిశోధనలో ఉండేటువంటి ప్రత్యేకమైన అంశం అండి.
0: తర్వాత అండి, మరి మీ ఆధ్వర్యంలో పరిశోధనలు ఏ రంగంలో జరిగాయంటారు?
1: నేను బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుడిగా చేరి, తర్వాత తెలుగు శాఖను స్థాపించి, అక్కడే నేను రీడర్ అయి ప్రొఫెసర్ అయినా కూడా, ఏదో కేవలం జానపద సాహిత్యానికే పరిమితం కాకుండా, మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఈ కన్నడ సాహిత్యంతో తెలుగు సాహిత్యాన్ని తులనాత్మకంగా పరిశీలించడం ముఖ్యం అని చెప్పి అనిపించింది నాకు. జానపద సాహిత్యంలో కూడా పరిశోధన చేయించాను, కానీ ప్రత్యేకం ఏదో ఒకదానికే మనం పరిమితమైపోయి ఉండకుండా, ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, జానపద సాహిత్యం ఏదైనా తీసుకోండి, తులనాత్మకంగా కూడా పరిశీలన చేయించానండి. ఈ తులనాత్మక పరిశోధనలో ముఖ్యంగా నేను మొట్టమొదటి చేయించింది మన నంది తిమ్మన గారి పారిజాతాపహరణం. నంది తిమ్మన, లేక ముక్కు తిమ్మన అంటాం కదా, ఆ ముక్కు తిమ్మన గారి పారిజాతాపహరణానికి మూలం రుద్రభట్టు జగన్నాథ విజయం అని చెప్పేసి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఒకసారి చెప్పారు. ఆ మాటను పుచ్చుకుని దాని గురించి డాక్టర్ చెన్నాపరెడ్డి తిరుపతిరావు గారి చేత పరిశోధన చేయించాను. ఆ 3 సంవత్సరాలు కష్టపడి చేసి ఆ రెండింటికి ఎక్కువ పోలికలు లేవు, కొన్ని పోలికలు ఉన్నా కూడా ఒకరు విష్ణు పురాణాన్ని, ఒకరేమో హరివంశాన్ని అనుసరించడం వల్ల ఆ తేడాలు ఉన్నాయి, కానీ లేకపోతే ఆ రెండింటికి పెద్ద పోలికలు లేవని చెప్పి ఆయన నిరూపించారు. అది మొట్టమొదటి తులనాత్మక పరిశోధన. తర్వాత నేను మన కువెంపు గారి రామాయణ దర్శనం, విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం, ఈ రెండింటినీ తులనాత్మకంగా పరిశీలించమని చెప్పాను. జయలక్ష్మి అనే అమ్మాయి దాని మీద చక్కటి పరిశోధన చేసింది. తర్వాత ఈ పంప నన్నయ్య, నన్నయ్య మీద పంపన ప్రభావం ఉందని చెప్పేసి చాలామంది చెప్తారు, పుట్టపర్తి వారే చెప్పారు, ఆ దాని గురించి పరిశోధన చేయించానండి. అది ఐటీవీలే, అది కూడా దానికి కూడా డాక్టరేట్ వచ్చింది. అలాగే తిక్కన కుమారవ్యాసుడు, ఆ విరాట ఉద్యోగ ప్రభావాలు తీసుకుని తిక్కన కుమారవ్యాసుడికి పోలిక చెప్పాను. అంతేకాకుండా కన్నడతో పరిశోధన తులనాత్మకంగానే కాకుండా తెలుగులోనే సంస్కృతంతో పోల్చవలసిన అవసరం కూడా ఉంది. మనకి తెలుగు సాహిత్యంలో తిక్కన చాలా గొప్ప కవి, అయినా ఆ తిక్కన గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే మూలంలో ఉన్న సంస్కృత భారతాన్ని కూడా చూడాలి. తిక్కన చాలా గొప్పవాడని చెప్పి తిక్కన కవిత్వాన్ని

0: మాత్రమే చూసి చెప్పారు ఇంతవరకు పరిశోధకులు. ఎవరో కోరాట రామకృష్ణ ఇలాంటి వాళ్ళు కొద్దిగా విరాట పర్వాన్ని కోల్చారు. అలా కాకుండా మన దివాకర వెంకటావధాని గారు నన్నయ్య భారతాన్ని మూలంతో కోల్చారు. ఆ తర్వాత జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు చాలా కూలంకషంగా ఈ వ్యాస భారతము నన్నయ్య పరిష్కారము అని చెప్పేసి దాన్ని పరిశోధన చేశారు. అదే రకంగా తిక్కన ఎంత గొప్పవాడో తెలుసుకోవాలంటే మూలంతో పోల్చాలని చెప్పి ఒక్కొక్క పర్వం తీసుకుని విరాట ఉద్యోగ పర్వాల మీద ఒక ఆయన చేశారు మూలంతో పోల్చి, తిక్కనని వ్యాసుడితో పోల్చి. భీష్మ పర్వం మీద ఒక అమ్మాయి చేసింది, ఇప్పుడు మన ద్రోణ పర్వం మీద ఒక అమ్మాయి చేస్తోంది. ఇలా మొత్తం తిక్కన పర్వాలు 15 పర్వాలు తీసుకుని మూలంతో పోల్చాలి అనేటువంటి తులనాత్మక పరిశోధన కూడా స్వీకరించారండి.
1: బాగుందండి. మరి మీకు సాహిత్య ప్రక్రియల్లో ఏ ప్రక్రియ అంటే ఇష్టం అండి?
0: నాకు సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం అంటే చాలా ఇష్టం అండి. నాకు ఈ కవిత్వం, అది ఏ కవిత్వం అయినా సరే, అంటే ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం, జానపద కవిత్వం, ఏ కవిత్వం అయినా సరే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా నేను ఈ చైతన్య కవితని కవిత్వం కోసమే ఒక పత్రిక ఉండాలి. కథలు నవల్స్ వేస్తారు పత్రికల్లో, కవిత్వం చాలా ఏ మూలలో కొంచెం వేస్తారు, అది కూడా చాలా తగ్గించి రాయాలి. మినీ కవితలు అయితే వేస్తారు, పెద్ద దీర్ఘమైన కవిత రాస్తే వేయరు. కాబట్టి కవిత్వానికి ఒక పత్రిక ఉండాలని నాకు చాలా కాలంగా కోరిక. నా మిత్రుడు బళ్ళారిలో ఉండేవాడు, టీబీఎం అయ్యేవారు, చాలా గొప్ప పండితుడు ఆయన, సంస్కృతంలో, తెలుగులో, కన్నడంలో చాలా గొప్ప పండితుడు. మేము ఇద్దరం కలిసి ఒక పత్రిక పెట్టాలని అనుకునేవాళ్ళం. తర్వాత అతడు గతించాడు. తర్వాత నేను మైసూర్లో ఉన్నటువంటి ఆర్వీఎస్ సుందరం గారు కలిసి 1986 చైతన్య కవిత అనే పేరుతోటి ఒక కవిత్వ పత్రిక తీసుకొస్తున్నామండి. 6 మాసాలకు ఒకసారి వస్తుంది, అందులో అంతా కవిత్వమే ఉంటుంది. తెలుగులో కవిత్వం, పద్యాలు రాసిన వేస్తాం, గేయాలు రాసిన వేస్తాం, వచన కవిత్వం రాసిన వేస్తాం. అలాగే తెలుగే కాకుండా ఇతర భాషలు, తమిళము, తెలుగు, కన్నడము, ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మన్, అటువంటి భాషల నుంచి కూడా అనువాదాలు తీసుకుని ఆ పత్రికలు వేస్తున్నామండి. కేవలం కవిత్వం కోసమే ఒక పత్రిక ఉండాలని చెప్పేసి ఇంగ్లీష్లో కొన్ని పత్రికలు చూసి సిడి నరసింహయ్య గారు మైసూర్ వెళ్ళి మేము ధ్వన్యాలోకాలు అక్కడ కొన్నాళ్ళు పనిచేసాం. నేను సుందరం ఒక నెలాళ్ళు ఉండి అక్కడ కొంత సాహిత్య కృషి చేశాం. అప్పుడు మాకు అక్కడ కొన్ని ఇంగ్లీష్లో కొన్ని పత్రికలు చూసాం, కేవలం పోయిట్రీ కోసమే జర్నల్స్, చంద్రభాగ అని ఒక పత్రిక చూసామండి. ఆ దాన్ని చూసినప్పుడు అట్లాంటి పత్రిక తెలుగులో పెట్టాలని కోరిక వచ్చి 1986 కేవలం కవిత్వానికే పరిమితమైనటువంటి ఒక పత్రిక స్థాపించాం. ఇప్పటికి 12 సంచికలు తీసుకొచ్చామండి, చైతన్య కవిత దాని పేరు.
1: మరి అయితే మీకు కవిత్వం రాయడం ఇష్టమైతే ఆ కవిత్వాన్ని వినడం మాకు ఇష్టం, ఒకటి రెండు కవితలు వినిపిస్తారా?
0: అదే చెప్పాను కదండి, నాకు ప్రాచీన కవిత్వం అన్నా, ఆధునిక కవిత్వం అన్నా, జానపద కవిత్వం ఏదైనా ఇష్టమే. శేషేంద్ర శర్మ గారు అన్నట్టుగా కవిత్వాన్ని విడదీయకూడదు, అసలు కవిత్వం కవిత్వం, అది ఎక్కడున్నా ఆస్వాదించాలి అనే తత్వం గలవాడు నేను. ముఖ్యంగా మనకి ప్రాచీన కవిత్వం కూడా ఎంతో చాలా గొప్ప కవిత్వం అని చెప్పిన మహానుభావులు ఉన్నారు, అది మర్చిపోకూడదు. ప్రాచీన కవిత్వం చదవకుండా ఆధునిక కవిత్వం రాయలేము అసలు. అంటే ప్రాచీన కవిత్వం బాగా చదువుకోవాలి. ముఖ్యంగా కృష్ణదేవరాయలు ఆముక్త మాలిద చాలా ఇష్టం నాకు, ఎంతో భావన. ఆ పోయిట్రీ ఇస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ కృష్ణదేవరాయల్లో ఉన్నంతగా నాకు ఇంకెక్కడా కనపడదు. ఒక్కోసారి చాలా అద్భుతమైనటువంటి ఇమాజినేషన్ కనపడుతుంది కృష్ణదేవరాయల కవిత్వంలో. ఆయన ఒక చమత్కారంగా ఈ శృంగార రసధ్వని చేస్తూ, ఈ శృంగార రసాన్ని ధ్వనింపజేస్తూ ఒక చిన్న పద్యం రాస్తాడు. ఈ ఆండాళ్ళు అంటే గోదాదేవి, శ్రీరంగనాథుడు, వాళ్ళ వివాహం జరుగుతుందండి. ఆ వివాహం జరుగుతుంటే శ్రీరంగనాథుడు చాలా ఎత్తుగా ఉన్నాడు, కూర్చున్నా సరే చాలా ఎత్తుగా ఉన్నాడు. ఈవిడ అమ్మాయి, ఈ ఆండాళ్ గోదాదేవి తలంబ్రాలు పోస్తుంది, తలంబ్రాలు పోసే ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు. ఆ వర్ణిస్తుంటే ఈవిడ చేతుల్లో బాగా పై కంట ఎత్తి నెత్తి మీద పోయవలసి వస్తుంది అతనికి. పైగా ఈ మగవాడు పెండ్లి కొడుకు ఏం చేస్తా అంటే గర్వంతో తల కూడా వంచడు, ఆడపిల్ల తల వంచుంది. కానీ ఈవిడ చాలా పైకి ఎత్తి తలంబ్రాలు పోయవలసి వస్తుంది. అప్పుడు అతను కొంటిగా వంగి ఆమె యొక్క గుండ్రని వక్షోజాల వైపు చూస్తున్నట్ట. ఆవిడ చాలా సిగ్గుపడిపోయింది. సిగ్గుపడిపోయి ఆ చేతులు ఎత్తి పోయకుండా ఆ తలంబ్రాలు కింద నుంచే చేతులు వేళ్ల చివరి నుంచి అలా పైకి జల్లేసిందిట. ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ చాలా అద్భుతమైన పద్యం రాశాడు కృష్ణదేవరాయలు. ఇంతి దోయిట శేషభ్రాలెత్తుచోట, ఇంతి దోయిట శేషభ్రాలెత్తుచోట, గుబ్బ పాలిండ్ల క్రేవ గ్రక్కున మురారి కనువేయుటగని, లజ్జగదుర బాహులెత్తక కరాగ్రములన పైకి గురజల్లే అని చెప్పి కృష్ణదేవరాయలు చాలా అందమైన పద్యం రాశాడు. అలాగే ధూర్జటైనటువంటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకం రాశాడు. ఆయన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడు. ఆయన ఈ పొయిట్రీ రమణీయ అర్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అంటాం కదా, ఈ రమణీయమైన అర్థం ఎట్లా వస్తుందో మనకి ఆయన రాసినటువంటి ఒక పద్యంలో తెలుస్తుంది. శబ్దంలోంచి అందమైన అర్థం రావాలి. ఏదో ఈశ్వరుడికి భక్తులంటే చాలా ప్రేమ, తిన్నడు పెట్టిన ఎంగిలి మాంసం కూడా తిన్నాడు అని చెప్పాలి. అలా చెప్తే కవిత్వం కాదు కదా. అందుకని ధూర్జటేమంటాడంటే, ఓ ఈశ్వరుడా, నీకు నిజంగా మాంసం తినాలనుంటే నీకేం లోటు వచ్చిందయ్యా?

ఒక చేతిలో జింక పిల్లుంది, ఇంకో చేతిలో గొడ్డలుంది. ఆ గొడ్డలతో ఈ జింక పిల్లను చంపేసి వండుకోవాలంటే నిప్పు కావాలి, నుదుటిలో నుదుటి మీద నేత్రం, నీకు అగ్ని నేత్రం ఉంది కదా, నీళ్లు కావలిస్తే నెత్తి మీదే ఉన్నాయి కదా. ఇవన్నీ చేసిన తర్వాత ఈ బిర్యానీ తినడానికి ప్లేట్ కావాలి కదా, చేతిలో కపాలం ఉంది కదా, ఆ ప్లేట్లో పెట్టి తినకుండా ఆ తిన్నడు పెట్టిన ఎంగిలి మాంసం ఎందుకు తిన్నావయ్యా అంటాడు. నీకు మాంసము వాంఛయేని కరవా, నీ చేత లేడుండగా చోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయచే చేకుంటెంగిలి మాంసం ఇట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇటువంటి రమణీయమైన అర్థం మనకి ఆధునిక కవిత్వంలోనూ కనబడుతుంది. ఆధునిక కవిత్వంలో శ్రీరంగ నారాయణ బాబు అనే కవి, ఆయన విశాఖపట్నంలో చాలా పగలు చాలా ఎండలుగా ఉన్నాయి, రాత్రి కొంచెం హాయిగా ఉందండి అని చెప్పాలి. అలా చెప్తే కవిత్వం కదా, దానికి ఒక కల్పన చెయ్యాలి. పోయిట్రీ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇమాజినేషన్, కల్పనాభివ్యక్తి కవిత్వం చెప్పాను కదా. ఆ కవిత్వం ఆధునిక కవి చేస్తాడు, ప్రాచీన కవి చేస్తాడు, జానపద కవి చేస్తాడు. ఆ కల్పన చేస్తూ అతను అంటాడు, చల్లగా మెల్లగా హాయిగా, చల్లగా మెల్లగా హాయిగా ఆడుదాని కౌగిలిలా రాత్రులు లెంపకాయ కొట్టినట్లు పగళ్ళు అంటాడు. అలాగే వేసవి కాలంలో ఆ తార్ రోడ్లు వర్ణిస్తూ, నీగ్రో స్త్రీ బుగ్గల్లా నిగనిగలాడే తార్ రోడ్లు అంటే అని చక్కటి ఉపమాలంకారం వేస్తాడు. కావ్యం గ్రాహ్యం అలంకారాత్, అలంకారం వల్ల కావ్యం తెలుస్తుంది. అందువల్ల ఈ అలంకారాలు ప్రాచీన కవులు వేశారు, ఆధునిక కవులు వేస్తారు, జానపద కవులు వేస్తారండి. అలా చక్కటి కల్పనలు కనబడతాయి. అలాగే ఒక వీరుడు చనిపోయాడు. ఆ వీరుడు చనిపోతే ఆ వీరుణ్ణి వర్ణిస్తూ ఒక కవి చెప్తున్నాడు, అన్నా నీ గాయాల మించి వీచి గాలి ఎరుపెక్కింది. ఉత్ప్రేక్ష, ఉత్ప్రేక్ష వల్ల అలంకారం. శ్రీకృష్ణదేవరాయ లాగే ఆధునిక కవి కూడా వేస్తాడు, అన్నా నీ గాయాల మించి వీచి గాలి ఎరుపెక్కింది, నువ్వు ఆసరా చేసుకున్న బొడ్డు మల్లే ఇప్పుడు ఎర్రగా పూస్తున్నది, నువ్వు పడిపోయిన చోట భూమి ఎరుపెక్కింది, నీ పాదాలను తాకి చలమ ఎరుపెక్కింది, నీ చితి నిప్పులేకనే మండింది. మరొక్కటి వినన్నా, నువ్వు కొట్టిన బాణం దెబ్బకి గాయపడి చీకటి ఎరుపెక్కింది. ఇట్లాంటి అతిశయోక్తి ఆధునిక కవిత్వంలో ఉంటుంది. ఇక జానపద కవిత్వంలోకి వచ్చినట్లయితే జానపదులు కూడా ఇట్లాంటి వాక్యం రసాత్మకం కావ్యం, రసవంతమైన వాక్యం చెప్పగలరు. శృంగార రసానికి కృష్ణదేవరాయల పద్యం చెప్పాను మీకు. అలాగే ఈ అనంతపురం జిల్లాలోనే కపిల తోడుతూ పాటలు పాడేవారు. పూర్వం ఇప్పుడు లేవు, ఇప్పుడు బోర్వెల్స్ వచ్చేసాయి. ఆ కపిల పాటల్లో ఈ శృంగార రసభావం ఎంత అద్భుతంగా చెప్తాడు చూడండి. ఒక అమ్మాయి ఈ మేకపాలు తాగితేనో మరి జుట్టుకు రాసుకుంటేనో జుట్టు బాగా పెరుగుతుందట. ఒక అమ్మాయి చెప్తోంది, ఈ మేకపాలతో పోషించాను, చక్కటి జుట్టు కురులు పెరిగాయి నాకు. తర్వాత ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, ఆ జుట్టు ఎలా ఉపయోగపడిందో ధ్వన్యాత్మకంగా శృంగార రసధ్వనితో ఎంతో బాగా చెప్తోంది. కంచి మేకల పాలు పోసి పెంచి తిని జవ్వాది కురులు, కంచి మేకల పాలు పోసి పెంచి తిని జవ్వాది కురులు, ఒక్కనాటి వలపులాకు పక్కలోకి పరుపులాయే. ఇంకొక అమ్మాయి నిద్రపోతుందట, నిద్రపోతుంటే ప్రియుడు వచ్చి ముద్దు పెట్టుకు వెళ్ళిపోయాట. ఆ అనుభవాన్ని చెప్తోంది శృంగార రసభావం చూడండి. ముద్దు పెట్టి ఎవడు బాయే ముక్కరెల్లా ఎంగిలాయే, ముద్దు పెట్టి ఎవడు బాయే ముక్కరెల్లా ఎంగిలాయే, వద్ద బండి ఎవడు బాయే వళ్ళెల్లా వసంతమాయే. ఇలాగ జానపద కవులు కూడా ఎంతో అద్భుతమైనటువంటి కవిత్వాన్ని చెప్పగలరు. అలాగే ఇంకొక జానపద కవి, ఇదే ఒక అలంకారం ఎట్లా వేస్తాడు జానపద కవి, అలంకారంలో ఎంత బాగా వేస్తాడు చూడండి. అలంకారం మన నిత్య జీవితంలో ఉండే అలంకారాలే వేస్తాడు. ఇదో కందిరీగ నడుముదానా తమలపాకు నడుముదానా,

నడిగి నాడే అంటాడు, నాగువాము నడుమూడు అంటాడు. ఇట్లాంటి ఉపమాలంకారాలు వేస్తాడు. అలాగే సర్వాయి పాపడనేటువంటి మహావీరుని వర్ణిస్తూ, రాయుడే సర్వాయి పాపాడే, మొగలాయి పాప రాయుడే సర్వాయి పాపాడే, ఈడిగోళ్ళ చిన్నవాడేరా ఆ రాయుడు ఇప్పాపు వంటి వాడేరా, ఈడిగోళ్ళ చిన్నవాడు ఇప్పాపు వంటి వాడు, మల్లెలా మొగ్గంటి వాడేరా ఆ రాయుడు మగలీరే కంటి వాడేరా. ఇట్లా అలంకారాలు వేస్తాడు. ఇంకొక కపిల పాటలో అలంకారం చూడండి ఎలా వేస్తాడు. ఒక అందం అనే వాతావరణాన్ని వర్ణిస్తున్నాడు, ఒక స్త్రీని వర్ణిస్తున్నాడు.

బొట్టు యాపకాయల సుక్కబొట్టు, ఏటికి యానాల బొట్టు యాపకాయల సుక్కబొట్టు, సలువ సీరా దాని కట్టు సందయన్నెల కాసినట్టు. ఇట్లాగా ప్రాచీన కవైనా ఆధునిక కవైనా

0: అని చెప్పాలి. ఆ కల్పన చేస్తున్నాడు ఆయన. అలా చెబితే కవిత్వం కాదు, దానికి ఒక కల్పన చెయ్యాలి కదా. ఆయన ఏం చేస్తున్నాడంటే, రాముడు పుట్టాడు, విష్ణుమూర్తి అవతారం అని చెప్పాలి. విష్ణుమూర్తికి నాభిలోంచి కమలం ఉంది, కమలంలో బ్రహ్మ ఉంటాడు. ఇక్కడ రాముడు పుట్టగానే ఆ బొడ్డు కోసింది మంత్రసాని, తోరం కట్టిన కత్తితో గోరుతో జారిపోకుండా బొడ్డు పట్టుకుని కోసిందట. ఈ కోసినప్పుడు అక్కడ బ్రహ్మదేవుడికి ఆ సీటు కింద ఆ కలుక్కుమందిట. అంటే ఈ నాభి కమలంలోంచి బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, ఇక్కడ బొడ్డు కొయ్యగానే ఇతడు విష్ణుమూర్తి అవతారం కాబట్టి అక్కడ బ్రహ్మదేవుడు ఆ పద్మం కింద ఉన్న తామరతూడు కలుక్కుమంది అంటాడు. తోరము కట్టిన కత్తిని గోరణమున మంత్రసాని కోసెను బొడ్డున్ నీరజము కాడ చిదివిన నేరిమిని కలుక్కుమనే మనీషన్ విధియున్, ఇట్లాంటి కవిత్వం చెబుతారు. కాబట్టి ఏ విధమైన పక్షపాతం లేకుండా కవిత్వం ఎక్కడ ఉంటుందో దాన్ని ఆస్వాదించాలి యువకులు. కేవలం ప్రాచీన కవిత్వంలో ఏముండదని, ఆధునిక కవిత్వంలో ఉంటుందనుకోవడం తప్పే. అలాగే ఆధునిక కవిత్వంలో అంతా ఉంది, ప్రాచీన కవిత్వంలో ఏమి లేదు, లేదా జానపద కవిత్వంలోనే అంతా ఉంది అనుకోవడం తప్పు. కవిత్వం ఎక్కడున్నా సరే ఆస్వాదించడం నాకు చాలా ఇష్టం. ఈ విషయాన్నే విద్యార్థులకు చెప్తూ ఉంటాను.
1: చాలా బాగుందండి. సాహిత్య ప్రక్రియల్లో మీకు కవిత్వం అంటే ఇష్టం అని చెప్పారు కాబట్టి, మరి మీరు అభిమానించే తెలుగు కవులు ఎవరో చెప్తారా?
0: నేను అభిమానించే తెలుగు కవులు అంటే, నాకు ప్రాచీన కవులు ఇష్టమే, ఆధునిక కవులు ఇష్టమే. సంస్కృత సాహిత్యంలో ఎంతో గొప్ప సాహిత్యం ఉంది, సంస్కృత కవులు ఇష్టమే నాకు. ఆ వాల్మీకి చెప్పే శ్లోకాలు చూస్తుంటే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. హనుమంతుడు సీతాదేవిని చూసి వచ్చాడండి. వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నారు వానరులందరూ. ఆ వానరులందరూ ఆనందంగా ఉండి సుగ్రీవుడి దగ్గరికి పెడుతున్నారు. అంగదుడు నాడు మధ్యన ఒక పక్కన జాంబవంతుడు, ఇంకో పక్కన ఆంజనేయుడు కలిసి పెడుతుంటే ఈ వానరులందరూ వెనకాల నడిచి పెడుతున్నారట. ఎంతో ఆనందంగా చూస్తున్నారు హనుమంతుడి కేసి. అప్పుడు వాల్మీకి అంటాడు, ఈ వానరులందరూ తమ చూపులతో ఆంజనేయుడిని మోస్తున్నారు అంటాడు. ఆ చెబితే నేను ఏదో శేషన్ శర్మ గారు చెప్పిన కవిత్వంలో అనిపిస్తున్నాను. ఏమిటో ఎంత గొప్పగా రాశాడు అనిపిస్తుంది. అలాగే సీతాదేవికి ఎడమ కన్ను అదిరింది శుభలక్షణంగా. హనుమంతుడు వచ్చి చెట్టు మీద కూర్చున్నాడు, ఆమెకి ఎడమ కన్ను అదిరిందని చెప్పడానికి అది ఆవిడ ఏడుస్తోంది పాప రాముడి కోసం. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎర్ర తామర పువ్వుని ఒక చేప పిల్ల వచ్చి కొట్టినట్టుగా కొట్టితే ఎలా అదురుతుందో అలా అదిరింది అంటాడు. కాబట్టి సంస్కృత సాహిత్యం నుంచి సంస్కృత కవులు ఇష్టమే నాకు. ప్రాచీన కవులు నన్నయ్య, తిక్కన, శ్రీనాథుడు, పోతన, అలసాని పెద్దన, శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళందరూ మహానుభావులు, ఎంతో గొప్ప కవిత్వం చెప్పారు. వాళ్ళందరిది ఇష్టం నాకు. అలాగే ఆధునిక కవుల్లో శ్రీశ్రీ చాలా, అతని శ్రీశ్రీ కవిత్వంతో నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. తర్వాత తిలక్ శేషేంద్ర శర్మ గారు, ఇప్పుడు శేషన్ శర్మ గారు, పూర్వం తిలక్ బాలగంగాధర తిలక్ ఉన్నారు, వారితో నేను చాలా కాలం మా తణుకులోనే ఉండేవారు. మా తణుకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. ఆయన తిలక్ గారితో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన ఏ కవిత్వం రాసినా సరే మొట్టమొదట నాకు చదివి వినిపిస్తూ ఉండేవారు. ఆయన ముఖ్యంగా తపాలా బంట్రోత్ అనే గేయం నేను రాయమంటే రాశారు. దాని ప్రారంభం కూడా, మై డియర్ సుబ్బారావు కనిపించడం మానేశావు, ఏమిటి పోస్ట్ మ్యాన్ మీద గేయం రాయాలా అంటూ, పోస్ట్ మ్యాన్ మీద గేయం ఎవరు రాస్తాడయా, చీఫ్ మినిస్టర్ మీద రాయాలి, లేకపోతే మంత్రి మీద రాయాలి, ఇంకో అందమైన ఆడపిల్ల మీద రాయాలి, పోస్ట్ మ్యాన్ మీద రాయడం ఏమిటి అని వెటకారంగా మాట్లాడుతూ, మళ్ళీ ఆ పోస్ట్ మ్యాన్ మీదే సామాన్యమైన వ్యక్తి అతడు, అయినప్పటికీ అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తాడు. ఎక్కడో అమెరికాలో భర్త ఉంటే ఆ లెటర్ తీసుకొస్తే ఆ అమ్మాయి సంతోషిస్తుంది. అలాగే ఒక ఎక్కడో యుద్ధంలో పోట్లాడుతూ ఉంటాడు కొడుకు, ఇంటి దగ్గర ముసలి తల్లి ఉంటుంది, ఆమె ఆ గుడిసెలోకి వచ్చి ఆ ఉత్తరం ఇస్తాడు ఆవిడికి. ఇలా చెబుతూ ఆ గేయాన్ని చక్కగా పూర్తి చేశారు ఆయన. అలా తిలక్ కవిత్వం అంటే కూడా ఇష్టం. ఇప్పుడు శేషేంద్ర శర్మ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కవిత్వం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నేను విప్లవ కవిని అని చెప్పడానికి ఆయన మామూలు మాటలతో చెప్తే కవిత్వం కాదు కదా, అందుకని ఆయన నడిస్తే నా అడుగులు మబ్బుల్లో పరుగెత్తే పిడుగులు, ఎత్తితే నా చేయి మండే అగ్నిజ్వాల అంటారు. అలాగే నా మాటలు ఈ దేశం మట్టిలో చల్లాను, ప్రతి చోట కత్తులు మొలవాలని అంటారు. అలాగే వర్షం కురిసినప్పుడు మొక్క మొలుస్తోంది, ఆ మొక్కను వర్తిస్తున్నారు ఆయన. ఆ వర్షం కురిసినప్పుడు రెండు పెటల్స్, రెండు ఆకులు వచ్చి పై కనబడుతూ ఉంటాయి కదా, దాన్ని చూసి వర్ణిస్తున్నారు. జలదానం చేసిన మేఘాలకి జోహార్లు చెప్పాయి చరాచరాలు, జలదానం చేసిన మేఘాలకి జోహార్లు చెప్పాయి చరాచరాలు, భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయట పెట్టి అప్పుడే వచ్చిన రెండాకుల్ని కృతజ్ఞతగా జోడించింది కృతజ్ఞతతో మేఘానికి అని చెప్తారు. ఆ రెండు పెటల్స్ కూడా నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్నాయి అని చెప్తారు. అలాగే ఆయన ఎన్నో అందమైనటువంటి, ఎంతో అందమైన కవిత్వం రాస్తారు ఆయన.
1: చివరిగా మీ రచనా వ్యాసంగం గురించి చెప్తారా?
0: నేను ఒక పక్కనే నాకు కవిత్వం అంటే ఇష్టం, ఇంకో పక్కన పరిశోధన, రెండు చేస్తూ ఉంటాను. అందువల్ల కొన్నిసార్లు పరిశోధన వ్యాసాలు రాస్తూ ఉంటాను, కొంతకాలం మళ్ళీ కవిత్వం రాస్తూ ఉంటాను. ముఖ్యంగా నేను కొంత కవిత్వం కూడా రాస్తూ ఉంటానండి. ఆ కవిత్వం రాయడంలో మొట్టమొదట హంసపదిక అని ఒక కవితా సంకలనం వేసాను 1967. తర్వాత మొన్న 87 గుండె పూసిన గులాబీ అని ఒక కవితా సంకలనం వేశాను. ఈ మధ్యలో ఒక రీసెర్చ్ కాటమరాజు కథలు అన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారు. 1976లో ఒక వాల్యూమ్ వచ్చింది, 1000 పేజీ.

0: వాల్యూమ్, 78లో ఇంకో వాల్యూమ్ వచ్చింది. దానికి ఒక 300 పేజీలు సుదీర్ఘమైన పీఠిక రాశాను కాటమరాజు కథలకి. అలా ఒక పక్కన రీసెర్చ్, ఒక పక్కన ఇది సాగుతూ ఉంటాయి. రెండు కూడా నాకు ఇష్టమే. ఇటీవల వేమన సర్వజ్ఞ గురించి కన్నడలో పుస్తకం రాశాను. అది కర్ణాటక రెడ్డి జన సంఘం వారు పబ్లిష్ చేశారు. మొన్ననే రిలీజ్ అయిందని 19వ తేదీని, జనవరి 19. ఇట్లాగా ఒక పక్కన పరిశోధన, ఒక పక్కన కవిత్వం, రెండు కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రక్రియ.
1: సంతోషం అండి. మీ సాహిత్య ప్రపంచ వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఆచార్య తంగిరాల వెంకట సుబ్బయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కళాకృష్ణ.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: Odisha coast, Indian Coast Guard and Navy launch rescue operation. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు.
2: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పేదలకు టిట్కో ఇళ్లను నిర్మించిస్తున్నామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణాభివృద్దికి 45 కోట్ల రూపాయల మేర నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని సద్వినియోగం చేసుకునేలా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోరారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి లభ్యతపై నెల్లూరులో జలవనరుల శాఖ అధికారులు, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలు రావడంతో అవసరమైన మేరకే నీటిని వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అజితా వేజండ్ల పిలుపునిచ్చారు. హరిత ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె నెల్లూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా అజిత మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం 100 మొక్కలను పెంచాలని, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో కూడా పచ్చతనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకాన్ని తరచూ పర్యవేక్షించి వాటి సంరక్షణకు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హట్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలోనే పూర్తవుతాయని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని బంగ్లాతోటలో 39 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్కును ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే 47 పార్కులను అభివృద్ది చేశామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే ఆధునీకరించి సదుపాయాలు కల్పిస్తామన్నారు. 1000 రూపాయలలోపు ఇంటి పన్ను చెల్లించే వారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ను ఉచితంగా ఇస్తామన్నారు. అందరూ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకుని దోమల రహిత నగరంగా మార్చేందుకు సహకరించాలన్నారు. నెల్లూరుకు సమీపంలోని దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తర్వాత దగదర్తి విమానాశ్రయానికి ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందన్నారు. దగదర్తి ఎయిర్పోర్టు పనులను వెంటనే వేగవంతం చేసేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అదనపు భూముల సేకరణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని కూలీల ఉపాధి కొరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీరామ్జీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న వీబీజీరామ్జీ పథకం పనులను ఆయన పరిశీలించారు. పథకం అమలు తీరుపై కూలీలతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాల ప్రకారం కూలీలకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ ద్వారా లబ్ది పొందుతున్న రైతులందరూ తప్పనిసరిగా అగ్రిస్టాక్లో రిజిస్టేషన్ చేసుకుని డిజిటల్ గుర్తింపు సంఖ్య పొందాలని రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి సూచించారు. పీఎం కిసాన్ లబ్దిదారులందరూ తప్పనిసరిగా డిజిటల్ గుర్తింపు సంఖ్యను పొందాలన్నారు. తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. మీరింతవరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన అమర నారాయణ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్ 2255533, మరో నెంబర్ 2968 90. ఎస్టీడీ కోడ్.

0: 0885054. మరి కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు, మొదటి కాలర్ ఎవరు చూద్దాం. హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు లత సార్. నేను అనంతపూర్ బ్లైండ్ హోమ్ నుండి మాట్లాడుతున్నాను సార్.
0: లత గారు బాగున్నారా?
1: బాగున్నా సార్. మీరు బాగున్నారా సార్?
0: బాగున్నామండి. చెప్పండి లత గారు, ఏం పాట కావాలి ఈరోజు?
1: మాకు వచ్చేసి శ్రీరామరాజ్యం మూవీ నుండి దేవుళ్ళే మెచ్చింది అనే సాంగ్ కావాలి సార్.
0: శ్రీరామరాజ్యమా?
1: అవును సార్.
0: ఏం చేస్తుంటారు లత గారు మీరు?
1: మాది మేము టీటీసీ కంప్లీట్ చేసాం సార్. ఇప్పుడు జాబ్స్ కి ట్రై చేస్తున్నాం.
0: టీటీసీనా?
1: అవును.
0: ఓహో, చాలా సంతోషం. అయిపోయిందా కోర్సు?
1: అయిపోయింది సార్.
0: కోర్స్ అయితే అయిపోయింది.
1: అవును సార్.
0: నెక్స్ట్ ఏం చేయాలని?
1: నెక్స్ట్ అయితే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం సార్. బ్యాంక్ ఎగ్జామ్స్ కి మామూలుగా.
0: బిఎస్ఆర్బినా?
1: అవును సార్.
0: ఓకే ఓకే. ఇంకా కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: కోరుతున్న శ్రోతలు పాపమ్మ, శకుంతల, వర్ష, శంకరమ్మ, చంద్రశేఖర్, మీరందరూ సార్. అలాగే రేడియో వింటున్న వారందరి కోసం.
0: ఓకే లత గారు, మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి, ధన్యవాదాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
3: హలో సార్, నమస్తే సార్.
2: నమస్తే అండి. నార్పల్ నుంచా?
3: లేదు సార్, తాటిచీరల సార్. మాది
2: తాటిచీరల కదా.
3: సార్ బాగున్నారా సార్?
2: రాధా గారా?
3: లేదు సార్, రమాదేవి సార్.
2: రమాదేవి, ఖచ్చితంగా తగులుతుంది మీకు కాల్. అంతగా ట్రై చేసుకుంటారు మీరు కదా. మీ అభిమానానికి ధన్యవాదాలు రమాదేవి గారు. చెప్పండి రమాదేవి గారు, ఏ పాట విందాం?
3: సార్ కదంహం సార్, చిరంజీవిది.
2: బా, కదంసింహం ఏం పా, ఏం సినిమాలోని పాట కోరారు అసలు? అందులోంచి ఏ పాట? గుమ్గుమా ఇంచు కొంచెం అనే. ఓకే రమాదేవి గారు, ఏం చేశారు టిఫిను?
3: ఏం లేదు సార్, అన్నం పప్పు చేసినాం సార్. ఏంది చేయలేదు టిఫిన్?
2: ఇయాలకే
3: చేసుకున్నాం సార్. మాది పల్లెటూరు సార్, ఇంకా తింటాం పద్దన్నే.
2: 8:30 అన్నం పప్పు.
3: అవును సార్.
2: మంచిదిలేండి. పనికి పోలేదా?
3: లేదు సార్, పోలే.
2: ఏం, ఆదివారం సెలవా మీకు?
3: లేదు సార్, పండగ చేస్తున్నాం సార్.
2: పండుగ ఏ, నాగుల చవితి?
3: అవును సార్.
2: అవునులేండి, శ్రావణ మాసం కదా. ఎక్కడికి పోతారు మీరు పుట్టకి?
3: ఇదే కట్ట కట్టిస్తున్నారు సార్, సాములు పెట్టినాము. ఇదేను
2: తాటిచీరలో?
3: మా ఇళ్ళలో, ఊర్లోనే ఉంది సార్.
2: బాగా జనాలు వస్తూ ఉంటారు అక్కడికి?
3: వస్తుంటా సార్.
2: ఓకే రమాదేవి గారు, అయితే పండుగ బాగా చేసుకోండి. నాగుల చవితి మీకోసం మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
3: విందాం సార్.
2: పేర్లు చెప్తారా ఏమన్నా?
3: ఏం లేదు సార్, మీకోసం, మాకోసం,
2: మీకోసం, మాకోసం, అందరి కోసం, వింటున్న వారందరి కోసం. కొదమసింహం చిత్రంలోని పాట వస్తుంది, మరి విందాం. ఓకే రమాదేవి గారు, ధన్యవాదాలు కాల్ చేసినందుకు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు?
2: న్యాయపూర్ ఐటీ ఆఫీస్ నుంచి జబ్బార్ సార్.
1: జబ్బార్ గారు, మీరు కూడా రెగ్యులర్ చేస్తారు
2: సార్? సార్ రెండు నెలలైంది సార్ మీతో మాట్లాడే. ఎందుకు
1: రెండు నెలలైందా?
2: అవును సార్, ఆ రోజు మీరు సెకండ్ టైం పెట్టేయండి అంటే కదా సార్.
1: అవునులేండి. ఓకే,
2: ఆ రోజు లాస్ట్ సార్.
1: ఓకే జబ్బార్ గారు, మరి ఏ పాట విందా మీరు చెప్పండి.
2: బాగున్నాను సార్.
1: బాగున్నాం, మీరు బాగున్నారు కదా?
2: బాగున్నాను సార్.
1: చెప్పండి జబ్బార్ గారు.
2: పాట చెప్తా సార్?
1: చెప్పండి
2: సార్. పాటకు ముందు ఒక చిన్న నీతి వాక్యం చెప్తా సార్.
1: చెప్పండి
2: సార్. మనం ఎన్ని రోజులు జీవించినా పువ్వులా జీవించాలి, ముళ్ళులా కాదు. అదే సార్.
1: పువ్వులాగా జీవించాలి,
2: ముళ్ళులా కాదు సార్.
1: ముళ్ళులా కాదు, ముళ్ళులా కఠినంగా కాకుండా పువ్వులాగా మెత్తగా, పువ్వులాగా సున్నితంగా సౌమ్యంగా జీవించాలి. అప్పుడే అందరికి
2: బాగుంటుంది.
1: కరెక్ట్. ముళ్ళు అంటే అందరూ భయపడతారు, పువ్వు అంటే అందరూ ఇష్టపడతారు. కరెక్ట్. పువ్వు అందరికి కరెక్ట్. పువ్వు అంటే అందరికి ఇష్టం కదా.
2: పువ్వులా జీవించారు.
1: చాలా మంచి విషయం చెప్పారు జబ్బార్ గారు. మంచి, ధన్యవాదాలు చెప్పినందుకు జబ్బార్ గారు. చెప్పండి ఏ పాట విందాం?
2: ధనమా దైవమా సార్.
1: దాంట్లో ధనమా దైవం అంటేనే అదే పాట గుర్తొస్తుంది. అవును కరెక్ట్. ఇప్పటికీ అంత మెలోడీ, ఎప్పుడు విన్నా కూడా మెలోడీ అనే పాట.
2: రామారావు యాక్టింగ్ అట్లే ఉంది సార్ దాంట్లో. జమున అట్లే చేసింది.
1: అవునా?
2: అవును సార్.
1: మేమైతే సినిమా చూడలేదు. అది
2: నేను సెవెంత్ చదివేటప్పుడు చూసినాను సార్.
1: సెవెంత్
2: అంటే 82-83 లో చూసినాను సార్ సినిమా ఇది.
1: 80s లోనా 70s లో కదా అది?
2: 82-83 నేను చూసినాను సార్.
1: ఏం చేస్తున్నారు జబ్బారు గారు? టిఫిన్ చేశారు లేదా? ఇంకా
2: లేదు సార్, ఇంకా తెచ్చుకున్నాను సార్ అన్నము మజ్జిగ.
1: అన్నము మజ్జిగ?
2: అవును సార్.
1: ఓహో, మంచి హెల్తీ ఫుడ్ తింటున్నారు.
2: కారం పొడి సార్.
1: ఉల్లిపాయ తింటే బాగుండదేమో.
2: ఉల్లిపాయ లేదు సార్, దాని మీద ఇంట్రెస్ట్ తక్కువ. 58 ఇయర్స్ సార్ ఇప్పుడు.
1: అవునా? ఓకే, మంచి ఆహారం లేండి మార్నింగ్ టైమ్స్.
2: కాకపోతే ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నాను సార్ డ్యూటీలో.
1: అవును, ఆఫీస్ లో ఉన్నారు. ఏ ఆఫీస్ లో?
2: అమెజాన్ లో చేస్తారు.
1: ఓకే జబ్బార్ గారు, మీరు కోరిన పాట వస్తుంది విందామా?
2: థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.
1: మంచిది.

0: ఇది హిందీ షర్మిలి చిత్రంలో సాంగ్ కూడా ఇదే ట్యూన్తో చేశారు. చాలా మంచి మెలోడీ ఇది, అప్పట్లో సూపర్ హిట్ సాంగ్. అదే పాట గుర్తొస్తుంది పాట వింటే.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో,
5: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. శర్మ గారా?
5: ఓవులరెడ్డి సార్.
0: ఓవులరెడ్డి గారు ఎక్కడి నుంచి?
5: తిరుపతి నుండి సార్.
0: తిరుపతి
5: సార్.
0: చెప్పండి ఓవులరెడ్డి గారు, ఏ పాట విందాం?
5: ఇదో నా ఫ్రెండ్ మాట్లాడతాడంట.
0: ఇవ్వండి.
6: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు?
6: మా పేరు బి సుధాకర్ సార్.
0: బి సుధాకర్. ఏం చేస్తుంటారు సుధాకర్ గారు?
6: మేము తిరుపతిలో ఉంటాం సార్, కపిల తీర్థం దగ్గర.
0: ఏం చేస్తుంటారు మరి కపిల తీర్థం దగ్గర?
6: కానీ సార్, మాది ఇక్కడ తిరుపతి, మాది న్యూటీ ప్లేస్.
0: అవునా, ఓకే ఓకే. మరి ఏ పాట కొడుతున్నారు
6: సార్? మాకు
0: ఖైదీ నెంబర్ 786.
6: అవును సార్.
0: మీ ఫ్రెండ్ గారు ఓబుల్రెడ్డి గారు, మీరు చాలా ఏళ్ళుగా ఫ్రెండ్సా?
6: అవును సార్.
0: అవునా, ఆయన ఏం చేస్తుంటాడు?
6: ఆయన కూడా కలిగి ఉంటారు సార్.
0: ఇద్దరు రేడియో వింటూ ఉంటారు.
6: అవును సార్, రేడియో ఇస్తాం.
0: ఓకే, ఖైదీ నెంబర్ 786లో ఏ పాట కోరుతున్నారు మరి?
6: గోవా గోరీ కథని పాట పెట్టి సార్.
0: పాటలు పాడుకుంటూ ఉంటారు అయితే. ఓకే సుధాకర్ గారు, ఓబుల్రెడ్డి గారు, మరి మీరు కోరిన పాట. నా పేరు సాయి ప్రసాద్ అండి.
6: ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. కోరుకున్న శ్రోతలు సార్
0: చెప్తారా? చెప్పండి.
6: ఓబుల్రెడ్డి, బాలాజీ, శ్యామరాజ్, మున్రాజ్, మా మరదలు విజయ్ కుమారి, మా పిల్లలు వచ్చి కళ్యాణ్, హేమంత్, మా తమ్ముడు మల్లికార్జున, అది ముదుగుప నుండి, ముదుగుప మండలం మంగళపురం నుంచి అంజిరెడ్డి సార్.
0: తిరుపతితో పాటు ముదుగుప కూడా చెప్పారు అయితే.
6: ముదుగుప మండలం మంగళమడుగు నుండి అంజిరెడ్డి, మా ఫ్రెండ్
0: అనంతపురం జిల్లా.
6: అవును సార్,
0: సత్యసాయి జిల్లా. సత్యసాయి జిల్లా. అవునవును.
6: అవును సార్.
0: ఓకేనండి, మరి మీ అందరి కోసం పాట వస్తుంది, విందామా?
6: ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో,
3: నమస్తే సార్. శుభోదయం.
2: శుభోదయం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
3: థాంక్యూ సార్.

0: మీ పేరు?
1: సివిఆర్ నగర్ నుంచి, అనంతపురం సివిఆర్ నగర్ నుంచి రాధ సార్.
0: రాధా గారు. చెప్పండి రాధా గారు, ఏ పాట విందాం? పాట హలో అభిలాష్ కార్యక్రమం ఫోన్ చేసి పాట ఐడియా లేదా మీకు? ఏ పాట కావాలి అని?
1: పాట ఏదైనా పాతదేయండి సార్, అమ్మవారిది. పాట అది భక్త తుకారంలో వేయండి సార్. లేకుంటే
0: భక్త తుకారం అందులో ఏ పాట?
1: ఏదైనా సార్, అన్నీ బాగుంటాయి.
0: అన్నీ బాగుంటాయి కదా దాంట్లో. చెప్పండి రాధ గారు, ఏం చేస్తున్నారు?
1: టిఫిన్ చేస్తున్నాం సార్.
0: ఏం చేశారు ఈరోజు?
1: జొన్న రొట్టె సార్.
0: అబ్బో, జొన్న రొట్టెలోకి
1: కాకరకాయ కూర సార్.
0: కాకరకాయ, మంచి హెల్తీ ఫుడ్.
1: రండి సార్ మీరు కూడా.
0: వస్తాం సార్ ఎప్పుడన్నా. రాధగారు, మరి దీంట్లో భలే భలే అందాలు సృష్టించారు, విందామా? ఘనా ఘన సుందర, ధాన్యలక్ష్మి అనేది ఒక పాట ఉంది, మనసున నీవే, కరుణామయ దేవ, పూజకు వేలారా, శ్యామసుందర అది
1: వద్దులేండి సార్. నర్తనశాలలో జనని శివకామని,
0: నర్తనశాల. ఇప్పుడు ఐడియా వచ్చింది మీకు?
1: లేదు సార్, సడన్ గా కాల్ కలదు అనుకుంటాం కదా సార్, కలుస్తుంది, పాట మర్చిపోతాం.
0: పాట మర్చిపోతారు కదా.
1: అంటే అదే ఏది కోరాలనుకుంటాం, ముందు ఐడియా కలుస్తుంది కలవదోలే అనుకుంటాం సార్, చేస్తాము.
0: అవునవునవును, కరెక్ట్. ఓకే రాధు గారు, మరి పాట వస్తుంది, విందామా?
1: ఓకే సార్, ధన్యవాదాలు.
0: మంచిదండి.

పార్టీ కావాలంతే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను, ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: అయితే మీరే తమ్ముడు.
1: అవును సార్.
0: ఓకే తమ్ముడు గారు చెప్పండి, తమ్ముళ్ళ నుంచి ఏ పాట విందాం?
1: పెదవి దాటని మాట ఒకటి ఉంది సార్.
0: పెదవి దాటని మాట ఒకటి ఉంది అనే.
1: ఇప్పుడు అయిపోయినా సార్?
0: లేదబ్బా మాది కాలే. మీదైందా?
1: లేదు సార్, మాది కూడా డైరెక్ట్ లేట్ అవుతుంది సార్.
0: అవును మగంలో కూర్చున్నారా?
1: అవును సార్.
0: ఎన్ని గంటలకి స్టార్ట్ చేసినారు?
1: నేను పొద్దున్నే 7, 6:30, 7 సార్.
0: 6:30, 7
1: అవును సార్.
0: మళ్ళీ టిఫిన్ కి బ్రేక్ ఇవ్వాలి కదా?
1: చెప్పడానికి 10, 10:30 అవుతుంది సార్.
0: 10:30 అవుతుంది అంతసేపు?
1: మామూలుగా అలవాటు అయిపోయింది సార్.
0: ఓకే ఓకే పవన్ గారు, మరి మీరు కోన్ పాట వస్తుంది ఏమని చెప్తారా? పేర్లు ఎవరు అన్నా?
1: ఏం లేదు సార్, వింటున్న శ్రోతలందరి కోసం సార్.
0: ఓకే పవన్ గారు, మరి మీరు కోన్ పాట వస్తుంది తమ్ముడు.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు అండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
1: నా పేరు శైలజ సార్.
0: శైలజ గారు ఎక్కడి నుంచి?
1: అనంతపురం డిస్ట్రిక్ట్ సార్.
0: అనంతపురం డిస్ట్రిక్టే? ఎక్కడ, ఏ ఊరు అని?
1: ఇక్కడే సార్, రెవెన్యూ కాలనీ.
0: అనంతపురం నగరం నుంచి, టౌన్ నుంచి?
1: అనంతపురం నగరం.
0: అది డిస్ట్రిక్ట్ నుంచి అంటే అనంతపురం డిస్ట్రిక్ట్లో ఏ ఊరు అని అడుగుతున్నా.
1: అదే సార్, ఇక్కడే లోకలే.
0: చెప్పండి శైలజ గారు, ఏ పాట కావాలి?
1: నాకు వసంత మూవీ నుంచి గాలి చిరుగాలి.
0: గాలి చిరుగాలి. ఏం చేస్తుంటారు శైలజ గారు మీరు?
1: నేను ఇంజనీరింగ్ ఆఫీస్లో టెక్నికల్ అసిస్టెంట్ సార్.
0: ఇంజనీరింగ్ కాలేజీలోనా?
1: ఇంజనీరింగ్ డిఐపిఆర్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్
0: ఆఫీస్. డిఐపిఆర్ ఆఫీస్లో శైలజ గారు?
1: అవును సార్.
0: నా పేరు తెలుసా మీకు?
1: సాయి ప్రసాద్.
0: శైలజ గారు అవునా? ఓకే ఓకే ఓకే, చెప్పండి శైలజ గారు, ఏ పాట అందులోంచి? వసంతంలో గాలి చిరుగాలి కదా. బాగున్నామండి, మీరు బాగున్నారు కదా? ఓకే శైలజ గారు, చెప్పండి.
1: శైలజ, ఆదినారాయణ, సుబ్బరాయుడు, లక్ష్మీదేవి, రేడియో శ్రోతలు వింటున్న వారందరి కోసం, స్టాఫ్ అందరి కోసం,
0: శ్రోతలందరి కోసం,
1: మా ఆఫీస్ స్టాఫ్ అందరి కోసం.
0: ఓకే శైలజ గారు, మీరు కోరిన పాట వస్తుంది, మరి విందామా? మంచిదండి, ధన్యవాదాలు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం. హలో హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం అండి.
2: సార్, కది నుండి బాదల్ ఖాన్ బక్సు మాట్లాడుతున్నాను సార్.
1: ఖాదర్ ఖానా?
2: బాదల్ ఖాన్ బక్సు సార్.
1: బాదల్ ఖాన్?
2: అవును సార్.
1: ఇంకోటి ఏజీ బాదల్ ఖాన్
2: బక్సు సార్.
1: బస్తునా?
2: బక్సు బక్సు
1: బక్సు. ఓకే, మీ పేరు చాలా వెరైటీగా ఉంది. బాదల్ ఖాన్ బక్సు గారు, చెప్పండి, ఏ పాట విందాం
2: సార్? భార్యా భర్తల్లో ఆకులు పోకులు ఇవ్వద్దు అని పాట సార్.
1: భార్యా భర్తలు? ఏం చేస్తుంటారు బక్సు గారు? వాటర్ వాటర్ ట్యాంక్? వాటర్ ప్లాంట్ పెట్టారా? ఓకే, బాగా జరుగుతుందా వ్యాపారము? పేర్లు చెప్తారా? భార్య భర్తలు ఆకులు పోకలు ఇవ్వద్దు కదా. చూచి చూసి కళ్ళు ఏమని రాదని మధురం మధురం ఉంది.

0: ఓ సుకుమారా రంగారా దాంట్లోనే నా పాట
1: అవును సార్ భార్య భర్తల్లో.
0: భార్య భర్తల్లోనే.
1: అవును సార్.
0: అందులోంచి ఆ పాట లేదే, భార్య బిడ్డలు అనుకుంటా. భార్య బిడ్డలు, అది
1: సరే సార్.
0: భార్య బిడ్డలు.
1: భార్య బిడ్డలు సార్
0: చెప్పండి
1: చగరి
0: బదల్ఖాన్
1: మచ్చానంపేట బాదల్ ఖాన్ వీధి నుండి బాదల్ ఖాన్ బక్షు రహమతుంది సార్. బాబా జాన్ షాజహాన్ గౌసియా మున్ని షాజు బక్షు రహమత్ జుబేరియా సాదియా మొహిద్దీన్ సార్.
0: ఇప్పుడు చెప్పారు కదా మీరు బాదల్ ఖాన్ బస్తీ అంటే, బాదల్ ఖాన్ స్ట్రీట్ సెపరేట్ ఉందా కదిర్లో?
1: అవును సార్.
0: ఏం అది స్పెషల్? ఆయన పేరు ఎవరు?
1: అది మా వీధి సార్ అది.
0: అవును, బాదల్ ఖాన్ వీధి అని అంటారు కదా, బాదల్ ఖాన్ అనే వాళ్ళు ఎవరు అని?
1: మా తాత సార్.
0: ఓహో, మీ తాతగారి పేరు మీద ఒక వీధి ఉందా?
1: అవును సార్.
0: ఓకే ఓకే. ఆయన ఏం స్పెషల్? ఆయన గొప్పతనం ఏంటి?
1: అంటే వీధిలో వచ్చి ఇల్లు వచ్చి ఎక్కువ మావే వస్తారు. నుండి
0: మీవేనా?
1: ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పేరు పెట్టినారు సార్ బాదల్ ఖాన్ వీధి.
0: ఏం చేసేవారు ఆయన?
1: ఆయన వచ్చి ఇదే సార్ వ్యవసాయము.
0: వ్యవసాయం చేసేవారా?
1: వ్యాపారం రెండు చేస్తా ఉంటారు సార్.
0: ఓకే ఓకే. అంటే ఆయన పేరు పెట్టారు ఏమైనా స్వాతంత్ర సమరయోధులా అని అడుగుతున్నా.
1: వ్యాపారము ఇది వ్యవసాయం రెండు చేస్తా ఉంటారు సార్.
0: అంటే ఆయన పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అని?
1: అంటే మున్సిపాలిటీ వాళ్ళు పెట్టినారు సార్ ఇల్లు ఎక్కువ వచ్చి ఆ వీధిలో మావే ఉండే సార్.
0: మీ వాళ్ళ వాళ్ళు అన్ని.
1: అవునవును సార్. దానికోసం వచ్చి పేరు పెట్టినారు సార్
0: ఇందుకు బాదల్ ఖాన్ బస్తీ.
1: బక్షు సార్
0: కాదు కాదు, మీ బస్తీ అంతా అంటున్నా.
1: వీధి
0: వీధి. ఓకే ఓకే. బస్తీ అన్నా వీధి అన్నా ఒకటే అనుకుంటా కదా?
1: వీధి వేరే సార్.
0: బస్తీ వేరేనా?
1: అవును సార్.
0: బస్తీ అంటే ఏంటి?
1: బస్తీ అంటే అది వేరే సార్.
0: అవునా? ఓకే. అంటే నేను ఒక ఏరియా అనుకున్నాను.
1: లేదు అది అంటే కదిరిలో వచ్చే మశానపేట ఏరియా సార్ అది.
0: ఓకే ఓకే ఓకే. ఓకే బాదల్ ఖాన్ గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది విందామా?
1: ఓకే సార్.
0: మంచిదండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు?
1: నా పేరు కృష్ణయ్య సార్.
0: కృష్ణయ్య
1: అవును సార్.
0: ఎక్కడి నుంచి అండి?
1: సోమందేపల్లి సార్.
0: సోమందేపల్లి. చెప్పండి కృష్ణయ్య గారు, ఏ పాట విందాం?
1: రౌడీ అల్లుడు సార్.
0: రౌడీ అల్లుడు. అందులోంచి సిలుకా క్షేమమా.
1: మూడు సార్లు కట్ అయిపోయింది సార్ నాది. అర్జీలు వచ్చినాయి, మీరు ఖచ్చితంగా మూడోసారి ఇది
0: కాల్ చేసింది.
1: అవును సార్, పక్కన కట్ అయిపోయాయి సార్. మళ్ళీ ఏ రాళ్ళ దగ్గర
0: అంటే కాల్స్ వస్తూ ఉంటాయి కదా, పాట వస్తుంటుంది, మీరు కొన్ని సెకండ్లే కదా రింగ్ అయ్యేది.
1: అవును సార్.
0: అట్లా ఒకరి తర్వాత ఒకరు వస్తుంటుంది. సోమందేపల్లిలో ప్రసారాలు అందుతూ ఉంటాయా మీకు రేడియో, అంటే డైరెక్ట్ రేడియో ద్వారా?
1: డైరెక్ట్ రేడియో ద్వారా వస్తాయి సార్.
0: వస్తాయా? సిగ్నల్స్ అందుతున్నాయి అక్కడికి అయితే?
1: బాగా అందుతాయి సార్. అసలు వైర్ కూడా ఏం సార్, ఇంట్లో ఊరికే పెట్టేస్తాం అంతే. రేడియో
0: అంటే సెల్ ఫోన్ లో కాదు, మామూలు రేడియోలో?
1: మామూలు రేడియో సార్.
0: వస్తాయా?
1: ఇప్పుడు వాయిస్ ఎంత నీట్ వస్తుంది.
0: అవునా? ఓకే ఓకే. ఏం చేస్తుంటారు కృష్ణ గారు మీరు?
1: చేనేత కార్మికులు.
0: అవునా? ఓకే. అవును, మగ్గాలు ఉన్నాయి కదా అక్కడ కూడా?
1: ఉన్నాయి ఉన్నాయి.
0: పవర్ లూమ్స్ ఉన్నాయి కదా?
1: పవర్ లూమ్స్ ఉన్నాయి సార్, హ్యాండ్ లూమ్ ఉన్నాయి సార్.
0: ఓకే ఓకే
1: ఓకే.
0: అవునా? మగ్గం నేసే వాళ్ళే ఎక్కువగా వింటూ ఉంటారు ధర్మవరం వాళ్ళు. అవునులేండి. బాగున్నారండి. లేదు సార్ గారు రిటైర్ అయ్యారు కదా, ఆయన విశ్రాంత సార్ విశ్రాంత జీవనం గడుపుతున్నారు. అందరూ సార్ వాళ్ళు అందరూ రిటైర్ అయిపోయారు, ఇప్పుడు మేమే ఉన్నాం. ఓకే కృష్ణయ్య గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: ఓకే సార్.
0: ఓకేనండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో,
1: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
1: గుడ్ మార్నింగ్ సార్, సాయిదాస్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
1: విల్లికల్ వెంకటకృష్ణమూర్తి సార్.
0: విల్లికల్ వెంకటకృష్ణమూర్తి గారు, బాగున్నారా?
1: అవును సార్, మీరు
0: బాగున్నారు సార్? బాగున్నామండి. కృష్ణమూర్తి
1: సార్, 2 నెలల మీతో మాట్లాడాక ఫోనే కలిసలే. అభిలాష్ గారు
0: ఫోనే కలిసలేదా? ఏ కార్యక్రమానికి కలిసలేదా?
1: ఏ కార్యక్రమం కలిసలే సార్.
0: అవునా? ఓకే ఓకే కృష్ణమూర్తి గారు, ఈరోజు కలిసింది సంతోషం.
1: మూగ మనసులు చిత్రం సార్.
0: మూగ మనసులు పాతదా?
1: అవును సార్,
0: నాగేశ్వరరావు గారిది. ఓకే, ఎందుకంటే కొత్తది కూడా ఉంది అది, మూగ మనసులు అనేది. అందులోంచి ఏ పాట?
1: గోదావరి గట్టు.
0: గోదావరి గట్టుంది. ఓకే, ఏం చేస్తున్నారు కృష్ణమూర్తి గారు?
1: ఏం చేద్దాం సార్, కొండ పెట్టినా ఊరికి వెళ్ళిపా.
0: ఎల్నిన ఎఫెక్ట్ తో ఏం పంట పెట్టినారు?
1: వేరుశెనగ సార్.
0: వేరుశెనగ, వేరుశెనగ తక్కువ వేలు అంటారు కదా మామూలుగా?
1: మామూలుగా అదే సార్, మా తాతల తరం నుంచి అదే వేస్తా అంటే. మేము వర్షాధారం మెట్ట ప్రాంతము. ఈసారి ఎఫెక్ట్ పడి సార్,
0: వర్షాలు పడకనా?
1: అవును సార్, అది అదే బాగా నచ్చింది సార్. దీని తర్వాత నుంచి వర్షాలు.
0: అవును, అదే కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు ఈసారి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రైతులు కొంచెం. అవునవును, ఎల్నిన ఎఫెక్ట్ బాగా ఉందని చెప్తున్నారు రైతులు.
1: మండలం అంతా పెద్ద మొట్ల ఉంది, చిన్న మొట్ల ఉంది, సలగం చెరువు, గ్రామాలు కూడా అన్ని ఇచ్చినారు సార్.
0: చెరువులు, చెరువుల కింద ఒకటి బాగుంటాయి అంతే.
1: బోర్లే సార్, చెరువులకి ఏం నీళ్ళు లేవు సార్.
0: లేవా?
1: చెరువులు లేవు సార్ మాకు.
0: ఓకే ఓకే ఓకే కృష్ణమూర్తి గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా? సమయం కావస్తుంది. చివరి కాలర్ మీరే, చివరి పాట ఇది. హలో అభిలాష్.
1: థ్యాంక్ యూ సార్,
0: మంచిదండి, ధన్యవాదాలు కృష్ణమూర్తి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి, పెనుగొండ శ్రీరామభద్రాలయం. రూపకం, రచన శ్రీ ఎన్వీఎస్ శర్మ, నిర్వహణ శ్రీ ఎం హరి.

అనంత సాంస్కృతిక వైభవం. పెనుగొండ శ్రీ రామభద్రాలయం రూపకం, రచన శ్రీ ఎన్వీఎస్ శర్మ, నిర్వహణ శ్రీ మూలగిరి.

0: శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవమైనాడు. రామాలయం లేని ఊరుగాని, రామభజనలు జరుగని చోటుగాని ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. రామాయణ పారాయణాలు, పురాణ కాలక్షేపాలు, హరికథలు, బుర్రకథలు ఇత్యాదిగా రామనామస్మరణలు ఆంధ్రదేశంలో సర్వసాధారణాలు. ఆంధ్రుల అణువణువులోనూ శ్రీరామచంద్రుడు నిండియున్నారు.
1: రామో విగ్రహవాన్ ధర్మ. పెనుగొండలో వెలసిన 365 దేవాలయాలు వేణికవే ప్రత్యేకత కలిగినట్టివి. దర్శించుకోవలసిన దేవాలయాల్లో శ్రీరామభద్రాలయం, కాశీ విశ్వనాథాలయం ముందుగా చూడదగిన ఆధ్యాత్మిక కేంద్రాలు. శ్రీరామభద్రాలయం కూడా దివ్య శిల్పాలతో నిండిన దేవాలయం. వన్యమాసిన, చెన్ను తరిగిన తన ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి చెప్పే అపురూప కళాఖండం.
0: కాశీ విశ్వనాథాలయం, శ్రీరామభద్రాలయం విజాతీయుల దురాక్రమణలకు లోను కాకుండా చెక్కు చెదరక నిలిచి ఉన్నాయి. జంట కవులవలే ఈ రెండు దేవాలయాలు ఒకే ఆవరణలో ఉంటూ హరిహరాద్వైతాన్ని చాటి చెబుతున్నాయి. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఈ దేవాలయాల సముదాయ పవిత్రతను, పురాతనత్వాన్ని గమనించి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతీస్వాముల వారు ఈ ప్రదేశానికి హరిహర క్షేత్రమని సార్థక నామకరణం చేశారు.

సర్వేశ్వరుడు, విశ్వవ్యాపకుడు, వేదవేద్యుడు అయిన భగవంతుడు విశేషంగా గ్రామాల్లో నివసిస్తూ ప్రజలకు శాంతినిస్తూ ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అటువంటి దేవాలయాన్ని బుద్ధిమంతులు సేవింతురుగాక అని ఈ శ్లోకార్థం.

వ్యక్తిగతంగా చేసుకునే పూజల కంటే సామూహికంగా చేసుకునే పూజలే సంఘీభావాన్ని, సంఘటనాతత్వాన్ని పెంచుతాయి. అందుకు దేవాలయాలు దోహదం చేస్తాయి. రాజుకు, రాష్ట్రానికి, లోకంలో ఉన్నవారందరకు క్షేమము, స్థైర్యము, విజయము, ఆయుష్యము, ఆరోగ్యము కలుగాలని త్రికాలాల్లోనూ దేవాలయాల్లోనూ అర్చనలు జరిగితే అవి దేశక్షేమాన్ని కలిగిస్తాయి.

0: ఇది భారతీయ సంస్కృతి. అందరూ సమైక్యంగా శాంతి సౌభాగ్యాలతో తొలతూగాలని ఆకాంక్షించటం ఈ సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత.
1: యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః. అధికారులు, అనధికారులు, పెద్దలు, పిల్లలు అందరూ పాలకుల్ని అనుసరిస్తారు. పాలకులు ప్రతిరోజు పూజలకు హాజరై ఆనాడు ఆదర్శప్రాయులైనారు. అందుకే దేవాలయాలు నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాలతో, తీర్థ ప్రసాద వితరణతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కలకలలాడేవి.
0: ధ్వజస్తంభ దర్శనం దైవ సాన్నిధ్యానికి తొలిమెట్టు. శ్రీరామభద్రాలయం ధ్వజస్తంభం మీద యోగ నరసింహుడు లక్ష్మీ వామాంక స్థితుడై కొలువు తీరియున్నాడు. శాంతిదాంతులను వెదజల్లే ఈ యోగా నరసింహుడు శ్రీరామభద్రాలయ నిర్మాణ ధ్యేయానికి బీజావ్యాప్తం చేస్తున్నాడు.

0: యుద్ధ భీతి లేక ఆనాటి పాలకులు పాలితులు ప్రశాంత జీవితం గడుపుతూ ఉండేవారని ఈ దేవాలయం చెబుతోంది. నాటి దేశ కాల మాన పరిస్థితుల్ని ఈ దేవాలయాలు ప్రతిబింబిస్తున్నాయి. అదే ధ్వజస్తంభం మీద త్రిభంగిమల్లో మలచబడ్డ కామధేనువు పాలన పోషణ రక్షణ అనే త్రిగుణాల అద్వైతాన్ని ప్రబోధిస్తోంది. అనేకత్వంలో ఏకత్వాన్ని సూచిస్తూ ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనే శృతి సూక్తిని నిరూపిస్తోంది.
1: ఈ దేవాలయ సముదాయాల్లో శిల్పులు ప్రదర్శించిన భావనా విన్యాసాన్ని కళా నైపుణ్యాన్ని చూచి ప్రజలు పాలకులు తన్మయులవుతారు. దురాలోచనలకు దూరమై శాంతి సౌభాగ్యాలను పొందుతారు. ప్రదక్షిణా పదము ప్రత్యేకం లేకున్నా గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి దైవదర్శనం చేయడం సంప్రదాయం. అలా ప్రదక్షిణ చేసేటప్పుడు రామభద్రాలయం గుడి గోడల మీద విరాజితులైన రామాయణ గాథల్ని భాగవత దశమస్కందములోని బాలకృష్ణ లీలల్ని చూస్తూ ఆధ్యాత్మిక వీధుల్లో విహరిస్తూ దైవదర్శనానికి నిష్కల్మష చిత్తంతో సమాయత్తులవుతారు.

గురుకుల ఆధ్యాత్మిక హృదయం, పారలౌకిక దృక్పథం, ప్రతిభా పరిపాకం, పురాణ ఇతిహాసాల అంతరార్థ గ్రాహ్యత, రసికత వైభవం ఈ దేవాలయ నిర్మాణాల్లో ఆవిష్కృతమయ్యాయి. బయటి గోడల మీద దేవాలయం చుట్టూ రామాయణ ఘట్టాలు పూర్తిగా, భాగవత దశమస్కంధంలోని శ్రీకృష్ణలీలలు సజీవ శిల్పాకృతులలో సాక్షాత్కరించాయి. వాల్మీకి కవి చక్రవర్తి భావనాస్ఫూర్తిని అణువణువున నింపుకుని శిల్పులు ఆయా ఘట్టాలను భావస్ఫోరకంగా చిత్రీకరించారు.

ముఖద్వారము ముందున్న ఆంజనేయ గరుత్మంతుల విగ్రహాలు, జీవ కళా విలసితాలు, భక్తిభావ సమన్వితాలు, భక్త్యా భాగవతం జ్ఞేయం నవ్యుత్పత్త్యా నటీకయ, భక్తి వినా ముక్తికి మార్గము లేదని ఆత్మార్పణ బుద్ధితో సర్వస్వము భగవంతునికి అర్పించి సేవించిన ఈ భక్తులు మార్గదర్శకులు, ఆదర్శప్రాయులుగా సందేశం అందిస్తున్నారు. నిధి చాలా సుఖమా, రాముని సన్ని

0: కామేష్టి యాగం, తాటక సంహారం, విశ్వామిత్ర యాగ రక్షణ, సీతా కళ్యాణం ఇలాంటి రామాయణ గాథలన్నీ పూసగుచ్చినట్లు దృశ్యకావ్యంగా చూపరులకు ద్యోతకమవుతాయి. ఉలూఖల బంధనం, గోపికా వస్త్రాపహరణాది భాగవత ఘట్టాలు, శ్రీకృష్ణ లీలా విలాసాలు, ఇవి తాడిపత్రి చింతలరాయని గుడిశిల్పాలకు అచ్చుగురుద్దిన ప్రతిరూపాలు.
1: వీటిని చూస్తూ ప్రదక్షిణం చేసేటప్పుడు తాపత్రయాలు మరచి భక్తులు తన్మయులై తీరుతారు. గుడిలోని ప్రతి స్తంభ రీతులు విజయనగర కళా వైభవానికి మచ్చుతునకలు.

భూత సంతతి చిత్తముల భక్తి దీప ప్రభాపుంజములు నిల్పు పరమ గురువో. మతము పేరిటి పరస్పర మానసిక బంధమును భద్రపరచడి ఇనుప గొలుసు. కనులకు బడని సూక్ష్మస్వరూపుని ముందు కనగజేసడి కనుకట్టు విద్య. తత్వపాంథులకు రహదారి బాట పూర్వజన మన ప్రత్య

కళ్యాణ మంటపం కమనీయ దృశ్య కావ్య ప్రబంధం. తమ కళా నైపుణ్యాన్నంతా విజయనగర శిల్పులు స్తంభ నిర్మాణాల్లో ప్రదర్శించారు. అమరావతి శోభలను కళ్యాణ మంటపాలంకరణలో పరచిపెట్టారు. స్తంభాల మీద దశావతారాలు చిత్రీకరించారు. భక్తి భావ విలసితాలైన ఈ సుందర మూర్తులు అలౌకిక సుఖానంద సంధాయకాలు.

0: ఈ కళ్యాణ మండప సౌందర్యానికి మింటి అష్టదళ పద్మము మకుట కిరీటమై భాసిస్తూ ఉన్నది.
1: గర్భగుడిలోనికి ప్రవేశించే వేళకు భక్తుడు భగవద్దర్శనానికి సమాయత్తమై ఉంటాడు. సమర్పణ బుద్ధితో భగవద్దర్శనం చేస్తాడు.

దుఃఖ పీడితులైన జీవగణాలను అవలోకించి సహజమైన సర్వ సులభత్వాన్ని స్వామియో అయిన ఆదిదేవుడు ప్రజలలో ఏ విధంగా ఆవిష్కరించాడో అటువంటి దేవాలయాన్ని బుద్ధిమంతులు సేవింతురుగాక అని ఈ శ్లోకార్థం.

శ్రీరామభద్రుడు యోగముద్రలో భక్తులను అనుగ్రహిస్తూ అర్ధ నిమీలిత నేత్రుడై దర్శనమిస్తాడు. సీతా లక్ష్మణ ఆంజనేయాది పరివారం కూడా యోగముద్రలోనే దర్శనమిస్తున్నారు. శాంతిరసాన్ని చిందించే ఈ గర్భగుడి ఒక దివ్యారామ క్షేత్రం. శ్రీరాముడు తన కృపా కటాక్ష వీక్షణాలతో ప్రపంచానికి సుఖశాంతులను ప్రసాదిస్తున్నాడు. యోగముద్రలో ఉన్న రామభద్రుని దేవాలయాలు భారతదేశంలో అపురూపంగా అరుదుగా ఉన్నాయి. అందులో ఈ రామభద్రాలయం విలక్షణం.

0: కవుల భావాలకు సజీవ నిదర్శనాలుగా నిలిచే ఈ శిల్పాలు తినగా తినగా వేము తీయనైనట్లు చూడగా చూడగా ఇంకా చూడాలనిపిస్తాయి.
1: ఆగమ శాస్త్రాన్ని పరిశీలిస్తే గ్రామ నిర్మాణానికి, పట్టణ నిర్మాణానికి ముందే దేవాలయ నిర్మాణానికి తగిన స్థలాన్ని నిర్ణయించి దానికి చుట్టూ గ్రామ నిర్మాణం చేయమని శాస్త్ర నిర్వచనం. సమాజంలో జీవించే ప్రతి వ్యక్తి జీవన విధానానికి, ఈ ఆరాధనా సాంప్రదాయానికి విడదీయలేని అనుబంధం ఉండేలా పూర్వీకులు ఏర్పాటు చేశారు.
0: కుటుంబాల్లో ప్రతి వ్యక్తికి ఎన్నో చికాకులుంటాయి. ఆ చికాకులు అణుచుకునేందుకు దేవాలయానికి వెళ్తాడు. అక్కడ పురాణ కాలక్షేపం చేస్తే కొంత శాంతి లభిస్తుంది. ప్రపంచాన్ని మరచిపోతాడు, ఆత్మశక్తిని పెంచుకుంటాడు, భగవదనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఈ రామభద్రాలయం సమాజం పైన ఎంతో ప్రభావాన్ని నిరపుతోంది. ఈ దేవాలయాన్ని సేవించండి, సనాతన ధర్మాన్ని రక్షించండి.

అనంత సాంస్కృతిక వైభవం. పెనుగొండ శ్రీ రామభద్రాలయం. రూపకం విన్నారు. రచన శ్రీ ఎన్వీఎస్ శర్మ. నిర్వహణ శ్రీ మూలగిరి హరి. వ్యాఖ్యాతలు డాక్టర్ పెమ్మరాజు రామకృష్ణారావు, డాక్టర్ చిన్నంపల్లి పద్మావతమ్మ. పద్యపఠనం శ్రీ నెరియనూరి హనుమంతరావు, శ్రీ బి సూర్యనారాయణ శాస్త్రి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తావాహిని ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

0: ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణార్థుల రెండవ దశ ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశాభివృద్దిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజాసేవ పట్ల సివిల్ సర్వీసెస్ అధికారులు అంకితభావంతో ఉండాలని సూచించారు. తమ పని నిర్ణయాలపై నిబద్ధతతో దృష్టి సారించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలందించాలని పేర్కొన్నారు. దేశమే ప్రథమం అన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
1: అంతరిక్ష అంకుర సంస్థల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా అనుకూల వ్యవస్థను దేశీయంగా సృష్టించాలని సూచించారు. అప్పుడే దేశ అంతరిక్ష రంగం ప్రపంచస్థాయి ప్రతిభకు, పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారగలదని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశ్రమ, ఇతర సామాజిక అభివృద్ది రంగాల మధ్య మరింత సహకారం ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
0: ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో బుధవారం పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 4 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల మీదుగా సాగుతాయని తెలిపారు. వీటిలో ఖరగ్పూర్ భద్రక్ 4 లైను, భద్రక్ హరిదాస్పూర్ 4 లైను, గుమ్మిడిపూండి గూడూరు 3-4 లైన్లు, కటక్ పారదీప్ 3-4 లైన్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులను 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: 5 బహుత్ బడే ఫ్యాసిలీ లియే పహలే 4 ప్రాజెక్ట్స్ హై జో కి రైల్వే కే హై ఔర్ పాంచవా ప్రాజెక్ట్ హైవే కా హై. పహలే 4 ప్రాజెక్ట్ మే జో హావడా సే చెన్నై కి రూట్ హై, మెయిన్ లైన్ హై, ఇస్ మెయిన్ లైన్ కే క్వాడ్రూప్లింగ్ కే డిసిజన్స్ హై ఔర్ ఏక్ హై కటక్ సే పారదీప్ రైల్వే లైన్ కా క్వాడ్రూప్లింగ్ కా థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఔర్ పాంచవా ప్రాజెక్ట్ హై ముజఫర్పూర్ సే సీతామఢీ హోతే హువే సోన్బర్సా ఏక్ తక్ యే 4 లేన్ హైవే బనానే కా టోటల్ 13,041 కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్స్ క్యాబినెట్ నే అప్రూవ్ కియే.
1: తమిళనాడులోని మహాబలిపురంలో గురువారం జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, సి జోసెఫ్ విజయ్, డీకే శివకుమార్, విడి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్టేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశం అత్యంత కీలకమైన ప్రాంతమని పేర్కొన్నారు. అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, లోతైన సముద్ర వనరుల వినియోగంతో దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశాన్ని అతిపెద్ద భాగస్వామిగా నిలిపాయని అన్నారు. పరస్పర చర్చలు, సానుకూల దృక్పథంతో దక్షిణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నీటి వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అమిత్ షా సూచించారు.
0: ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. కమిటీ తన సిఫార్సులను సమర్పించిన తర్వాత భారతదేశ ఆర్థిక వృద్దిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకులు ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నాయని, మొండి బకాయిలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.
1: ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఐఎస్ఐ మద్దతు గల షెహజాబ్ పట్టి నెట్వర్క్ను నిర్మూలించడం దీనికి ఉదాహరణ అని సామాజిక మాధ్యమం వేదికగా సోమవారం తెలిపారు. 200 మందికి పైగా ఐఎస్ఐ కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా విధ్వంసక దాడులకు పాల్పడాలన్న వారి ప్రణాళికలను కూడా కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసిందని చెప్పారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను ప్రారంభించడం ద్వారా భద్రతా దళాలు ఈ నెట్వర్క్ను ఛేదించాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.

0: ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సీఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
1: హమారీ సురక్షా వ్యవస్థకే ఇతిహాసమే ఏక్ మీల్ కా పత్ర హై. హమ్ సబ్ మిల్కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలి అంతరిక్ష సురక్షా బల్ సీఆర్పీఎఫ్ కే బునియాదీ ఢాంచే కో సశక్త్ ఔర్ ఆధునిక్ బనానే కీ దిశా మే కై మహత్వపూర్ణ కదమ్ ఉటా రహే హై. కేవల్ ఈంట్ గారే ఔర్ కాంక్రీట్ సే బనే ఇమారతే నహీ హై బల్కి యహా హమారే జవానం కే కళ్యాణ్ ఉన్కీ కార్యక్షమతా కో బడానే ఔర్ ఉన్కే జీవన్ స్తర్ కో శ్రేష్ఠ బనానే కే లియే హమారీ సర్కార్ కీ సుదృఢ్ ప్రతిబద్ధతా కా జీవంత్ ప్రతీక్ హై.
2: సురక్షితమైన మౌలిక వసతులు, ప్రత్యేక పరీక్షా కేంద్రాలు, సైబర్ భద్రతా వ్యవస్థలతో జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలను నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొంది. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన పిటిషన్లపై బుధవారం చేపట్టిన విచారణ సందర్భంగా రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను నందన్ నీలేకణి కమిటీ సూచనలకు అనుగుణంగా అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రశ్నపత్రాలను భద్రపరిచే ప్రక్రియ కోసం శాశ్వత కమిటీ ఏర్పాటు, సీనియర్ అధికారుల నియామకం, సంస్థాగత నైపుణ్యాన్ని పెంపొందించడం వంటి సిఫార్సుల అమలుపై కూడా సుప్రీంకోర్టు ప్రత్యేకంగా వివరాలు కోరింది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం శనివారం జరగగా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం ఆదివారం జరుగుతోంది. ఈ సమావేశాలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా, ఆ శాఖ సహాయ మంత్రి రక్షా ఖట్సే సమావేశాలలో పాల్గొంటున్నారు. శనివారం జరిగిన ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యువత అభివృద్ది, సాధికారతకు సంబంధించిన సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం దృష్టి సారిస్తుందని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో విద్య, నైపుణ్యాలు, సంక్షేమం, సుస్థిర అభివృద్ది వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశానికి 11 బ్రిక్స్ సభ్యదేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.
2: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో దిగడంతో రాష్టంలో విమాన అనుసంధానానికి నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రారంభం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
3: కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్ సాగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలన్నది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకుని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నా వంతుగా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
0: కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్లో అగ్రశ్రేణి జోడీగా నిలిచిన ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపిచంద్తో పాటు వివిధ క్రీడా విభాగాలకు చెందిన మరో 15 మంది క్రీడాకారులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అర్జున అవార్డు ప్రకటించింది. అదేవిధంగా భారత ఫుట్బాల్లో సీనియర్ క్రీడాకారుడైన ఇసయ్య అరుమై నాయగంకు అర్జున అవార్డు, జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చవాన్లకు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఇక పుణేలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడుకు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించనుంది. క్రీడారంగంలో ప్రతిభను గుర్తించి అత్యుత్తమ క్రీడాకారులు, కోచ్లను సత్కరించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తుంది.
2: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సోమవారం నుంచి పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన బీజేపీ రాష్ట కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. రాష్టంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై సమావేశంలో చర్చించారు. మండల, జిల్లా, బూత్ స్థాయిలో క్రమబద్దంగా

0: సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలతో నిరంతర అనుసంధానం కొనసాగించడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
1: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఢిల్లీలోని భారత మంటపంలో మంగళవారం జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భూపేంద్ర యాదవ్ సుస్థిరమైన భూముల నిర్మాణానికి విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2005 నుంచి 2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల తీవ్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: As nation pursue their development aspirations, they are navigating an increasingly complex environmental reality. The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ ఎన్ఆర్ఈడీసీఏపీ మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
1: ఇన్ఫ్లుయెంజా వ్యాధి విస్తరణ, ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో శుక్రవారం శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర హెచ్చరిక సంకేతాలు ఉన్న వ్యక్తులు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచించారు. H1N1తో సహా కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా నియంత్రణ కోసం దేశంలోని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు ఇతర భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తున్నామని తెలిపారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ రేడియో అల్కనందా మల్మునం హరివిల్లు ప్రోగ్రామ్ లో. అండ్ యెస్, నేను అడిగాను www. అని ఎప్పుడు టైప్ చేస్తాం కదా వెబ్సైట్స్, మరి దాని ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి. సో ఎస్, చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి ఇప్పటికీ. సో 20+ మెసేజెస్, మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారో.

సీరియస్ శిష్యుల వేణుగోపాల్ తాత గారు, క్వశ్చన్ అడగక ముందే ఆన్సర్ వచ్చేసింది కదా అంటారు. నేను అడిగింది www.fullform ఏంటి అనండి. మీరు www అని పంపిస్తే ఎలా, దాని ఫుల్ ఫామ్ నాకు ఎలా అర్థమవుతుంది చెప్పండి. సో ఎస్, ఇదే అండి ఆ చిన్న జనరేషన్ గ్యాప్ అండ్ ఎస్ మురళి గారు హాయ్ అల్కనంద గారు అంటారు. హాయ్ అండి, బట్ ఆన్సర్ కూడా పంపిస్తే బాగుంటుంది కదా. రాజు ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అప్పల్ రాజు గారు పేడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఎలా ఉన్నారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, నేను సూపర్ గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, జగిత్యాల జిల్లా బుగారం నుండి తిరునగరి ప్రకాష్, సుజాత, చోటు కార్తికేయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెల్లూరు జిల్లా నుంచి ఎవరు అంటే సౌషీర్ అండ్ ఇంకా శ్రవణ్ కుమార్. సౌషీర్ అండ్ శ్రావణ్ కుమార్ సో రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇప్పుడు నేను చదువుతున్న వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. సో ఎస్, చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు. హై జాబ్లవ్వ, గుడ్ మార్నింగ్, నాకు ఆన్సర్ తెలీదు కానీ ఒక రాయి వేసి చూస్తాను అంటున్నారు. గట్టిగా తగిలిందండి రాయి. అంటే రైట్ ఆన్సర్ ఎవరు అంటే ఇంతకీ టైలర్ సుజాత శ్రీనివాసరావు గారు దొడ్డదేవరపాడు నుంచి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎం చంద్రశేఖర్ కడప నుంచి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపనే పాల్యం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటూ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. అయ్యయ్యో, మీరు ఆ డబ్ల్యూడబ్ల్యూలోకి వెళ్ళిపోయారా? సో www. అంటే మన ఇంటర్నెట్ కి సంబంధించింది. అండ్ ఇంకా పొరెంకి నుంచి వీర రాఘవమ్మ, రేఖసాయి అండ్ మోనిక, మాకు చాలా రోజులు ఎఫ్ఎం రాలేదు, ఓకే, చాలా దిగులుగా ఉంది వినకపోతే, ఇప్పుడు వచ్చేసింది అనుకుంటున్నాను కదా, సో పాస్ట్ ను వదిలేసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే నందు, సో రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా విఆర్ బాబు అంబాపురం బెజవాడానా, ఓకే, బీజడియా అంటే యాక్చువల్ గా బెజవాడ కదా, మరి అంబాపురం ఎక్కడ ఉందో నాకు తెలీదు బెజవాడలో. ఇంతకీ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ లిజనర్స్ అందరికీ కూడా అట గుడ్ మార్నింగ్ అంటున్నారు. ఎంఎస్ దుర్గారావు గారు, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా అలానే మేము ప్రేమికుల రోజు ఫిల్మ్ చూసినప్పుడే మాకు తెలుసు మేడం ఆన్సర్ అంటున్నారు. మీరు స్మార్ట్ అండి, గుర్తు పెట్టుకున్నారు అప్పటి నుంచి. అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం సూర్యాపేట డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అసలు ఇది మాకు తెలీదా అంటూ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో రైట్ ఆన్సర్ నేను చెప్పట్లేదు, ఎవరెవరైతే ఆన్సర్ పంపించారో వాళ్ళ నేమ్స్ అన్ని చదివేస్తున్నాను. కమతం వెంకట లక్ష్మిరెడ్డి భీమునిపాడు రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ ఎవరు అంటే పి వెంకటరత్నం గారు వింజామూర్ నెల్లూరు నుంచి. హాయ్ అండి ఆర్జే అల్కంద గారు, నిన్నటి నుంచి నెల్లూరు సింహపురి ఎఫ్ఎం 102.7 నుంచి 10 to 5 వివిధ భారతి ఇస్తున్నారు, మాకు చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు. ఓకే సూపర్ అండి, సో ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉండండి వెంకటరత్నం గారు. అండ్ వెల్కమ్ టు బీబీ ఫ్యామిలీ. అండ్ ఇంకా ఓకే ఎం నరేష్, నరేష్ గారు నేను బాగున్నాను కానీ ఆన్సర్ బాగాలేదు అంటే అర్థమైపోయింది కదా, సో కొంచెం డీవియేట్ అయిపోయింది అనమాట ఆన్సర్. అండ్ ఇంకా నిరుపమ గారు హైదరాబాద్ నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే ఎలమరు నుంచి వీరబాబు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ విజయ్ పరమేష్ గుంటకల్ నుంచి రైట్ ఆన్సర్. నేను ఇంకా అనుకున్నాను ఈ ఇప్పుడు ఓన్లీ లైక్ మనకి యాప్స్ వచ్చేసాయి కదా, సో పెద్దగా వాడట్లేదు అని చెప్పి, సో తెలిసి చెప్పారో తెలుసుకుని చెప్పారో మొత్తానికి అయితే నాకు కావాల్సిన ఆన్సర్స్ వచ్చేసాయి.

అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. నందుజీ, వరుణ్ వచ్చేళ్ళారు, ఇంకా సూర్య కూడా ఇప్పుడే వచ్చారు అంటున్నారు. ఓకే అండి, సో ఇద్దరిని ఒకేసారి రమ్మని చెప్పండి, ఎందుకంటే నాకు హరివిల్లు కూడా చూడాలని ఉంది. ఆయన మాత్రం రావట్లేదు అండ్ ఇందుకీ రైట్ ఆన్సర్ పంపించేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, ఇందులో డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ అంటే అని ఆయన నన్నే అడుగుతున్నారు, శిశుల వేణుగోపాల్ దత్త గారు. నా క్వశ్చన్ అదే అండి, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ అంటే ఫుల్ ఫామ్ ఉంటుంది కదా, సో అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఆన్సర్ తెలిస్తే గనక నాకు పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, వీళ్ళు పాపం ఎంతో సిన్సియర్ గా ఆన్సర్ పంపించారు, మరి ఏమైందో తెలీదు, మళ్ళీ డిలీట్ చేశారు. సో అసలు యుద్ధంలో గెలిచామా ఓడామా అని కాదు, అసలు యుద్ధం చేశామా లేదా అన్నది ముఖ్యం. మరి అందుకే మీరు మళ్ళీ మీ ఆన్సర్ పంపించేసేయండి. అబ్బా ఏమన్నా కంపేర్ చేశారా? నెక్స్ట్ ఎవరు అంటే, మస్తాన్ అండ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అంటున్నారు. నేనండి మీ ఆర్జే అల్కినంద. సో ఆర్జే గారు అని పెట్టారు అలా బ్లాంక్ వదిలేసి. సో మీరు ఆన్సర్ పంపించేసేయండి, పేరు దేవుంది కానీ. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, అల్కినంద బంగారు తల్లి ఆన్సర్ ఈజ్ అంటూ, ఓకే ఎంత ప్రేమగా పిలిచారండి, బండారు త్రిమూర్తుల గుప్తా గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీ నుంచి. ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అక్షయ కార్తీక్ సాయి రమేష్ కామారెడ్డి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే, సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేసింది. అండ్ నెక్స్ట్ ఎల్ లక్ష్మీనారాయణ అండ్ ఫ్యామిలీ నెల్లూరు నుంచి. ఓకే, సో ఇక్కడ నెల్లూరు వైబ్స్ అయితే మామూలుగా లేవు, బికాస్ ఇందాక మనకు లిజనర్ చెప్తున్నారు కాబట్టి భలే ఉన్నాయండి కార్యక్రమాలన్నీ నిన్నటి నుంచి వింటున్నాము నెల్లూరు ద్వారా అంటున్నారు. ఓకే, సో నెల్లూరు ఫ్యామిలీ అందరికీ కూడా వెల్కమ్ టు మన వివిధ భారతి. అండ్ ఇక నెక్స్ట్ ఎవరు అంటే, గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ఓకే ఆన్సర్ మరి క్వశ్చన్ వినలేదు అనుకున్నాను, నేను ఈ మెసేజెస్ అన్ని ఫినిష్ చేద్దాం అనుకునే లోపు మళ్ళీ వచ్చేసినాయి. ఓకే, సో లెట్ సి వీర రాఘవమ్మ అండ్ ఫ్యామిలీ పొరంకి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు పట్టుకున్నారు, ఆన్సర్ పట్టుకుని రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, సో ఎస్ టైలర్ రమేష్ అని పంపించారు. అండ్ ఇంకా నెక్స్ట్ సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ఎవరు ఆన్సర్స్ పంపించకండి, బికాస్ ఇట్స్ ఆల్రెడీ 10:23, నేను నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోవాలి కాబట్టి. అండ్ ఎస్, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ వెబ్. అండ్ ఎస్, మరి వరల్డ్ వైడ్ వెబ్ తొలిసారిగా స్టార్ట్ అయింది August 23rd, 1991, అండ్ అందుకే ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇంటర్నెట్ డే. అండ్ అందుకే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే చంద్రయాన్ 3. సో చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయిన రోజు August 23rd, అదైతే మనకి తెలిసిందే, అంటే మళ్ళీ లైక్ ల్యాండింగ్ అయిన రోజు. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు? సో ఎస్, దీని గురించి ఇంకా మీకు క్లూస్ అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, బట్ రైట్ నో అయితే డైరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు ముందుగా నాకు ఆన్సర్ పంపించేసేయండి. సో చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు మీకు ఆన్సర్ తెలిస్తే మాకు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 8662488141 86624888814. సో ఈ నెంబర్ కి మీ ఆన్సర్స్ అన్ని పంపించేసేయండి. అండ్ యస్, సూపర్, ఆల్రెడీ ఆన్సర్స్ ఆన్ ద వే ఇక్కడ వచ్చేసాయి, బట్ మీకోసం అయితే ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ ఛాంపియన్. Stay tuned to Vivid Bharati FM 101.3, and this is your RJ Alknanda.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: వాణిజ్య ప్రకటన విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

మీరు విన్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము హరి వెళ్ళు కార్యక్రమంలో. అండ్ ఎస్, నేనైతే అడిగేశాను చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు అని చెప్పి. అండ్ ఈ రోజు స్పెషల్ ఏంటో అందరికి తెలిసిందే. ఎస్ చెప్పేశాను ఈ రోజు స్పెషల్ ఏంటి అని, ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అని చెప్పి. బట్ అంతకన్నా ముందు ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకు అంటారా? బికాస్ ఇక్కడ ఆల్రెడీ 35+ మెసేజెస్ ఉన్నాయి. ఏదన్నా మన ఇండియాకి సంబంధించి అండ్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఇలాంటి ఒక హిస్టారికల్ ఈవెంట్స్ గురించి అడిగినప్పుడు ఇన్ని ఆన్సర్స్ వచ్చినప్పుడు ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ. అంటే సినిమా హీరో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇవి కాకుండా ఇలా మన దేశం గురించి అడిగినప్పుడు రైట్ ఆన్సర్స్ పంపిస్తే అబ్బా ఆ కిక్కే వేరబ్బా అనిపిస్తుంది నాకు. అండ్ ఎస్, చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. సో జ్యోతి ఫ్రమ్ కొర్నేపాడు, ఇది కూడా అంతే, ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతున్నానో లేదో ఆన్సర్ పంపించేసింది జ్యోతి. సో సూపర్ జ్యోతి. అండ్ ఇక నెక్స్ట్ ఎవరు అంటే ఎల్ లక్ష్మీనారాయణ అండ్ ఫ్యామిలీ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ పి వెంకటరత్నం గారు, ఓకే వెంకటరత్నం వింజమూరు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ అప్పలరాజు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. మువల్ కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. సో అసలు నేను రైట్ ఆన్సర్ నుంచి చదవక్కర్లేదు బికాస్ అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ విజయ పరమేశ్ గుంటకల్ నుంచి, సో ఎగ్జాక్ట్ డేట్ అండ్ ఇంకా టైమ్ తో సహా పంపించారు. దట్ సో స్వీట్ అండి. సో 2:35 అంటే మధ్యాహ్నం 2:35 నిమిషాలకి అని చెప్పి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నెల్లూరు జిల్లా లేగుంటపాడు గ్రామం నుంచి సౌరీష్ అండ్ శ్రావణ్ కుమార్. అనంతపురం నుండి టైలర్ రమేష్ అండ్ ఇంకా మెకానిక్ వెంకటాచలపతి గారు పంపించేశారండి. అండ్ ఇంకా వీర్ రాఘవమ్మ అండ్ ఫ్యామిలీ పోరంకి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా శుభోదయం అండి అంటున్నారు కోడుమూరు నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్ అండ్ రఘుపతి ఈశ్వరమ్మ. సో ఎస్ ఆల్మోస్ట్ అండి అందరూ రైట్ ఆన్సర్స్. మధుసూదన్ రెడ్డి గారు పాపినపాల్యం నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నందు విజయవాడ నుంచి, అనంతపురం నుండి అనురాధ గారు కూడా టైంతో సహా పంపించేశారండి. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే బండారు త్రిమూర్తులు గుప్తా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అండ్ ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడి. ఎస్ అండి అందరూ రైట్ ఆన్సర్. శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం సూర్యాపేట, ఓకే. సో ఎస్ ఇంకా చాలా ఆన్సర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో మస్తాన్ అండ్ ఫ్యామిలీ, సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. సో ఎస్ ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో మీకోసం క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేసేస్తున్నాను. సో చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు? యాక్చువల్గా చంద్రయాన్ 3 నేను అడిగిన క్వశ్చన్, సో ఆ డేట్ ఉంది కదా, ఆ రోజు లాంచ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఆగస్ట్ 23న సౌత్ పోల్ అంటే చంద్రుడి మేరి సౌత్ పోల్ మీద ల్యాండ్ అవడం జరిగింది. అండ్ ఎస్ ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ, సో ఇట్లా సౌత్ పోల్ మీద ఇట్లా చంద్రయాన్ 3ని పంపించి లాంచ్ ల్యాండ్ అయ్యేలాగా చేయడం. అండ్ అందుకే ఇది ఒక హిస్టారిక్ డే. అండ్ 2003 ఆగస్ట్ 23న ఈ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరిగింది. అండ్ అందుకే మనం అప్పటి నుంచి కూడా నేషనల్ స్పేస్ డేగా ఆగస్ట్ 23ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎస్ ఫ్రెండ్స్, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే ఇంకా పంపించండి. అండ్ అయ్యో మా ఆన్సర్ ఎక్కడ ఇంకా చదవలేదు అనుకుంటారా? ఎస్ ఇంకా మీతో పాటు చాలా మెసేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అండ్ ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం మరొకసారి మా వాట్సాప్ నెంబర్ 8662488144 866284888. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అయితే పంపించేసేయండి. అండ్ ఎస్ ఇప్పుడైతే ఆకాశమే నీ హద్దురా ఈ ఫిలిం నుంచి టైటిల్ ట్రాక్ మీ అందరి కోసం. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఈ పాటలో నిజంగా లైక్ ఎవరైతే ఆ టీమ్ లో వర్క్ చేశారో ఐ థింక్ ఇట్ విల్ హిట్ హార్డ్ అని చెప్పి. బికాస్ చంద్రయాన్ 3 కోసం వాళ్ళు అంటే మనం చూసేది ఆ లాంచ్ లైవ్ లో ఎలా వెళ్తుంది ఆర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిందా లేదా అని చెప్పి, బట్ దీని వెనకాల ఎంత మంది కృషి ఉంటుందో అండ్ అది లాంచ్ అయ్యి ల్యాండ్ అయ్యే వరకు వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడతారో జస్ట్ లైక్

మనకి తీరి చదువుకోవడం వేరు, ప్రాక్టికల్ వేరు కదా. సో వాళ్ళు అంతా అరేంజ్ చేసి అది లాంచ్ చేశాక మళ్ళీ ల్యాండింగ్ అయ్యే వరకు కూడా, అది ఎలా అయితే మన పిల్లలు ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తారో, అలా ప్రతి ఒక్కళ్ళు కూడా అంత డెడికేటెడ్గా వర్క్ చేశారు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనమాట ఆ టీమ్ అందరికీ కూడా. సో ఇస్రోలో ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి వర్క్ చేశారో, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. అండ్ దీనిలో నాట్ ఓన్లీ జెన్స్, ఆడవాళ్ళు కూడా ఉండడం మీ టీమ్ లో, సో దట్స్ అమేజింగ్. అండ్ ఆ టీమ్ అందరికి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ, ఇప్పుడైతే ఆకాశ్ మీ నిహద్రా ఫిల్మ్ నుంచి ఈ టైటిల్ ట్రాక్ మీకోసం, స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన్మనామ్ హర్విల్లు ప్రోగ్రామ్ లో. అండ్ ఎస్, ఇంకా ఇక్కడ 20+ మెసేజెస్ ఎస్ ఫినిష్ చేసేస్తానండి, బికాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ కి ఇన్ని వండర్ఫుల్ ఆన్సర్స్ రావడం ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, మస్తాన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సతీష్ ధవన్ అని కూడా పంపించారు. ఓకే, దట్ సో స్వీట్ అండి. అండ్ ఇంకా నరేష్ మెర్సి విజయ గారు ముసాపేట నుంచి సూపర్ సాంగ్స్ అంటారు. సాంగ్స్ ఓకే అండి, ఆన్సర్ ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే రంగాచార్యులు హిందూపూర్ నుంచి, రైట్ ఆన్సర్. ఇంకా కృష్ణా డిస్ట్రిక్ట్ పెద్దపారిపూడి నుండి, ఎలమర్ నుండి వీరబాబు గారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, విఆర్ బాబు అజిత్ సింగ్ నగర్ అంబాపురం విజయవాడ నుంచి. ఓకే, ఇందాక అంబాపురం ఎక్కడుంది అన్నాను కదా, బెజవాడలో, అందుకని చెప్పి ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇంకా అశోక్ గన్నవరం నుంచి టైంతో సహా పంపించేశారండి. అండ్ ఇంకా ఓకే చందు మెసేజ్ పంపించారు, క్వశ్చన్ వినలేదంట. సో నేను అడిగాను చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు అని చెప్పి. సో చాలా క్విక్ గా మీరు ఆన్సర్ పంపించేసేయండి, బికాస్ ఇక్కడ ఇంకొక 12 మెసేజెస్ ఉన్నాయి, ఆ చదివేలోపు మీ ఆన్సర్ వచ్చేసేయాలి. అండ్ క్యాదరి వీరేష్ రాజౌలి నుంచి, రైట్ ఆన్సర్. ఇంకా కొనుకొండల రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించేశారు. చిన్నమ్మాయి మిర్యాల కూడా నుంచి, హలో బంగారు తల్లి అంటూ పెద్ద కూతురు వచ్చింది అంటున్నారు, పెద్ద కూతురు వచ్చింది కానీ ఆన్సర్ కూడా పంపించేసేయండి చిన్నమ్మాయి గారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎవరో కానీ ఫన్నీ క్వశ్చన్స్ అయ్యండి అంటున్నారు. ఫన్నీ క్వశ్చన్స్ అయ్యడానికి మనకి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి సందడే సందడి ఉంది. సో సందడే సందడికి మీరు ట్యూన్ అయితే ఫన్నీ క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడ సందడి చేయొచ్చు. బట్ ఇదైతే హరివిల్లు అందరికి ఉపయోగపడే క్వశ్చన్స్ అండ్ మీరు దానికి రైట్ ఆన్సర్స్ పంపిస్తారు అండ్ పంపిస్తూనే ఉన్నారు అండ్ ఐ నో దాట్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే పి జానకిరామ్ నందిగామ నుంచి, రైట్ ఆన్సర్ అండి. సో దట్ సో స్వీట్, అందరూ కూడా లైక్ టైంతో సహా పంపించేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు అంటే నెల్లూరు హర్నాథపురం నుంచి ప్రసాద్ గారు. సో నెల్లూరు వాళ్ళందరికీ ఈరోజు ఆ హార్టీ వెల్కమ్. సో ఐ ఫీల్ రియల్లీ సో హ్యాపీ, వాళ్ళు కూడా అదే మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు అనమాట. అండ్ హై డెలక్విన్ గారు అంటూ మన టాపర్ ఆఫ్ ది బ్యాచ్ అంటే, ఎప్పుడు లైక్ ఏ క్వశ్చన్ అడిగినా సరే లైక్ అన్ని యాంగిల్స్ లో మనకి ఆన్సర్స్ పంపిస్తారు. ఇప్పుడు కూడా అలానే పంపించారు, నేను 1 వర్డ్ ఆన్సర్ అడిగితే ఎస్ఏ ఆన్సర్ అంటే లైక్ అసలు చంద్రయాన్ 1 ఏమైంది, 2 ఏమైంది, 3 ఏమైంది, ఇట్లా అన్ని కూడా. సో ఈ చంద్రయాన్ 3 ల్యాండ్ అయి రోవర్ బయటకు రాగానే ఆనందంతో ఎగిరి గంతులు వేశాను, ఇది నిజమండి అంటున్నారు. ఎస్, దట్ సో స్వీట్. ఇంతకే అర్థమైపోయింది కదా ఎవరో, సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మోమ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, ఇంటర్నెట్ డే హ్యాష్టాగ్ డే ఆంధ్రకేసరి గురించి అడుగుతారేమో ప్రశ్నలు అనుకున్నాను, వాటన్నిటి గురించి ఆల్రెడీ చెప్పేశాను కదా, అందుకని చెప్పి ట్విస్ట్ అనమాట దీని గురించి అడిగాను. అండ్ ఇంకా నెల్లూరు సింహపురిలో కూడా వివిధ భారతి వేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు సౌషీర్ అండ్ శ్రావణ్ కుమార్. ఓకే, సో ఇలానే మెసేజెస్ చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ. ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కానూరు నుంచి తాతారావు గారు. ఓకే, ఒక గంటలో 2 ప్రశ్నలు మాత్రమే అడిగి ప్రోగ్రామ్ ని పూర్తి చేయడం మీకు మీరే సాటి అంటే, మరి మీరు ఇన్ని మెసేజెస్ పంపించేస్తే ఎలా అండి, నాకే పని తగ్గుతుంది, జస్ట్ ఒక 3-4 మెసేజెస్ చదివేస్తే. మీ మంచి కోసం కోరుకున్న మీరు అర్థం చేసుకోవట్లేదు, అంతే తాతారావు గారు, అంతే, మంచికి రోజులు లేవు. సో జోక్స్ అపార్ట్, నెక్స్ట్ రైట్ ఆన్సర్ లతా సుహాస్ హొసకోట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎం నరేష్ మర్సీ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే వీళ్ళ పేరు, ఓకే నాకు అన్ని గుర్తున్నాయి. సో చందు పంపించారనమాట, నేను ఒక ఏరోస్పేస్

స్టూడెంట్ అండి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎవరబ్బా ఈ మెసేజ్ పంపిస్తుంది? త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే, ప్రతి మెసేజ్ లో కూడా అలినంద బంగారు తల్లి అట్లా అంటూ పంపిస్తూ ఉంటాము కదా అంటూ ఉన్నారు. ఓకే, ఇంకా టైప్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే, మీరు ఎలా పిలిచినా మీ ప్రేమాభిమానం అయితే మాకు అర్థమవుతుందండి. అండ్ ఇంకా ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ నుంచి, ఈరోజు షో బాగుంది అన్నారు నరేష్ మెర్సి గారు. ఈ మెసేజ్ ఎందుకు చదవని తెలుసా? మీరు రైట్ ఆన్సర్ పంపించారు కాబట్టి. అండ్ ఇంకా అలినంద గారు స్వాగతం అండి. సో ఈ రోజంతా సందడే సందడ అనమాట అంటూ సత్తపట్టి రాము పుష్ప రాజర్షి ఖమ్మం జయనగర్ కాలనీ నుంచి పంపించేశారు. అండ్ హాయ్ గలగల పారే, ఐ మీన్ మాట్లాడే అల్కనంద అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. హైదరాబాద్ నుంచి నిరుపమ గారు, థ్యాంక్ యూ నిరుపమ గారు. అండ్ యస్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 10:46:33. సో ఏ మాత్రం లేట్ చేయకుండా థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాను. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్ గారికి తెలుగులో ఏ చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ చేసినందుకు ఫిలింఫేర్ అవార్డు లభించింది? సో జాగ్రత్తగా వినండి, ఆయనకి ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో చాలా ఫిలిమ్స్ కి వచ్చింది. బట్ నేను అడుగుతుంది, తెలుగులో ఏ చిత్రానికి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసినందుకు గాను ఫిలింఫేర్ అవార్డు లభించింది? అండ్ యస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ కి, అంటే నేను అడిగాను చంద్రయాన్ 3 ఎప్పుడు మనకి లాంచ్ అయింది అని. ఇంతకీ నువ్వు రైట్ ఆన్సర్ అన్నావు, ఆన్సర్ రివీల్ చేయవా అని అనుకుంటున్నారు పాపన్ ఆన్సర్ పంపించిన వాళ్ళు. ఎస్, ఆ హిస్టారిక్ డే అయితే మనం అందరం మర్చిపోం కదా. ఎగ్జాక్ట్లీ మనకి ఈ లాంచింగ్ చంద్రయాన్ 3 అనేది ఎప్పుడు జరిగింది అంటే జూలై 14, సో మధ్యాహ్నం 2:35 కి. అండ్ అది సేఫ్ గా ల్యాండ్ అయింది ఆగస్ట్ 23, 2023. సో ఈ మధ్యలో మనమైతే న్యూస్ లో అప్డేట్స్ చూస్తున్నాం కానీ, బట్ ఇందాక చెప్పినట్టుగా ఆ టీమ్ అందరూ కూడా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అదే ఒక టెన్షన్ లో ఉండుంటుంది, ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ అని చెప్పి. బికాజ్ కొంచెం ఆ చేంజెస్ ఏది జరిగినా సరే మొత్తం మిషన్ అంతా కూడా అటు ఇటు అవ్వచ్చు. సో అందుకని చెప్పి ఇది వాళ్ళ సొంత ప్రోగ్రామ్ లా భావించి డెడికేటెడ్ గా వర్క్ చేసిన వాళ్ళందరికీ మరొక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ. అండ్ ఎస్, ఈరోజు సింగర్ కేకే గారిని కూడా గుర్తు చేసుకుంటూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫిలిం నుంచి మరి కేకే పాడిన ఈ లవ్లీ ట్రాక్ అయితే వినిపిస్తున్నాను. అండ్ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి అంటున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్ గారికి ఏ చిత్రానికి గాను ఫిలింఫేర్ అవార్డు తెలుగులో లభించింది, అంటే తెలుగులో ఆయనకి ఫిలింఫేర్ అవార్డు లభించింది ఏ చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ అందించినందుకు. సో క్లూ కూడా ఇచ్చేస్తాను, ఆల్రెడీ 10:48 అయినందుకు, బికాజ్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. క్లూ ఏంటి అంటే, అది వెంకటేష్ ఫిలిం అండ్ క్లైమాక్స్ లో అనే మ్యూజిక్ వస్తుంది కదా, సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మీమ్స్ గా కూడా వాడుతున్నారు. సో ఆ సినిమాకి అనమాట. అండ్ యస్ ఫ్రెండ్స్, ఆన్సర్స్ తెలిస్తే మెసేజ్ పంపించేసేయండి. అండ్ నెల్లూరు వాసుల కోసం ఒక్కసారి మా వాట్సాప్ నెంబర్ రిపీట్ చేస్తాను, బికాజ్ కొత్తగా వింటున్నారు అని చెప్పారు కాబట్టి. సో హలో నెల్లూరు పీపుల్, మా వాట్సాప్ నెంబర్ 8662448814. ఈ నెంబర్ కి మీ ఆన్సర్స్ అన్ని కూడా పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మరి కేకేని గుర్తు చేసుకుంటూ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేడియం ఉంటుంది వివిధ భారతి FM 101.3. అండ్ దిస్ ఈస్ యువర్ అర్జే అల్క్నందా.

సో ఎస్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనమే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటాం. సో బ్యూటిఫుల్ ట్రాక్ వింటున్నారు కదా. సో రియల్లీ మిస్ కేకే గారు ఎన్ని వండర్ఫుల్ సాంగ్స్ మనకి అందించారో, ఎస్పెషల్లీ తెలుగులో. అండ్ ఎస్ ఫ్రెండ్స్, నేను అడిగాను ఏంటి అంటే, ఎస్ఏ రాజ్కుమార్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు ఒక తెలుగు ఫిలింకి. సో అది ఏ చిత్రం అని చెప్పి. సో ఎస్, రైట్ ఆన్సర్స్ పంపించిన నేమ్స్ అన్ని కూడా స్పీడ్ స్పీడ్ గా చదివేయాలి, బికాజ్ ఆల్రెడీ 10:53 అయిపోయింది కాబట్టి. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి పాటలు అన్ని కూడా బాగుంటాయి, ఏదో ఒక రాగం ఫీమేల్ వెర్షన్ అయితే ఇంకా బాగుంటుంది అని. ఎస్, ఎస్పెషల్లీ ఆ లైన్ మీరు పంపించింది, అమ్మా అని పిలిచే ఆ తొలి పలుకుల జ్ఞాపకమే, అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకం. సో సో స్వీట్ అండి. అండ్ ఈ పాటకి ఆన్సర్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఎవరు ఆన్సర్స్ ఇంకా పంపించకండి, బికాజ్ ఆన్సర్ ఆల్మోస్ట్ రివీల్ చేసేసాను కాబట్టి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ గారు సింహరాశి అంటున్నారు. సో సింహరాశి ఆన్సర్ అయితే కాదండి, ఎందుకంటే బయటకి ఇంత గట్టిగా చెప్పేశాను కాబట్టి. అనంతపురం నుండి రమేష్ అండ్ ఇంకా వెంకటాచలపతి గారు రైట్ ఆన్సర్. ఇంకా మురళీ గారు సో నా వాయిస్ బాగుండడం, పాటలు పాడడం ఇదంతా కాదండి, ఆన్సర్ పంపించండి నెక్స్ట్ టైం. అంటే ఇప్పుడు ఇంకా టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం కనుక మీరు ఆన్సర్ పంపిస్తే అప్పుడు నేను పాట పాడతాను. అండ్ నెక్స్ట్ జ్యోతి కొర్నేపాడ నుంచి, సో ఇవాళ హ్యాట్రిక్ కొట్టింది అనమాట, అంటే అన్ని ఆన్సర్స్ చెక్కచక్క పంపించేసి. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రంగాచార్యులు. హిందూపూర్ నుంచి శ్రీకాళహస్తి మహత్యం అంటూ పంపించారు, బట్ కాదండి, ఆన్సర్ చెప్పేస్తాను మరికొద్దిసేపట్లో. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తన్పల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ జనార్దన్ కందూరు నుండి, ఓకే రైట్ ఆన్సర్. లతా సుహాస్ హొసకోట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఎలమర్ నుంచి వీరబాబు గారు. అయ్యో మీ పేరు చదివానండి, పెద్దపార్పూడి అని కూడా చదివాను. మీరు మధ్యలో రేడియో నుంచి అలా వెళ్ళొస్తే నేను ఏం చేయగలను చెప్పండి. అండ్ ఇప్పుడు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు, ఎవరు అంటే పెద్దపార్పూడి మండలం ఎలమర్ నుంచి వీరబాబు గారు. అండ్ విజయ్ పరమేష్ గుంతకల్ నుంచి వసంతం.

పంపించారు. ఓకే, సో వెంకటేష్ గారిది అన్నాను కాబట్టి మేబీ వసంతం అనుకున్నారేమో, బట్ కాదండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కానూర్ నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. మంచి పాటలు వినిపించినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. వెల్కమ్ తాతారావు గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఇయర్ తో సహా అంటే ఏ ఇయర్ లో రిలీజ్ అయింది ఆర్ అవార్డ్ వచ్చింది అని కూడా పంపించేశారు. సాయి పవన్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ చెన్నై, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ క్లూ వల్ల, అరే ఆ క్లూ పట్టుకుని నేను ఆన్సర్ పంపించాను అంటున్నారు ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే అయ్యో కొనుగొండ్ల రమణారావు గారు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి. ఎంత కష్టం వచ్చిందండి, పెళ్లి సినిమానా లేదా శుభాకాంక్షలు సినిమానా, మీరే ఏదో చూస్ చేసుకోండి అంటున్నారు. బట్ యాక్చువల్లీ ఇట్స్ నన్ ఆఫ్ ది అబో. ఆన్సర్ రివీల్ చేసేస్తాను మరి కొద్దిసేపట్లో, ఆల్రెడీ 10:56 అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ సాయి గణేష్ రైట్ ఆన్సర్ శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం. అయ్యయ్యో అసలు శ్రీనాథ్ గారు ఏం చేశారో తెలుసా, చంటి సంక్రాంతి డి మల్లేశ్వరి మొత్తం గుర్తునే అన్ని పంపించేశారు వెంకటేష్ గారిది, బట్ యాక్చువల్లీ నో. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే హాయ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ అంటున్నారు. ఎవరండి ఇది, హర్నాథ్పురం నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మీరు ఆన్సర్స్ పంపించాలండి, నేనేం రెస్పాన్స్ ఇస్తాను మీరు ఆన్సర్ పంపించకుండా. సో థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేసేయండి. నెక్స్ట్ ఎవరు అంటే సీను ఐరాల నుంచి రైట్ ఆన్సర్, విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ పెళ్లి హడావిడిలో వినలేకపోయాను అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, బట్ థర్డ్ క్వశ్చన్ కి క్యాచ్ చేసి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ అనంతపురం నుంచి సంధ్య రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే సింహపురి ఆకాశవాణి కేంద్రంలో కూడా వస్తున్నాయి, సో చాలా సంతోషంగా ఉంది అల్కనంద గారు అంటూ మెసేజ్ పంపించేశారు. అండ్ ఇంకా వినీత్ పుట్టినరోజు కూడా అంటున్నారు. ఎస్ వినీత్ అండ్ ప్రేమదేశంలో పాట పాడింది కూడా కేకే గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సాంగ్ ఎస్ ప్లే చేద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఆల్రెడీ 10:57. అండ్ ఇంకా ఇక్కడైతే చాలా మెసేజెస్ ఉన్నాయి, చూద్దాం ఇంకా ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో. నరేష్ మెర్సీ విజయ ముసపేట్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మీనా విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. జాన్సన్ గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అండ్ ఇంకా నేను చాలా తక్కువగా ఫిల్మ్స్ చూస్తానండి అంటూ మెసేజ్ పంపించారు చందు. అవునా అండి, సో మూవీస్ చూడక్కర్లేదండి, అవార్డ్స్ వచ్చినప్పుడు అది గుర్తు పెట్టుకోవాలి, బికాజ్ వాళ్ళకి కష్టపడే అవార్డ్ వచ్చింది కదా. అండ్ ఇంకా విజయ్ పర్మేష్ గుంటకల్ నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇంకా ఎన్ని మెసేజెస్ వచ్చినా విసుక్కోకుండా నవ్వుతూ ఎంతో ఓర్పుగా అందరు మెసేజెస్ చదువుతున్న మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అంటున్నారు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ గుర్తించినందుకు. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ జ్యోతి కొర్నేపాడు నుంచి బై బై అక్క అంటుంది, థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్ యూ టూ. ప్రసాద్ గారు నెల్లూరు నుంచి, నేను కూడా న్యూ జాయినర్ అంటారు. ఎస్ నెల్లూరు వాళ్ళందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండి, ఇలానే మెసేజెస్ పంపిస్తూ ఉండండి ప్రసాద్ గారు. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటున్నారు ఎం నరేష్ మెర్సీ. ఎస్ ఎస్ వస్తా ఎప్పట్లానే వచ్చేస్తాను. అండ్ చాలా హ్యాపీ నెల్లూరులో కూడా ఈ ప్రోగ్రామ్స్ వస్తున్నందుకు అంటున్నారు లక్ష్మీనారాయణ గారు. ఎస్ ఫ్రెండ్స్ ఇన్ని మెసేజెస్ వచ్చాయి అండ్ అలానే మనకి నెల్లూరు వాసులు కూడా జాయిన్ అయ్యారు, దట్స్ రియలీ హ్యాపీ న్యూస్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఎస్ ఫ్రెండ్స్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే వెంకటేష్ అండ్ సౌందర్య గారు నటించిన రాజా ఫిలిం. సో రాజా ఫిలిం గాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు ఎస్ఐ రాజ్ కుమార్ గారు. అండ్ ఎస్ ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మార్నింగ్ నుంచి మెసేజెస్ పంపించిన లిజనర్స్ అందరికీ కూడా మరొకసారి హార్టీ కంగ్రాట్స్. అండ్ ఈ రోజు ఐ మీన్ లైక్ ఇప్పటితో అయితే ఈ షోకి నేను ఒకటేటైపై చెప్పేస్తాను, బికాస్ నెక్స్ట్ యాడ్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి. అండ్ స్టూడియోలో టైం అయితే 11:00, మీకోసం అయితే ఇప్పుడు వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్. స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. ఈరోజు తెల్లవారుజామున టోక్యో సహా తూర్పు జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడినట్లు అగ్నిమాపక విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తొలుత సునామీ హెచ్చరిక కూడా జారీ అయినప్పటికీ కొంతసేపటి తర్వాత అధికారులు దానిని ఉపసంహరించుకున్నారు. ప్రకంపనల వల్ల పలు ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 50% సుంకాలు విధించడంపై ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పంద చర్చల్లో ట్రంప్ ప్రతిపాదించిన షరతులు ఆమోదయోగ్యం కావని, తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి కానీ కీలక పరిశ్రమలను బలహీనపరచడానికి కానీ సిద్ధంగా లేమని చెప్పారు. ప్రస్తుతం తాము అమెరికాతో యుద్దంలో ఉన్నామంటూ వ్యాఖ్యానించారు. ఈరోజు అలాగే ఈ నెల 29-30 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార దినాలు, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన పౌరులంతా ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన సందర్భంలో సంబంధిత దరఖాస్తులను సమర్పించవచ్చని చెప్పారు. కొత్త సిమ్ల జారీ విషయంలో ఆపరేటర్లు కఠిన వైఖరి అవలంబించాలని టెలికాం విభాగం సూచించింది. ఒక వినియోగదారుని పేరు మీద ఇప్పటికే 9 సిమ్లు ఉన్నట్లయితే సదరు వ్యక్తికి కొత్త సిమ్ జారీ చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి అందుకు తగ్గట్టుగా సాంకేతిక సంస్థాగత చర్యలు చేపట్టాలని టెలికాం ఆపరేటర్లకు ఒక అధికారిక సర్క్యులర్లో ఆదేశించింది. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్లో భారత్ 10 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 37 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 2 టెస్టుల ఈ సిరీస్లో మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. తొలి టెస్టులో సంచలన విజయం నమోదు చేసిన బంగ్లాదేశ్ను 2వ మ్యాచ్లో ఏకంగా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడించింది. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 64 పరుగులకే ఆలౌట్ కాగా 2వ ఇన్నింగ్స్లోనూ 95 పరుగులకే కొప్పుకొలింది. దీంతో మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 210 పరుగులు చేయడంతో బంగ్లాపై ఇన్నింగ్స్ 51 పరుగులతో విజయం సాధించింది. 2 టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

5:57. అండ్ నేనైతే వచ్చేసాను ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అప్ టు 5 o'clock వరకు. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో సినిమా కవర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఒక లవ్లీ సాంగ్ తో ఈ రోజు మన షోని స్టార్ట్ చేద్దాం. ఫ్రమ్ ద మూవీ నిన్ను చూస్తే లవ్ వస్తుంది నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టూడియో

0: ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సూపర్ సాంగ్ విన్నారు అండ్ సాంగ్ ని పాడింది ఆలప్రాజు ఫ్రమ్ ద మూవీ నిన్ను చూస్తే లవ్ వస్తుంది నుంచి ప్లే చేశాను అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారి జయరాజ్. మనమున్నాం సినిమా కబుర్లలో. ఓరి దేవుడా అండ్ డ్రాగన్ లాంటి ఎంటర్టైనర్స్ తర్వాత అస్వద్ మారిముద్దు డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక మూవీ చేయబోతున్నారు అనమాట. యాక్చువల్ గా ఈ కాంబినేషన్ విన్నప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఇది మొత్తం ఫుల్ లెంత్ ఎంటర్టైనర్స్ తీస్తారు ఈ డైరెక్టర్ అయితే అండ్ సూపర్ స్టార్ రజనీ ఇన్ ఈ డైరెక్టర్ కాంబినేషన్ అనగానే నాకు కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. అండ్ టైటిల్ కూడా రివీల్ చేశారు, ధర్మన్ అనమాట. మరి తెలుగులో ఏం పెడతారో తెలియదు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం మన తెలుగు హీరో యాక్ట్ చేయబోతున్నారు అనమాట, రామ్ పోతినేని. మరి చూద్దాం ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కమల్ హాసన్ గారు. అది సంగతి. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు సినిమా కబుర్లో మాట్లాడుకుందాం విత్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ఒక లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గణేష్ నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది మికీ జమేర్ అండ్ ఈ పాటను పాడింది నరేష్. ఈ పాట మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు, జనవరి 12 విడుదల. దానికి సంబంధించి ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు మన అనిల్ రావిపూడి స్టైల్లో, అంటే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. జనవరి 12 విడుదల అనేది డేట్ కాదు, ఐ మీన్ డేట్ కూడా అండ్ దట్ టు టైటిల్ కూడా, జనవరి 12 విడుదల అనేది టైటిల్. అది మరి బావబామ్మర్ది సౌజన్యంతో అంట క్యాప్షన్ అయితే. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో నెక్స్ట్ సంక్రాంతికి. అండ్ ఇంకా మాట్లాడుకుందాం చాలా విశేషాలు సినిమాలకు సంబంధించి, సినిమా కబులలో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టేడియం.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం సినిమా కబర్లలో నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్. కొరియన్ కనకరాజ్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్, మరి నెక్స్ట్ మూవీ ఏంటి ఎవరితో తెలుసా? తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తో. అండ్ దట్ టు డిఫరెంట్ లవ్ స్టోరీ అంట. యాక్చువల్ గా చెప్పాలంటే కార్తిక్ సుబ్బరాజ్ ది ఒక డిఫరెంట్, ఒక యూనిక్ స్టైల్ ఆయన ఫిల్మ్ మేకింగ్ అంతా కూడా. బట్ ఈసారి లవ్ స్టోరీని ఎంచుకున్నారు. చూద్దాం మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉండబోతున్న సినిమా ఎలా ఉండబోతుంది. ఇంకా మాట్లాడుకుందాం ఆ సినిమా కబుర్లు ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టూడియో.

ట్యాక్సీ రాముడు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన మల్లాది. ఈ పాటని కోరిన శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత. కోరికపై పాట.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం ఏంటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా సినిమా కబుర్లలో నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్, నీ స్నేహం ఎంతమందికి ఫేవరెట్? చాలా మందికి ఫేవరెట్ అయి ఉంటుంది నాలాగా. లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ అండ్ ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన క్లాసికల్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. అంటే ఈ ఎంటర్టైనర్ ని మళ్లీ థియేటర్స్ లో వాచ్ చేసే ఛాన్స్ మళ్లీ వస్తుంది అనమాట. ఎస్, మీరు వింటుంది నిజమే. సెప్టెంబర్ 19 రీ రిలీజ్ చేయబోతున్నారంట ఈ మూవీని. మరి ఎమోషనల్ రొమాంటిక్ మూవీని మళ్లీ ఎంజాయ్ చేయొచ్చు సెప్టెంబర్ 19. అది సంగతి. అండ్ స్టూడియోలో టైం 11:46:40. ఇది ఈ రోజు సినిమా కబుర్లు. బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఎగ్జాక్ట్ 2:00 న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు తెలిసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి.

0: Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have extended their greetings on the occasion of National Space Day. In a social media post, Mr. Radhakrishnan said that India's remarkable achievements in space exploration stand as a testament to country's scientific excellence, spirit of innovation and determination to push the frontiers of knowledge. Meanwhile, Prime Minister Narendra Modi, while sharing a video on social media, said that in the new global order, India is continuously expanding its space sector. Mr. Modi said that today, Gen Z engineers, designers, coders and scientists are creating new technologies. External Affairs Minister Dr. S. Jaishankar will undertake a two-day official visit to Russia beginning today. The minister will co-chair the 27th session of the India-Russia Intergovernmental Commission on Trade, Economic, Scientific, Technological and Cultural Cooperation. During the visit, Dr. Jaishankar will also meet Russian Foreign Minister Sergei Lavrov and exchange perspectives on regional and global issues. Union Minister for Youth Affairs and Sports Dr. Mansukh Mandaviya has called for making cycling a regular part of a healthy lifestyle, highlighting its benefits for fitness and the environment. Speaking to media after the BRICS Friendship Cycling Meet event in Visakhapatnam today, Dr. Mandaviya said cycling is an integral part of the Fit India movement. He said Prime Minister Narendra Modi's Sunday on Cycle initiative was aimed at encouraging people to adopt cycling and promote a culture of fitness. In the FIH Hockey World Cup, the Indian women's team will take on Australia tonight. India must win this match to stay in contention for a semi-final berth. The Pool E match will begin at 10:30 p.m. In cricket, Australia defeated Bangladesh by an innings and 51 runs in the second test at Mackay today, drawing the two-match series 1-1. Bangladesh had won the opening test, registering their first ever test victory in Australia. In cricket, India were 88 for 2 against host Sri Lanka at lunch on day 1 of the second and final test in Colombo. Earlier, India won the toss and opted to bat. Both Indian openers were dismissed in the first session. KL Rahul scored 18 before being dismissed by Lahiru Kumara, while Yashasvi Jaiswal fell for 45 to Asitha Fernando. Devdutt Padikkal was unbeaten on 13, while Shubman Gill was batting on 11 at the break. India have made one change to their playing 11, with seasoned Madhya Pradesh all-rounder Saransh Jain making his test debut. And that is the end of this news bulletin.
1: Akashvani.
2: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చెప్తానని చెప్పాను. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన తల వెంట్రుకలు ఉంటాయి కదా, సో అది ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క వెంట్రుక అనేది దాదాపు 100 grams వరకు బరువును మోయగలవంట. అంత స్ట్రాంగ్గా ఉంటాయి. మరి అదేంటో, చాలా మందికి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, ఇప్పటికీ నాకు అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్, మీకు రెయిన్బో తెలుసు కదా, అంటే మన రెయిన్బో ఛానల్ కాదు, మీ రెయిన్బో మన ఇంద్రధనస్సు తెలుసు కదా, అలాగే మూన్బో తెలుసా, ఎప్పుడైనా విన్నారా? యాక్చువల్గా పగలే కాదు, నైట్ టైమ్స్ కూడా రెయిన్బో అనేది ఏర్పడుతుంది, వాటినే మూన్బో అని కూడా పిలుస్తారన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా చాలా మాట్లాడుకుందాం ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత. ఫ్రమ్ ద మూవీ ఊపిరి నుండి ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇక వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

0: Shakti FM 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిక్ భారతి FM 101.3.
6: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందామని చెప్పాను. మన చైల్డ్హుడ్ లో అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్టూన్స్ అని చెప్పొచ్చు, ఆ కపుల్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మిక్కీ మౌస్ అండ్ మిన్నీ మౌస్. ఎంతమందికి గుర్తున్నాయి? ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ క్యారెక్టర్

కి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా రియల్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకున్నారండి. మిక్కీ మౌస్ తెలుసు కదా, సో తన పార్ట్నర్ అయిన మిన్నీ మౌస్ ఈ టూ క్యారెక్టర్స్ కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో అప్పుడు వాళ్ళిద్దరూ రియల్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకున్నారండి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, సన్ సర్ఫేస్ ఉంటుంది కదా ఉపరితలం, దాని మీద కంటే మెరుపులోని టెంపరేచర్ అనేది 5 times ఎక్కువ ఉంటుందంట. అండ్ నెక్స్ట్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, హాట్ అండ్ కోల్డ్ వాటర్ ను ఏదైనా ఒక బౌల్ అంటే ఒక పాత్రలో పోసేటప్పుడు ఆ సౌండ్ లో డిఫరెన్స్ అనేది డెఫినెట్ గా అబ్జర్వ్ చేయొచ్చండి. ఈసారి మరి ట్రై చేయండి, అంటే హాట్ వాటర్ పోసేటప్పుడు ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుందంట, అలాగే కోల్డ్ వాటర్ పోసేటప్పుడు ఇంకొక డిఫరెంట్ సౌండ్ వస్తుందంట. ఈసారి అబ్జర్వ్ చేయండి ఆ డిఫరెన్స్ ఏంటో. ఈసారి వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డెఫినెట్ గా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? అండ్ టైమ్ స్టూడియోలో 12:22:44 మనం ఉన్నాం. మీకు తెలుసా ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఫ్రమ్ ద మూవీ జాను నుంచి ప్లే చేస్తాను వింటూ, స్టే ట్యూన్ టు విత్ భారతీ FM 101.3. నేను మీ క్రిష్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ జాను నుంచి ప్లే చేశాను. అండ్ మనము నా మీకు తెలిసాలో అమేజింగ్ ఫ్యాక్ట్స్ వింటూ స్టూడియోలో టైం 12:29:40. మరికొద్ది సేపట్లో అంటే 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి. మళ్ళీ ఎగ్జాక్ట్ గా 12:40 కలుద్దాం. మీకు తెలిసాలో వింటూ స్టే ట్యూన్డ్.

0: ప్రాముఖ్యాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్ లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కీ కుచ్ సాల్ పెహలే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరీ దునియా మే అప్నీ అలగ్ పహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని, ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా

0: ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూమెంట్లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ ను అలవర్చుకోవడానికి, ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని, దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి చెబుతూ, ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు, వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం 23 ఆగస్టున ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవల్ ఇతనా హీ నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్, వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో

0: पीड़ा न पहुंचाई। अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए। हमारे अहिंसा को गलत मत समझो, अहिंसा और शांति हमारी संस्कृति है।
1: జైన మతం దేశ నాగరికత సంస్కృతికి గర్వకారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థాంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరు గీతం, చిత్రం 4 స్తంభాలాట.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:41. మనుషుల కనుబొమ్మల మధ్య ఉండే ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ కి ఇంగ్లీష్ లో ఒక పేరుందనమాట, అది గ్లాబెల్లా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత అందమైన నది ఏంటో తెలుసా? కొలంబియాలోని కెనో క్రిస్టల్స్ అనేది. జస్ట్ 100 కిలోమీటర్స్ మాత్రమే ప్రవహించే ఈ నదిని లిక్విడ్ రెయిన్బో అని కూడా పిలుస్తారు.

మీరు ఒకసారి సర్చ్ చేసి చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా చాలా మాట్లాడుకుందాం. మీకు తెలుసాలో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు మాట్లాడుతున్నాం. బనానా అంటే అరటి పండును హ్యాపీ ఫ్రూట్ అని పిలుస్తుంటారు. ఎందుకు అని అంటే అందులో ఉండే ట్రిప్టాఫాన్ వల్ల. అంటే ఇది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత హ్యాపీ హార్మోన్ గా పిలిచే సెరటోనిన్ గా చేంజ్ అవుతుంది. దీని వల్ల మనకు పాజిటివ్ ఫీల్ కలుగుతుంది అన్నమాట. అబ్జర్వ్ చేసారు ఎప్పుడైనా కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటే అరటిపండు తినడం వెంటనే, అండ్ దట్టు చక్కెరకేళి తింటే ఇంకా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడం మనం చాలా సార్లు వినే ఉంటాం, చూసే ఉంటాం, బట్ తమ పెట్ డాగ్స్ కి నచ్చలేదని చెప్పిన ఒకే ఒక రీజన్ వల్ల దాదాపు 54% అమెరికన్స్ వాళ్ళ పార్ట్నర్స్ తో విడిపోతున్నారని చెప్పి ఒక సర్వేలో తేలింది అనమాట. అంటే వాటి పెట్ డాగ్స్ కి నచ్చలేదని చెప్పి, ఆ పార్ట్నర్ నచ్చలేదని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతున్నారంట. అండ్ దట్ టు ఆ పర్సంటేజ్ అనేది 54% ఉందంట. అది మరి ఇలాంటి రీజన్స్ కూడా విడిపోతారంటే అది మామూలు విషయంగా. ఎనీవే స్టూడియోలో టైం 12:50, 45:45. బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఇది ఈరోజు మీకు తెలుసా, ఎగ్జాక్ట్గా 1:00 న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం ధీరాలో, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన ధీరాల గురించి వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ క్రిష్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సదస్సు రెండవ రోజు విశాఖపట్నంలో ప్రారంభమైంది. బీచ్ రోడ్లోని ఓ హోటల్లో ప్రారంభమైన ఈ సదస్సులో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభోపన్యాసం చేశారు. భారత్తో పాటు వివిధ దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహ సంబంధాలని వివరించారు. అంతకుముందు విశాఖ బీచ్ రోడ్లో ఫ్రెండ్లీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ, బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ నిర్వహించామన్నారు. బ్రిక్స్ ప్రతినిధులంతా పాల్గొని సైక్లింగ్ను ఆస్వాదించారని చెప్పారు. ప్రధాని మోదీ సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. దాదాపు 1800 నగరాల్లో ఈ కార్యక్రమం జరిగిందని, 50 లక్షల మంది యువత సండే ఆన్ సైక్లింగ్లో భాగస్వాములయ్యారని తెలిపారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం 155వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు ప్రకాశం భవనంలో ఆయన విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు సంతనూతులపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు, విజయకుమార్ ఇతర ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. ఆంధ్రకేసరి జీవిత చరిత్రను తెలిపేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ఉన్నత విద్యావంతునిగా, స్వాతంత్ర పోరాట యోధునిగా, ధైర్యశాలిగా, గొప్ప పరిపాలనాధికారిగా ప్రకాశంపంతులు చూపిన మార్గం అనుసరణీయమన్నారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులు

అధిగమించి జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవటంలో ప్రకాశం పంతులు అందరికీ ఆదర్శనీయమన్నారు. విద్యార్థి దశలోనూ, స్వాతంత్ర పోరాట సమయంలోనూ, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు రేపు ప్రారంభమవుతాయని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామా స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఈరోజు శాప్ చైర్మన్ రవినాయుడు, ప్రముఖ క్రీడాకారిణి రజనీలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 26 జిల్లాల నుంచి 14,000 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రేపు పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్లో భారత్ 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ 18 పరుగులు, ఎస్ఎస్వి జైస్వాల్ 45 పరుగులు చేసి అవుటయ్యారు. రెండు టెస్టుల సిరీస్లో మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యతలో ఉంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:04 అండ్ ఈ టైం ధీరా టైం. సో వనిత అంటే ఫ్యామిలీ అండ్ సొసైటీకి వరలక్ష్మి లాంటిది, అందుకే ఆడపిల్లకు భారతీయ సంస్కృతి సమున్నత స్థానాన్ని ఇచ్చింది. అండ్ అంతేకాదు, శాంతి సౌభాగ్యాలు విరసిల్లే ప్రతి చోట లక్ష్మీ కళ ఉట్టి పడుతుందని చెప్పడంలోనే అతీవ ప్రాముఖ్యం డెఫినెట్ గా అర్థమవుతుంది. అసలు లక్ష్మి అంటే కేవలం సిరి సంపదలే కాదు, విద్య, ఆరోగ్యం, సంక్షేమం, విజయం ఇవన్నీ కూడా. అండ్ వీటన్నిటినీ వరాలుగా కురిపించే దేవతామూర్తే వరలక్ష్మి. మరి ఆ దేవత ఎక్కడో కాదు, ఇల్లాలి రూపంలో ప్రతి ఇంట్లో ఉంటుంది. మరి ఆ వరాలేంటో చూద్దాం, ఆ దేవత ఇచ్చే వరాలేంటో. ఈ టాపిక్ పైన ఈరోజు ధీరాలో మాట్లాడుకుందాం, చాలా విశేషాలు. బట్ ఒక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టడీ ఉంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:15:29. మనము నా ధీరాలో మాట్లాడుకుందామని చెప్పాను. ఆ దేవత, ఆ వరలక్ష్మి ఎక్కడో కాదు, మన ఇల్లాలి రూపంలో ప్రతి ఇంట్లో ఉంటుంది అని చెప్పి. అంటే తొలి పొద్దు పొడవగానే ఇంటిని క్లీన్ చేసే అమ్మాయి, పిల్లల్ని రెడీ చేసి భోజనం పెట్టి బడికి పంపే ఇల్లాలు, అండ్ ఇంటి పనులు కంప్లీట్ చేసుకుని టైంకి ఆఫీస్కి పరుగుపెట్టే ఎంప్లాయీ కూడా. అంతేనా కాదు, స్కూల్లో స్టూడెంట్ కి పాఠాలతో పాటు బ్రతుకు పాఠాలు నేర్పే టీచర్ కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ వరలక్ష్మిలే కదా. పురాణాల ప్రకారం ఆనాడు మహాలక్ష్మి విష్ణుపత్నిగా చేసిన గొప్ప కార్యాలకు ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళు చేసే బాధ్యతాయుత కర్తవ్యాలకు ఏమాత్రం తేడా లేదు అని అనిపిస్తుంది. అంతేకాదు, ఇంటిని నందనవనంగా మార్చే గృహలక్ష్మి అట్ ఏ టైం విభిన్న పాత్రల్ని కూడా పోషిస్తుంది. భార్యగా, తల్లిగా, కోడలిగా ఇంటిని లక్ష్మీ నిలయంగా మారుస్తుంది. అంతేనా, తమ ఇంటిని పూజ గదిగా చేంజ్ చేసుకుంటుంది. ప్రేమతో తను నిర్వర్తించే ప్రతి పనిని పూజగానే భావిస్తుంది. సో అంటే మగువలు చేసే పనులన్నీ ఇటు కుటుంబానికి అటు సమాజానికి సుఖశాంతుల్ని డెఫినెట్ గా ప్రసాదిస్తాయని చెప్పొచ్చు. ఇంకా దీనికి సంబంధించి మాట్లాడుకుందాం. మనకి రకరకాల లక్ష్ములు, అంటే జ్ఞానలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. అవతారాల గురించి, ఆ ఇల్లాలకి ఎలాగా ప్రతిబింబిస్తాయని చెప్పి మాట్లాడుకుందాం ఈ టాపిక్ పైన. ఇంకా ధీరాలు, బట్ ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. ఈ సాంగ్ తర్వాత ఎగ్జాక్ట్ గా 1:20 ప్రాంతీయ వార్తలు కూడా ఉంటాయి. తర్వాత 1:30 కలుద్దాం మళ్ళీ మనం ధీరాలు, ఈ టాపిక్ పైన మాట్లాడదాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. వార్తల వివరాలు: విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, క్రీడాకారులు, యువత, నగర ప్రజలు పాల్గొని సైకిల్ తొక్కారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని తెలిపారు. విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు వచ్చే కొన్ని నెలల్లో మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్లను అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 1800 నగరాల్లో సైక్లింగ్ డ్రైవ్ చేసినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరిస్తూ,
1: Sunday on cycling. Now 1800 city is organized today. 5 million you join today Sunday on cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.

0: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తొలి దశలో మే 15 తేదీన 1,523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండో దశలో వచ్చే నెల 15 తేదీన 3,231 పోస్టులకు, మూడో దశలో అక్టోబర్ 15 తేదీన 2,311 పోస్టులకు, నాలుగో దశకు కూడా అక్టోబర్ 15 తేదీన మరో 2,995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిదశ మినహా 8,537 పోస్టులకు తదుపరి 3 దశల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభాపురం, ముండంగి తదితర గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులు శాస్త్రీయ పద్దతులను అవలంబిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు, వర్షాభావాన్ని బట్టి పంటల ఎంపిక, సాగు ప్రణాళికలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు ఏదైనా సందేహం లేదా సమస్య ఉంటే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారి, గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయం పొంది తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారు. గతంలో రుణం పొందేందుకు ఇబ్బందులు పడేవారమని, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం పొందుతున్నామని ఆ పథకం లబ్ధిదారుడు పురందర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: పురందర్ అనంతపురం జిల్లా గుంతకల్ నివాసిని. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ షాప్ ఉంది నాది. 9 సంవత్సరాల కిందట మిత్రుల ద్వారా తెలుసుకుని ముద్రా యోజన కింద బ్యాంకుకి వెళ్లి 50,000 రుణం తీసుకోవడం జరిగినది. దాన్ని కంతుల వారుగా కట్టుకుని మళ్ళా 1,00,000 రూపాయల లోన్ తీసుకున్నాను. దాని తర్వాత రెగ్యులర్ గా కట్టుకుని ఇప్పుడు 2,00,000 వరకు ముద్రా యోజన కింద లోన్ తీసుకుని నా వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాను. ఈ రోజు ముద్రా యోజన మాలాంటి వ్యాపారస్తులకు ఎంతగానో దోహదపడుతోంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట రహదారులు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి త్వరలో కొత్త పరిశ్రమలు రానున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ధైర్యానికి, దేశభక్తికి, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి ఈరోజు. ప్రకాశం జిల్లాలోని వినోదరాయన్ పాలెంలో 1877 ఆగస్టు 23 తేదీన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1928 మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో బ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురుగా నిలిచి తన గుండెను చూపించిన ధైర్య సాహసంతో ఆంధ్ర కేసరిగా ప్రసిద్ది చెందారు. 1946 మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1953 అక్టోబర్ 1 తేదీన ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యారంగ అభివృద్ది వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. 1957 మే 20 తేదీన హైదరాబాద్లో ఆయన కన్నుమూశారు. టంగుటూరు ప్రకాశం పంతుల జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ ప్రకాశం పంతుల వ్యక్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే ధైర్యం ఆయన సొంతమని, ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రకాశం పంతులు చిత్రపటానికి శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,

0: ప్రకాశం జిల్లాలో పుట్టి వారు లాయర్ గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
1: తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట స్థాయి క్రీడా పోటీలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం శాప్ చైర్మన్ మాట్లాడుతూ 14,000 మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీలను రాష్ట హోంమంత్రి వి అనిత, ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు ప్రారంభిస్తారని వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటిస్తూ వేటకు వెళ్లకూడదని మంత్రి స్పష్టం చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల ప్రాణ ఆస్తుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్దంగా ఉంచాలని మంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:32. అండ్ మనమున్నాం ధీరాలో మాట్లాడుకుంటున్నాం ఆ వరలక్ష్మి, మన ఇంట్లో ఉన్న వరలక్ష్మి అని చెప్పి. మరి మన ఇంట్లో ఉన్న ఆ ఇల్లాలు ఎవరైతే ఉందో ఆవిడ ఏ రకంగా వరలక్ష్మి, ఏం వరాలు ఇస్తుంది అనేది మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడుకుంటే అంటే జ్ఞానలక్ష్మి ధైర్యలక్ష్మి చెప్పే కదా. ఎస్, మగవలు తమ ధైర్యం జ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తున్నారని చెప్పాలి. అండ్ ఇంటిని ఎంత ఎఫిషియెంట్గా అంటే మేనేజ్ చేస్తున్నారో ఆఫీసులను కూడా అంతే ఎఫిషియన్సీతో నడుపుతున్నారని చెప్పాలి. నెక్స్ట్ ఆరోగ్యలక్ష్మి ఆనందలక్ష్మి, దీనికి సంబంధించి మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం ధీరాలో మాట్లాడుకుంటున్నాం ఒక టాపిక్ పైన, అంటే మన ఇంట్లో ఉన్న ఈ ఇల్లాలు ఎవరైతే ఉంటుందో, ఈ స్త్రీమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు వరలక్ష్ములతో సమానం అని చెప్పి.

జ్ఞానలక్ష్మి ధైర్యలక్ష్మి గురించి మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ ఆరోగ్య లక్ష్మి ఆనందలక్ష్మి. చెప్పాలంటే మానసిక శారీరక ఆరోగ్యం ఆనందమే ముఖంలో లక్ష్మీ కళను ప్రసాదిస్తుంది, అవునా కదా? అసలు లక్ష్మీదేవిని ఆనందదాయిని ఆరోగ్యప్రదాయిని అని కీర్తించడంలోని అంతరార్థం కూడా ఇదే అన్నమాట. నిజానికి ఇది స్త్రీకి చాలా చాలా అవసరం. అసలు వరలక్ష్మి వ్రతాన్ని లోకానికి పరిచయం చేసిన

చారుమతికి మానసిక దృఢత్వం చాలా ఎక్కువ. తన ఆశయాల్ని కోల్పోకుండానే కుటుంబం సమాజం కోసం శ్రమించే స్త్రీమూర్తే ఆదర్శమని నిరూపించింది చారుమతి. అండ్ ఇప్పటి తరం మగువలు చారుమతికి ఏమాత్రం తీసిపోవడం లేదని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అప్పటి తరం మహిళల్లా త్యాగమే జీవిత లక్ష్యంలా కాకుండా తమ కోసం తాము జీవించాలన్న స్పృహతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నారు. అవునా కదా? ఇంకా మాట్లాడుకుందాం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తర్వాత. వింటూ సెట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

20 సెకండ్. సో ఆరోగ్యలక్ష్మి, ఆనందలక్ష్మి మాట్లాడుకున్నాం, అండ్ నెక్స్ట్ ఐశ్వర్యలక్ష్మి. అసలు లక్ష్మికి మరో పేరు సిరి అన్నమాట. అంటే ఈ తరం అమ్మాయిలు ఆర్థికంగా కూడా చాలా స్ట్రాంగ్, ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సేవింగ్స్, బిజినెస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్, ఇలా అన్నిటి గురించి గ్లోబల్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి, ఇంకా తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇది మన ధీర, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే వరలక్ష్మి అని అనగానే ఎక్కడో వైకుంఠంలో ఉన్న వరలక్ష్మిని పూజించండి, కానీ మన ఇంట్లో ఉన్న మన లక్ష్మీదేవుల్ని కూడా డెఫినెట్ గా గౌరవించాలి, మన సొసైటీలో ఉన్న అందరి లక్ష్మిని కూడా గౌరవించాలి. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటున్నాం. ఎస్పెషలీ మన మగాళ్ళకి చెప్తున్నాను అందరికీ. సో వాళ్ళందరినీ గౌరవించండి, హ్యాపీగా ఉంచండి, మనం కూడా హ్యాపీగా ఉంటాం, సొసైటీ బాగుంటుంది, ప్రపంచం కూడా బాగుంటుంది. అండ్ 1:48:38 స్టూడియోలో టైం. ఇది ఈరోజు ధీరా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఎగ్జాక్ట్ గా 2:00 కి న్యూస్ ఉంటుంది ఢిల్లీ నుంచి ఇంగ్లీష్లో, అండ్ 2:30 కి మళ్ళీ కలుద్దాం మనం సందడి సందడిలో. సందడి చేయడానికి రెడీగా ఉండండి. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు కదా. అండ్ స్టూడియోలో టైం 2:30:59. అండ్ ఈ టైం మన ఫేవరెట్ టైం, సండేస్ అందరికి వెల్కమ్ చెప్పేస్తూ నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 08662 4888 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

సో ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఇది ఫేవరెట్ సామెత, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎప్పట్లోనే ఫస్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ కాబట్టి ఇది అడుగుతున్నాను. చదవక ముందు ఈ కాయ, చదివిన తర్వాత ఆ కాయ అని సామెత ఏంటది? తెలిస్తే 0866 2488 14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చదవక ముందు ఈ కాయ, చదివిన తర్వాత ఆ కాయ, ఏంటి ఆ కాయ? తెలిస్తే 0866 2488 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

చేస్తామని కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని పాడింది అనిరుద్ధ్ రవిచందర్ ఫ్రమ్ ద మూవీ క్రాక్ నుండి ప్లే చేశాను. మనమునాం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, చదవక ముందు ఈ కాయ, చదివిన తర్వాత ఆ కాయ ఏంటది తెలిస్తే 0866243814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. హాయ్ కిషోర్, సూపర్ ఫెస్ట్ ఓకే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిషోర్ శుభోదయం అని అంటూ నల్లపాడు నుంచి, గుంటూరు నుంచి పంపించారు ఎంఎంఎస్ నివాస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ క్రిష్ గారు, మీరు మాకు కొత్త పరిచయం, నెల్లూరు సింహపూరి ఎఫ్ఎం ద్వారా నిన్న నుంచి సూపర్ గా ఉన్నాయి ప్రోగ్రామ్స్ అన్ని అని అంటూ మీ జోష్ చూస్తుంటే ఈ రోజు మాకు 5 వరకు రిలేలో మంచి సండే స్పెషల్ ఇప్పిస్తున్నా. ఓకే లక్ష్మణ్ నెల్లూరు నుంచి, థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ కి. అండ్ ఆర్జే క్రిష్ సార్ చాలా చక్కగా మంచి మాట్లాడుతున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది నెల్లూరు సింహపూరి ఎఫ్ఎం నుంచి అని అంటూ పి వెంకటరత్నం గారు వింజమూరు నెల్లూరు నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ కాంప్లిమెంట్ కి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ తెలుగు క్రిష్ విష్ జాయ్ఫుల్ జల్లి, ఏదో చాలా పెద్ద మెసేజ్ పంపించారు. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుబ్రహ్మణ్యం గారు పెద్దనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండ్ శుభ మధ్యాహ్నం అందరికీ అని అంటూ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శుభ మధ్యాహ్నం, బట్ ఆన్సర్ ఏది. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి మన నమస్కారాలు, మరి సందడే సందడి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నా. రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు ఎవరు, ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చదవక ముందు అని అంటే శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన జైనుద్దీన్ రైట్ ఆన్సర్ కాదు, ఆన్సర్ లేదు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ మూసాపేట నుంచి మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్, అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ సార్ జీ హౌ ఆర్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్ వాణి ఫ్రమ్ విజయవాడ నుంచి. అండ్ నెక్స్ట్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు కడప నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ వీళ్ళ

అందరూ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చదవక ముందు అని అంటూ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే సిఎస్ శ్రీ ఫణి సత్యశ్రీ పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా, బట్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ అరమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి పంపించారు ములుగురు విజయ్ కుమార్, ఏ విషయమైనా కానీ నేర్చుకునేదాకా బ్రహ్మ విద్య నేర్చుకున్నాక అని అంటారు అని అంట, బట్ అడిగిన సామెత ఇదైతే కాదు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నాయుడుపేట నుంచి నాగమణి గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ కుసుమ అంబట్నగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ కుసుమ. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి పంపించారు, క్రిష్ గారు రాబోయే సందడేస్ అందరికీ స్వాగతం పలుకుతూ అని అంటూ, ఓకే ఇందాక పంపించినట్టున్నారు. పెట్ డాగ్స్ వల్ల విడిపోవడం బ్రేకప్, అందమైన నది, కనుబొమ్మల మధ్య ఉన్న ప్లేస్ ని గ్లాబెల్లా అంటారని, ఒకటేమిటి చాలా చక్కని విషయాలు చెప్పారు అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్ జానకిజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పార్టిసిపేట్ చేయండి సందడేస్ అందరిలో కూడా. ఆన్సర్ తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ హాయ్ సార్ ఎలా ఉన్నారు అని అంటే, అమూల్య నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అమూల్య? అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీతో ఉంటే బాగుంటుంది, ఏదో మ్యాజిక్ ఉంటుంది అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాతింటి నుంచి పంపించారు గోర్లకాన్ నుంచి జయమ్మ రమేష్ బాబు వీళ్ళందరూ, రైట్ ఆన్సర్. అలాగే మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ జనిదిన్ స్నేహభాని జనిదిన్, రైట్ ఆన్సర్. అండ్ శివరాజు అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ సార్ ప్లీజ్ అండి సింహపురి ఎఫ్ఎం నుంచి వింటున్నాం, ఆన్సర్ ప్లీజ్ అండి. ఓకే ఆన్సర్ డెఫినెట్ గా చెప్తాను నేను. అండ్ ఎవరు పంపించారు? పి వెంకటరత్నం గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మూసాపేట గ్రామం నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీ దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రిష్ గారు బాగున్నారా అంటూ, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ వనపర్తి జిల్లా నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి, రైట్ ఆన్సర్. అండ్ మీ వాయిస్ సూపర్ సార్ అని అంటూ శివరాజు గారు అనంతపురం నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు, అనంతపురం డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్. సో ఏంటా ఆన్సర్? చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కీకరకాయ అని సామెత అనమాట. అండ్ మధుప్రసాద్ తిరుపతి జిల్లా నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అలాగే సార్ క్వశ్చన్ అండి అని అంటూ, నేను ఆన్సర్ కూడా రివీల్ చేశాను వెంకటరత్నం గారు, అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. ఇది కూడా ఒక సామెతే, ఏంటంటే తలంత బలగమున్నా ఇది పెట్టేవాడు లేడు అని సామెత. ఏంటది తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మీ మాటల్లో మర్చిపోయి ఆన్సర్ అనేసానంట. ఓకే క్వశ్చన్, ఓకే ఎనీవే క్వశ్చన్ రిపీట్ చేసాను, ఆన్సర్ చెప్పాను. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగాను కాబట్టి సెకండ్ క్వశ్చన్ నుంచి పార్టిసిపేట్ చేసి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. 0866-2488-14 ఈ నెంబర్కి ఇప్పుడు ట్యూన్ చేసిన ఎవరు వింటూ ఉంటే, ఇప్పుడు ట్యూన్ చేసిన వాళ్ళు. సో సెకండ్ క్వశ్చన్ అంటే తలంత బలగమున్నా ఇది పెట్టేవాడు లేడు అని సామెత. ఏంటది తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

కాదనమాట సంగతి, సింగిల్ గా ఉంటే అంత ఊపుతో పాడతారు ఏ పాట అయినా. అండ్ 2:45 15 సెకండ్స్ స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందడి. సో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, తలంత బలగం ఉన్నా ఇది పెట్టేవాడు లేడు అని సామెత. అమూల్య రైట్ ఆన్సర్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ కదా అని కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆయిల్ అంట డిఫరెంట్ ఆన్సర్ అబ్బా. ఎవరు పంపించారు, ఎవరు ఎవరు, వీరశంకర్ రెడ్డి. ఓకే. అండ్ నమస్తే ఆర్జే గారు అని అంటూ ఎర్మిల్ సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎనుగంటి నాగేంద్ర ఫ్రమ్ గుంటూరు నుంచి, బట్ ఆన్సర్ ఏది. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ సార్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవనిపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అందరూ ఉన్న అవసరానికి ఎవరు ఉపయోగంలో ఉపయోగపడరు అని అంటూ పెద్దమోదుగుపల్లి నుంచి కొత్త సామెత చెప్పారు, నేను అడిగిందని కాకుండా పి మాధవరావు గారు. అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ శివాజీరాజు అనంతపురం నుంచి పంపించారు, శివరాజు గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిఖిల్ ఎగ్జాక్ట్ కాదు కాదు కాదు, రాంగ్ ఆన్సర్ కదా నిఖిల్. అండ్ తలుపు క్రిష్ గారు, మీరు మాకు కొత్త పరిచయం, మాకు మీరు కొత్త పరిచయం. లక్ష్మణ్ నెల్లూరు నుంచి, ఆల్రెడీ ఎస్ఎంఎస్ చదివాను నేను అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ మమ్మూ జనిదిన్ స్నేహబాణి జనిదిన్ రైట్ ఆన్సర్. అలాగే తల మీద నూనె రాసేవాడు లేడంట మాధవి ఆంజనేయులు, కాదు ఇంకొక ఆన్సర్ ఉంది. అండ్ అలాగే నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ పెన్ను లేదా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఆన్సర్ అయితే అర్థం అవ్వలేదు నాకు బట్ ట్రై చేస్తాం. అండ్ సూర్యకుమారి పాలకొల్లు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గంగాద్రి ఫ్రమ్ పొంగనూరు నుంచి, బట్ ఆన్సర్ లేదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని అంటూ నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్. అండ్ గోలకాన్ దోటి నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్, తల మీద నూనె పోసేవాళ్ళు లేరు అని అంటూ, బట్ అది కాదు సామెత అయితే. అండ్ అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ నాయుడుపేట నుంచి నాగమణి గారు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, క్రిష్జీ సెకండ్ ఆన్సర్ అని అంటూ కర్నూలు స్టేషన్ కూడా బీబీ తెలుగు రావడం లేదు సరిగా అంట, చెక్ చేద్దాం. అండ్ కావ్య శ్రీకాంత్ ఖమ్మం నుంచి, తల వెంట్రుకలంత బలగమున్నా ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ తిండి జయరాం పది తిరుపతి జిల్లా నుంచి పంపించారు. ఓకే, తిండి అంటూ పంపించారు జయరాం గారు, సో సారీ. అండ్ రాంగ్ ఆన్సర్. అండ్ మాణికలరావు గారు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి, ఆపదలో ఆదుకునే వాళ్ళు లేరంట బట్ అది కాదు ఆన్సర్ అయితే ఎగ్జాక్ట్గా. అండ్ రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ సార్ అని అంటూ పాపారావు గారు రైట్ ఆన్సర్. అండ్ అమూల్య

ఏంటి సార్ సింగిలా అని అంటూ. సో సింగిల్ గా ఉంటే హ్యాపీ కదా అంటున్నాను. అండ్ హరిలీలా ఫ్రమ్ గాంధీ బొమ్మ సెంటర్ నెల్లూరు నుంచి పంపించారు. హాయ్ అండి, మాకు వివిధ భారతి కొత్త చాలా బాగున్నాయి, మీరు మాట్లాడే మాటలు అండ్ సాంగ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు సింహపురి రిలే క్రిష్ గారు. నిజంగా మీరు వందే భారత్ ఎక్స్ప్రెస్ అయినా మీ మాట మాత్రం చాలా స్పష్టంగా వింటున్నాం. మీరు సింగిలా అంతా ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఎవరు హరిలీలా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూసపేట గ్రామం నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నాగేంద్ర పంపించారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి జిల్లా నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అలాగే శ్రీధర్ రావు గారు కూడుపట్టే వారు లేరంట, ఆదుని నుంచి కాదు. అండ్ కడప జిల్లా ముదనూరు నుంచి పంపించారు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ. అలాగే సిఎస్శ్రీ ఫణిసప్తి శ్రీ పంపించారు యూకే నుంచి, రైట్ ఆన్సర్. అండ్ శ్రీనాథ్ రైట్ ఆన్సర్. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ కేదరి వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి పంపించారు జయన్న అఖిల్, వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా నుంచి పంపించారు ముల్లుగురు విజయ్ కుమార్, రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ఎంఎస్ డిలీట్ చేశారండి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు, ద ఆన్సర్ ఈజ్ అని అంటూ రాంగ్ ఆన్సర్. గంగాధరి ఫ్రమ్ పొంగనూరు నుంచి. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఉట్కూరు నారాయణపేట నుంచి పంపించారు డి అరుణ్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. సో తలంత బలగమున్నా తలకొరివి పెట్టేవాడు లేడు అని సామెత అనమాట. ఎగ్జాక్ట్ గా నేను అడిగే క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ తెలిస్తే 0866244884 ఈ నంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ 2 గంటల 49 నిమిషాల 39 సెకండ్లు స్టూడియోలో టైం. మరి మన క్వశ్చన్స్, మన యూనిక్ క్వశ్చన్స్, పెన్ పేపర్ క్వశ్చన్స్ లేకుండా అలా చెప్పండి. సో పెన్ పేపర్ పెట్టుకుని రెడీగా ఉండండి, 10 సెకండ్స్ టైం ఇస్తాను నేను. సో ఈలోపు వెతుకుతూ ఉండండి, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఒక ఐ మీన్ 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 10 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 6 1 9 కలిపితే 10 అని అర్థం వస్తుంది. అండ్ 4 5 6 కలిపితే పిల్లి అని అర్థం వస్తుంది. అండ్ 4 8 7 9 కలిపితే నాణెం అని అర్థం వస్తుంది. ఏంటా వర్డ్ తెలిస్తే 0866244884 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ముడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ దీప్తి ఫ్రమ్ పెనుమల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి. అండ్ ఇప్పుడు అడిగిన థర్డ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 619 కలిపితే 10, 456 కలిపితే పిల్లి, అండ్ 4879 కలిపితే నాణ్యం అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866244884 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: సౌందర్య.
1: అదన మరి సంగతి ఫ్రమ్ ద మూవీ పెళ్లి సందడి నుంచి ప్లే చేశాను. కొత్త పెళ్లి సందడి ఇది, పాత పెళ్లి సందడిగా. 2:54:45 స్టూడియోలో టైం. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, పెన్ పేపర్ క్వశ్చన్. 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, అండ్ కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. మూసేపేట గ్రామం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రైట్ ఆన్సర్, అలాగే కావ్య శ్రీకాంత్ ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. అనుకుంటూనే ఉన్నా క్రిష్ నా ఆన్సర్ రాంగ్ అని తలకొరివి పెట్టేవాళ్ళు లేరని ప్రీవియస్ క్వశ్చన్ కి అని అంటూ, 10 లెటర్ వర్డ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అని కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ పెన్ తీసుకునేలోగా క్వశ్చన్ అడిగారు సార్ సార్ అని అంటూ దీప్తి ఫ్రమ్ పెనుమల్ నుంచి పంపించారు. సో అందుకే మళ్ళీ రిపీట్ చేయనా, ఒక ఐ మీన్ ఆల్రెడీ 2 టైమ్స్ రిపీట్ చేశాను. 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, అందులో 6, 1, 9 లెటర్స్ కలిపితే 10, అండ్ 4, 5, 6 కలిపితే పిల్లి, అండ్ 4, 8, 7, 9 కలిపితే నాణ్యం అని అర్థం వస్తుంది. ఏంటా 10 అక్షరాల పదం. అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అలాగే మూసాపేట నుంచి నరేష్ రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి శివరాజు గారు టెక్నాలజీ అంట కాదు, అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు ఇంద్రభాయ్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే బట్ ఆన్సర్ ఈజ్ 9 లెటర్ ఓన్లీ అంట. ఓకే, ఐఎమ్ సో సారీ, మేబీ ఐఎమ్ సారీ, 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ కాదు అది, 9 లెటర్ ఇంగ్లీష్ వర్డే. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్. ఎవరు పంపించారు? కావ్య శ్రీకాంత్, ఐఎమ్ సో సారీ. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి మిస్టేక్ జరుగుతూ ఉంటాయి, దయచేసి క్షమించండి. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, బట్ మొత్తానికి ఆన్సర్ పంపించారు చాలా మంది. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్, అండ్ గద్వాల జిల్లా ఎర్వల్ నుంచి పంపించారు కే పెద్ద నరసింహ పద్మభాయ్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి అని అంటే, ఎడ్యుకేషన్ అనమాట, ఎడ్యుకేషన్ రైట్ ఆన్సర్. చాలా మంది పంపించారు బట్ ఎవరు ఐ మీన్ కనిపెట్టారో లేదో. యాక్చువల్ గా 9 లెటర్స్ ఏ ఉన్నాయి, నేనే బై మిస్టేక్ 10 లెటర్స్ అని రాశాను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారా? బహుకాల దర్శనాలు, నేను ఇప్పుడే వచ్చాను. సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం. మీ వాయిస్ ఆకాశవాణి శ్రోతల కోసమే పుట్టినట్లు ఉన్నది సార్, అసలు మీ వాయిస్ సూపర్ అన్నట్టు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. రామలగౌడ్ నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ గణగలూరు రామకృష్ణారెడ్డి గారు, ఇది నేను ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత పంపించారు. చాలా మంది పంపించొద్దు ఇంకా, నేను ఆన్సర్ రివీల్ చేసేసాను. మహమ్మద్ ఎం మురహరి యశోధ జానకిరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్. యా, నేను అదే అనుకున్నా, 9 లెటర్ ఏగా అని. ఇంకా లాస్ట్ ఎస్ఏ యాడ్ చేసా, 10 అవుతాయని అంట. అందుకే నాకు కొంతమంది ఎడ్యుకేషన్స్ అంటూ పంపించారు. ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్స్ అసలు? అండ్ సురే కుమారి పాలకొల నుంచి దీపం అంట రాంగ్ ఆన్సర్, అండ్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని అనుకోలేదంట శివరాజు గారు, అందుకే అడిగాను నేను. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అండ్ మన క్వశ్చన్స్ ఐ మీన్ ఇవి నేను డెఫినెట్ గా అడుగుతాను పెన్ పేపర్ క్వశ్చన్స్, ఇవి అడగకండి ఎలా ఉంటుంది చెప్పండి సందడే సందడి. అండ్ ఎడ్యుకేషన్ అని అంటూ సియాశ్రీ ఫణిసత్యశ్రీ యూకే నుంచి థ్యాంక్ యూ సో మచ్, అండ్ రైట్ ఆన్సర్.

అది సంగతి. అండ్ ఇంకెవరు పంపించొద్దు ఈ క్వశ్చన్ కి, ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఈసారి కూడా పెన్ పేపర్ క్వశ్చన్ కాకపోతే చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. ఐ మీన్ చిన్న వర్డ్ ఇది, ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 1, 2, 3, 4 కలిపితే నక్షత్రం, అండ్ 3, 4, 5 కలిపితే కళ, అండ్ 4, 3, 2 కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 1, 2, 3, 4 కలిపితే నక్షత్రం, అండ్ 3, 4, 5 కలిపితే కళ, కళ కాదు కళ, అండ్ 4, 3, 2 కలిపితే ఎలుక. ఏంటది తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్య అంశాలతో భరత్ రత్నాకర్. కాలుష్య నివారణకు ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరుతో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ధైర్యానికి దేశభక్తికి ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. ప్రకాశం జిల్లాలోని వినోదరాయనపాలెంలో 1872 ఆగస్టు 23 తేదీన జన్మించిన ఆయన 1928 మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో బ్రిటిష్ పోలీసు తుపాకులకు ఎదురుగా నిలిచి తన గుండెను చూపించిన ధైర్య సాహసంతో ఆంధ్రకేసరిగా ప్రసిద్ది చెందారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ ప్రకాశం పంతుల వ్యక్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభాపురం, ముండంగి తదితర గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులను నిన్న జారీ చేశారు. తొలి దశలో మే 15 తేదీన 1,523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేశారు. రెండో దశలో వచ్చే నెల 15 తేదీన 3,231 పోస్టులకు, మూడో దశలో అక్టోబర్ 15 తేదీన 2,311 పోస్టులకు, నాలుగో దశకు కూడా అక్టోబర్ 15 తేదీన మరో 2,995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయం పొంది తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారు. గతంలో రుణం పొందేందుకు ఇబ్బందులు పడేవారమని, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం పొందుతున్నామని ఆ పథకం లబ్దిదారుడు పురంధర్ ఆకాశవాణికి తెలియజేశారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట స్థాయి క్రీడా పోటీలు రేపు ప్రారంభమవుతాయని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: RDFM 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధార్థి ఎఫ్ఎం
1: 101.3.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:04:29. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇది కూడా 5-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. చాలా క్లోజ్ ఇచ్చాను, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. చాలా మంది పంపిస్తున్నారు ఆన్సర్స్. అయితే దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. ఆర్జే గారికి నమస్కారములు. గత కొన్ని రోజుల నుండి యాప్ లో వివిధ భారతి రావడం లేదు, మీ దగ్గర అంతా కరెక్ట్ గానే ఉంది అని చెప్తున్నారు, కారణం ఏంటో తెలియదు. సో ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఈ యాప్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పని చేయకపోతే, వర్క్ అవ్వకపోతే వన్స్ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూడండి, డెఫినెట్ గా వర్క్ చేస్తుంది. లేదు అని అంటే మన ఇంకో యాప్ ఉంది, వేవ్స్ అని చెప్పి, WAVES ప్లేస్టోర్కి వెళ్తే అఫీషియల్ యాప్ ఇది. ఇది డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో కూడా మీరు చెక్ చేస్తే అందులో కూడా మనం లైవ్ వినొచ్చు. లేదు అని అంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి, ఆ బ్రౌజర్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఆన్లైన్ VB విజయవాడ అని టైప్ చేస్తే సెర్చ్ కొట్టండి. ఫస్ట్ ఏదైతే వస్తుందో వెబ్సైట్ అది ఓపెన్ చేస్తే మీకు లైవ్ ప్లే అవుతుంది. ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, ఇన్ని వేస్ ఉన్నాయి మనకు వినడానికి. జేరుపుతులు బుచ్చయ్య గారు అండ్ సందడే సందడి వెల్కమ్ అని అంటూ గట్టుబండ్ల నుంచి త్యాగరాజ్ గారు వెల్కమ్ మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్. అండ్ మూసా ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నిఖిల్ రైట్ ఆన్సర్, కేదర్ వీరేష్ రాజులమండ్రం నుంచి రైట్ ఆన్సర్, మాధవి ఆంజనేయులు రైట్ ఆన్సర్ అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ హాయ్ అంటూ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిఎస్రీ ఫణిసత్యశ్రీ యూకే నుండి రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ నర్మిలి సీతామహాలక్ష్మి గారు, ఐ ఆల్సో డౌటెడ్ ఇట్ వెరీ మచ్ యాజ్ ఐ డిడెంట్ ఫైండ్ ద 10th letter అని అంటూ, ఓకే ప్రీవియస్ క్వశ్చన్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు పంపించారు, విజయవాడ నుంచి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ కిషోర్ గారు అని అంటూ నాగేంద్ర గారు గుంటూరు నుంచి పంపించారు, హాయ్ రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఎస్ఎం భాష మైదుకూర ఊరు పేరు రైట్ ఆన్సర్. అండ్ అలాగే క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హేమచంద్ర చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కృషి ఈ ప్రశ్న థర్డేనా అంటూ, కాదు ఫోర్త్ క్వశ్చన్ ఇది అండ్ రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ దీపిక హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. అండ్ 2:56 ఓకే 2:56 కరెక్ట్ సమాధానం పంపించాను, మీరు సమాధానం చెప్పకముందే పంపించాను కానీ మా పేర్లు చదవలేదండి. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, నేను ప్రతి ఎస్ఎంఎస్ చదువుతాను. ఇన్ కేస్ మిస్ చేసి ఉంటే ఐఎమ్ సో సారీ, ఎప్పుడైనా ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. అండ్ నమస్తే కిషోర్ గారు అని అంటూ ఇమానేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరిపట్నం వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు రైట్ ఆన్సర్. అండ్ అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి ఆన్సర్ ఇది, ఓకే ఓకే అది కాదు ఆన్సర్ అయితే. అండ్ దీప్తి ఫ్రమ్ పెనుమూలు నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ దమ్మోజ్ వెంకటాచారి గారు నల్గొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ శివరాజు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నాయుడుపేట నుంచి నాగమణి గారు రైట్ ఆన్సర్. అండ్ అమూల్య రైట్ ఆన్సర్. అలాగే మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్,

రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నేను ఈ రేడియో డౌన్లోడ్ చేసి వింటున్నాను కర్నూలు నుంచి అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో ఓకే, దీనిలో కూడా వస్తుందా? మంచిదే కదా. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ మొహమ్మద్ జనితిన్, స్నేహభాను జనితిన్ రైట్ ఆన్సర్.

మాటలు కోటలు దాటుతాయి గాని కాళ్ళు మాత్రం ఇది దాటవు అని సామెత. ఏంటది తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ వనపర్తి జిల్లా నుంచి డి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సామెత ఇది, మాటలు కోటలు దాటుతాయి గాని కాళ్ళు మాత్రం ఇది దాటవు అని సామెత ఏంటది తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:15:45 అని మనం నామ సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. మాటలు కోటలు దాటుతాయి గానీ కాళ్ళు మాత్రం ఇది దాటదు అని సామెత అని చెప్పి హాయ్ సార్ అని అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. పేరు పాపారావు గారు అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ ఫణి సత్యశ్రీ యూకే నుండి రైట్ ఆన్సర్, అలాగే అమూల్య రైట్ ఆన్సర్ అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి పంపించారు అండ్ నరేష్ రాంగ్ ఆన్సర్ అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కుస్మా అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ కాదు రాంగ్ ఆన్సర్ అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవనగర్ నుంచి పంపించారు ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్, అలాగే ఎరమిల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి, అలాగే ఖమ్మం నుంచి కావ్య శ్రీకాంత్ రైట్ ఆన్సర్ అండ్ హాయ్ కిషోర్ గారు అని అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ జమలయ్య దొడదేవరవాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే ఇది ఒకప్పుడు ప్రముఖ జిల్లా పేరు అని అంటూ ఓకే నమస్కారం కిషోర్ గారు అని అంటూ శివరాజు గారు అనంతపురం నుంచి సూపర్ అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఫిఫ్త్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ మొహమ్మద్ నైతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ పెడన నుంచి పంపించారు రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ వీళ్ళందరూ రైట్ కాదు రాంగ్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ హాయ్ సార్ మాటలు కోటలు దాటుతాయి గాని అని అంటూ షకీర్ ఎల్లనూరు అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ చేతులు ఓకే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి రైట్ కాదు రాంగ్ ఆన్సర్ అండ్ హంపాపురం నుంచి పంపించారు చిరంజీవి నాగభూషణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సర్ అండ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ కిషోర్ బాబు అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ఏరు అనుకుంటున్నా అంటూ దీప్తి ఫ్రమ్ పెన్మూల్ నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ కిషోర్ గారు అని అంటూ ఉమ్మడి నుంచి మమోజనిద్దీన్ స్నేహభాను జనిద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ కలవ నాగేంద్ర ఘంటసాల నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ అమూల్య ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీ సార్ అని అంటూ బాగుంది అని అంటూ సో ఓరిదేవుడా అనమాట ఓరిదేవుడ మూవీలో నుంచి ప్లే చేశాను అండ్ చేతలు అని అంటూ నిఖిల్ రాంగ్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి రాంగ్ ఆన్సర్ ఎం నరేష్ రైట్ ఆన్సర్ ఈసారి అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్.

సార్ అండ్ అనంతపురం నుంచి శివరాజు గారు, రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అండ్ సాయి కుమారి ఫ్రమ్ రామానగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కడప జిల్లా నుంచి ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ నాసికా మేణి దేశాపేట నుంచి రాంగ్ ఆన్సర్. మాటలు కోటలు దాటుతాయి గాని కాళ్లు మాత్రం గడప దాటవు అని సామెత. గడప రైట్ ఆన్సర్ అన్నమాట. డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

విండో ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:25:27 అని అనుకున్నాం. సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్, ఒక సాంగ్ ప్లే చేశాను, ఆ సాంగ్ ఏ సినిమాలోది అని క్వశ్చన్ అడిగాను అనమాట. చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారో. లక్ష్మీ నాగార్జున గారు ఒడియంపేట నుంచి పంపించారు ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగనందర్ ఒక నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ అమూల్య రైట్ ఆన్సర్ అండ్ వెల్కమ్ టు సందడే సందడే అన్నట్టు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు ఆన్సర్ ఏది అండ్ కేదరి వీరేష్ రాజోల మండలం నుంచి రైట్ ఆన్సర్ అలాగే కిషోర్ గారు కిషోర్ మాకు మిస్ అయ్యింది అని అంటూ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటేశ్వరి గారు ఆన్సరా నాకైతే అర్థం అవ్వలేదు. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి పంపించారు. ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్ సార్ కొందరివి అన్ని పేర్లు చదువుతున్నారు, కొందరివి రెండు పేర్లు చదువుతున్నారు, మావి ఒక పేరే చదువుతున్నారు ఎందుకంట. సో అలా ఏం లేదు, ఆ ఫ్లోలో ఎన్ని వస్తే అని చదువుతాను, డెఫినెట్ గా ఒక నేమ్ అనేది చదువుతాను, ఆ ఫ్లోలో ఎన్ని వస్తే అని చదువుతాను అని దట్టు మీరు ఒకే ఆన్సర్ ని ఒక 10 times పెడుతున్నారు అది కూడా ఉందన్నమాట. అన్నిసార్లు అవసరం లేదు, ఒక్క మెసేజ్ ఒక్కసారి పెట్టినా చాలు నేను డెఫినెట్ గా చదువుతాను. మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ తో రకరకాల మెసేజ్లు పెడుతున్నారు అండ్ థ్యాంక్ యూ. ఓకే దమ్మోజ్ వెంకటేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేర్పోతుల బుచ్చి గారు అండ్ గనగలూరి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండ్ గట్టుమ కడప జిల్లా ముద్దనూరు నుంచి పంపించారు. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ మీరు జవాబు చెప్పక ముందే పంపినాను, నా పేరు చదవలేదు ఏంటి అని అంటూ సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు. సో నేను డెఫినెట్ గా చదువుతాను, అదే చెప్తున్నాను మీకు. ఎవరికైనా సరే నేను ఏ ఎస్ఎంఎస్ అయినా డెఫినెట్ గా మిస్ చేయకుండా చదువుతాను, కొంచెం ఓపిక బట్టి వెయిట్ చేయండి. ఒక్కసారి ఎస్ఎంఎస్ చేసిన తర్వాత మళ్ళీ వాట్సాపే కదా అని చెప్పి దానిలోనే ఇంకొక మెసేజ్ టైప్ చేసి పంపిస్తే అది ఎక్కడికో కిందకి వెళ్ళిపోతుంది, అప్పుడు నేను చదవడానికి అవ్వదు. ఒకసారి కావాలంటే పంపించిన తర్వాత దాన్ని ఎడిట్ చేయండి, కానీ కంటిన్యూస్ గా మెసేజెస్ దానిలో పెడితే అది నాకు కనిపించింది అనమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకుని మీరు ఒకసారి మెసేజ్ పెట్టిన తర్వాత వదిలేండి. డెఫినెట్ గా నేను చదువుతాను, ఏ ఎస్ఎంఎస్ మిస్ చేయను. ఇన్ కేసు ఈ ఇప్పుడు చదవకపోతే నెక్స్ట్ సాంగ్ అయిన తర్వాతైనా సరే నేను ఆ మెసేజ్ చదువుతాను, కాబట్టి కంగారు పడద్దు. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కృషి తెలియడం లేదు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మూవీ వివాహ భోజనం అనుకుంటున్నారంట. ఇంత వెస్టర్న్ మ్యూజిక్ మీకు అంత పాత పాటలు అనిపించిందా? అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ కాదు, దీనికి ముందు నేను ఒక సాంగ్ ప్లే చేశాను, అది నేను అడిగిన క్వశ్చన్ అనమాట. అలాగే కానూరు నుంచి తాతారావు గారు

ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ కాదు, అది ప్రేమ ఇష్క్ కాదల్. అలాగే కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ నాగార్జున బొడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కిషోర్ గారు అని అంటూ మోమో జనిదిన్ స్నేహబాను జనిదిన్ రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట గ్రామం నుంచి అండ్ నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో 3:28 దాటి 48 సెకండ్స్ స్టూడియోలో టైం. నేను అడిగిన క్వశ్చన్ ఒక సాంగ్ ప్లే చేశాను, సాంగ్ చేసిన వాళ్ళు అదేం చెప్పి క్వశ్చన్ అడిగాను. థ్యాంక్ యూ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ పెన్ పేపర్ క్వశ్చన్, గెట్ రెడీ. 7-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, 7 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 5, 6, 7 కలిపితే విల్లు అని అర్థం వస్తుంది అండ్ 1, 6, 7 కలిపితే వరుస అని అర్థం వస్తుంది అండ్ 1, 2, 3, 4 కలిపితే వర్షం అని అర్థం వస్తుంది. 7-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, 7 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 5, 6, 7 కలిపితే విల్లు, 1, 6, 7 కలిపితే వరుస అండ్ 1, 2, 3, 4 కలిపితే వర్షం. ఏంటది తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ పంపిస్తూ ఉండొచ్చు ఈ సాంగ్ మీ అందరి కోసం.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నాం సండే సండేలో స్టూడియోలో టైం 3:33. నేను అడిగిన క్వశ్చన్ 7-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చూద్దాం మరి ఎంతమంది డీకోడ్ చేశారు. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆన్సర్ ఈజ్ అని అంటూ, దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఏదో పంపించారు మొత్తానికి నాకు ఆన్సర్ అర్థం అవ్వలేదు. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ అలాగే యారో అంట ఎలాగా. సో నేను ఇచ్చింది క్లూజ్ గౌస్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి, అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ విజయ పరమేష్ గుంతకాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు భూటాన్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ బాబు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ అండ్ ఎల్ మహమ్మద్ షకీర్ అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ అంబిక ప్రేమసాయి పంపించారు మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కడప జిల్లా ముద్దనూరు నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ చందంపేట మండలం నుంచి నల్గొండ జిల్లా దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల్ల నుంచి రైట్ ఆన్సర్ అండ్ వడియంపేట నుంచి లక్ష్మీ నాగార్జున గారు రైట్ ఆన్సర్ అండ్ శివరాజు ఇంద్రావతి గ్రామం నుంచి ఇంద్రావతి ఉరవకొండ గ్రామం నుంచి పంపించారనమాట రైట్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ సమీరా బేగం ఫ్రమ్ కొలిపారి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అలాగే అమూల్య క్వశ్చన్ వినలేదు సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ ఏంటో ఏంటంటో సాంగ్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు సగమే రైట్ ఆన్సర్ అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి పంపించారు నరసన్న శివగంగ రైట్ ఆన్సర్ అండ్ గన్నవరం ఇంటి పేరు అని అంటూ శ్రీనివాస్, ఓకే శ్రీనివాస్ గన్నవరమా, ఓకే రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరేన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి 7th క్వశ్చన్ అని అంటూ రైట్ ఆన్సర్. సో మొత్తానికి 7th క్వశ్చన్ ఇదైంది అనమాట, 7 ఐ మీన్ ఈ ఆన్సర్లో కూడా 7 కలర్స్ ఉంటాయి. అండ్ మూసాపేట మహబూబ్ నగర్, ఓకే మహబూబ్ నగర్ నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అసలు క్వశ్చన్ వినలేదండి అని అంటూ దీప్తి ఫ్రమ్ పెనుమూలు నుంచి పంపించారు క్వశ్చన్. ఇప్పటికి 3 times రిపీట్ చేశాను నేను. అండ్ కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ సిఎస్శ్రీ ఫణిసత్యశ్రీ యూకే నుంచి రైట్ ఆన్సర్ అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు శకుంతల రైట్ ఆన్సర్ అండ్ మహమ్మద్ జనిదిన్ స్నేహబాను జనిదిన్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ అలాగే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి రైట్ ఆన్సర్. ఆ 7-letter ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అని అంటే రెయిన్బో అనమాట, రెయిన్బో రైట్ ఆన్సర్ అండ్ 7th క్వశ్చన్ ఆన్సర్ రెయిన్బో అంటూ పంపించారు నాగమణి గారు సూపర్ రైట్ ఆన్సర్. అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ మంచూరియాల నుంచి చంద్రమొగలి పద్మరాణి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ త్రివిక్రమ్ గారి ఫస్ట్ సినిమా ఏంటి, డైలాగ్ రైటర్ గా కాదు డైరెక్టర్గా తన ఫస్ట్ మూవీ ఏంటి. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్ అది. ఆ మూవీ ఏంటో తెలిస్తే 0866243814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండదు. అండ్ ఇప్పుడైతే ఒక లవ్లీ సాంగ్, ఏ తోడు లేక నలిగింది సమయం, నీ నీడ తగిలాక వెలిగింది హృదయం, పో పోవే ఏకాంతం. సాంగ్ ఫ్రమ్ ద మూవీ రఘువరన్ బీటెక్ నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ స్టెడియో.

నిన్ను తాకు గాలి నాపైన వాలి అమ్మల్లె పాడింది అందాలలాలి. సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ రఘువరన్ బీటెక్ నుంచి ప్లే చేశాను. నేను అడిగిన క్వశ్చన్, త్రివిక్రమ్ గారు ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ ఏంటి అని చెప్పి, చాలా ఈజీ క్వశ్చన్ కదా, పెడన జోగానందరావు కాలనీ, చప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్, అండ్ ఏడు రంగులు అంటే రెయిన్బో అని అంటూ దమ్మోజ్ వెంకటాచార్య గారు ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్, అండ్ కేదర వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి గట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జల్సా అంట కాదు, అండ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కలేజా అంట కాదు, ఎవరు పంపించారు, గౌస్ ఫ్రమ్ అనంతపురం నుంచి, అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియా రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అండ్ మంచిర్యాల నుంచి చంద్రమొగుళి పద్మరాణి రైట్ ఆన్సర్, అలాగే నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ నమస్కారం కిషోర్ బాబు, టీ తాగండి, టైం 4:00 అవుతుంది, మరి 20 మినిట్స్ ఓకే, ఇంకో 20 మినిట్స్ ఉంది అంటూ థ్యాంక్ యూ సో మచ్, ఆ టీ కూడా మీరే పంపించండి, డెఫినెట్గా చదువుతాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిజిలీ వెంకటేష్ శ్యామల పంపించారు, ఫుల్ నేమ్ చదవండి అని అంటూ చదివాను కదా, అండ్ అలాగే లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివ

మీ రైట్ ఆన్సర్. అలాగే ప్రియా శ్రీనివాస రెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ మమ్మూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అలాగే కనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ దీప్తి ఫ్రమ్ పెనమూల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి దండోరా కాలనీ నుంచి పంపించారు. ఎవరు మీ పేరు మాత్రం లేదు. శివరాజు ఇంద్రావతి, ఓకే శివరాజు గారు అనుకుంటా. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ మమ్మూద్ జైనిద్దీన్, స్నేహ భవాని జైనిద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ డైరెక్టర్ గా దస్తగిరి సంధ్య, సూపర్ రైట్ ఆన్సర్. అలాగే రాఘవేంద్ర రెడ్డి, సురేష్ విజయ్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సుహానిషనా అండ్ గీతా మాధురికి హాయ్ చెప్పండి, వాళ్ళ మామ కోరుకుంటున్నారు అని అంటూ మదనపల్లి నుంచి. డెఫినెట్ గా హాయ్ వాళ్ళిద్దరికి అండ్ రైట్ ఆన్సర్. అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి పంపించారు హైదరాబాద్ నుండి, సో రైట్ ఆన్సర్. అండ్ రాజేష్ అంబిక, ప్రేమ్ సాయి వీళ్ళందరూ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్. అండ్ బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష రాంగ్ ఆన్సర్. అండ్ అమూల్య రైట్ ఆన్సర్. అండ్ ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా ముద్దునూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ నాయుడుపేట నుంచి నాగమణి గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ భారతి ఫ్రమ్ విడవలూర నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రాజుల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి పంపించారు డి గోవర్ధన్ బాయ్ ఇంద్రాబాయి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ జగడం అంట గౌస్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. జగడం డైరెక్ట్ చేసింది సుకుమార్ గారు. అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ.

అదనమాట సంగతి, ఈ సాంగ్ ఏ సినిమాలోది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. సందడే సందడిలో చాలా మందికి తెలుసు అనుకుంటా ఆన్సర్స్ పంపిస్తున్నారు. పెడన జోగనందర్ కాలనీ చప్పల రాజు గారు రైట్ ఆన్సర్, అండ్ నెల్లూరు నుంచి హర్నాథపురం నుంచి పంపించారు ప్రసాద్ రైట్ ఆన్సర్, అండ్ కార్నూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ పి జానకిరామ్ నందిగామ నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి గట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ ఘటమండలం నుంచి త్యాగరాజు గారు, అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప, అండ్ అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు, అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ, అలాగే మై బ్రదర్ ఫేవరెట్ సాంగ్ అని అంటూ నాయుడుపేట నుంచి నాగమణి గారు, అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి, అండ్ నెక్స్ట్ నరేంద్రరెడ్డి ఫ్రమ్ నందికొట్కూరు నుంచి పంపించారు, అండ్ విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి, అండ్ మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, అండ్ ఎంఎస్ దుర్గారావు గారు పంపించారు, అండ్ నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి పంపించారు, మా ఊరు నేమ్స్ చదవడం లేదు అని అంటూ, అండ్ అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ నెక్స్ట్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రోజు మీ షో చాలా బాగుంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్, అండ్ మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి, అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల శివాన్వి, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ అలాగే దీప్తి ఫ్రమ్ పెనుమూలు నుంచి, అండ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, అండ్ నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు, అండ్ నెక్స్ట్ కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ మహమూద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, అండ్ అలాగే సుబ్బారామయ్య గారు తిరుపతి నుంచి పంపించారు, అండ్ శ్రీకాంత్ భారతి ఫ్రమ్ విడవలూరు నుంచి పంపించారు నెల్లూరు నుంచి, అండ్ అలాగే టీ కూడా పంపించారు నాకు దమ్మోజి వెంకటాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ బాబు, మీరు అడిగిన చివరి ప్రశ్నకు అని అంటూ, ఇది లాస్ట్ క్వశ్చన్ కాదు ఇంకోటి కూడా ఉంది, ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు ఇప్పుడు చదివిన నేమ్స్ అందరూ కూడా, అండ్ చంద్రశేఖర్ వరుణ్ సందేశ్కి హాయ్ చెప్పానంట, సో వరుణ్ సందేశ్కి హాయ్ అండ్ రైట్ ఆన్సర్, అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య రైట్ ఆన్సర్, అండ్ చాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్.

లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగే ముందు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఓ పెట్ట కథ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ పెన్ పేపర్ క్వశ్చన్, రెడీగా ఉండండి. ఇది కూడా 7 లెటర్ ఇంగ్లీష్ వర్డే, 7 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 2, 3 కలిపితే మనము అని అర్థం వస్తుంది, 4, 5, 6, 7 కలిపితే కొన్ని అని అర్థం వస్తుంది, అండ్ 4, 1, 2 కలిపితే చూశాను అని అర్థం వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 7 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 2, 3 కలిపితే మనము, అండ్ 4, 5, 6, 7 కలిపితే కొన్ని, అండ్ 4, 1, 2 కలిపితే చూశాను అని అర్థం వస్తుంది. ఏంటది? అండ్ గ్యాదర్ విదేశ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ఓ పెట్ట కదా అంటూ, అండ్ దేవర్ వనపర్తి జిల్లా నుంచి పంపించారు, దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ బాయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓ పెట్ట కదా అంటూ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్. నెక్స్ట్ ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, ఇందాక అడిగిన క్వశ్చన్ రిలేటెడ్ మూవీలో నుంచి ఈ సాంగ్.

కదిలించలేదకాస్త కూడా నీ మనస్సుని, పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమే. అందరిని ఇలా వెంటపడి అడగాల. ఫ్రమ్ ద మూవీ నువ్వే నువ్వే నుంచి ప్లే చేస్తున్నాను అండి. సాంగ్ ని పాడింది శంకర్ మహాదేవన్ అండి, పాటను కంపోజ్ చేసింది కోటి.

0: CFM 101.3.
1: విండో ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:58:48. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చాలా మంది పంపిస్తున్నారు. శ్రీకాంత్ భారతి ఫ్రమ్ విదలూరు నుంచి నెల్లూరు, రైట్ ఆన్సర్. అండ్ చాలా సూపర్ గా ఉంది సందరే సందరే అని అంటూ రాజుల నుంచి జయన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ, మళ్ళీ నేను రేపు సాయంత్రం 5 వస్తాను, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, రేపు మనం మళ్ళీ మాట్లాడదాం చాలా విషయాలు. అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అమూల్య, సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పరా ప్లీజ్ అంటూ, సో ఇప్పుడే చెప్పాను, మళ్ళీ రేపు సాయంత్రం 5 కలుద్దాం మనం అందరం. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. సో ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్య అంశాలతో భరత్ రత్నాకర్. బ్రిక్స్ దేశాలు భౌగోళికంగా, భాష, సంస్కృతి పరంగా విభిన్నమైనప్పటికీ క్రీడలతో ఐక్యంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని, బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50% మేర గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్య సాధనలో భాగంగా తలపెట్టిన విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వికసిత రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామంతోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాకారమవుతుందని గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 ప్రభుత్వ కార్యక్రమం కాదని, 147 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అని స్పష్టం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు నుంచి 31 ఆగస్టున నీళ్లు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా మెరుగవుతోందని, కొత్త తరం ఇటుగా వచ్చేందుకు అమితాశక్తి చూపుతోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. భారతీయ విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారు సెప్టెంబర్ 1 నుంచి భౌతికంగా బోర్డింగ్ పాస్ ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. ఈ పత్రంపై స్టాంపింగ్ ను రద్దు చేయాలని నిర్ణయించారు. దీనికి బదులుగా విదేశాలకు ప్రయాణించేవారు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం తమ స్మార్ట్ ఫోన్లలో ఈ బోర్డింగ్ పాస్ ను చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నంబర్కు గాని, MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 58 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వ్యూ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:03:25 అండ్ మనం సందడే సందడిలో ఇందాక ఇంకా కొన్ని ఎస్ఎంఎస్లు ఉన్నాయి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు

గారు, అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి, అండ్ దీప్తి ఫ్రమ్ పెనుమూల్ నుండి, అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి పంపించారు, అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, అలాగే నరేంద్రారెడ్డి ఫ్రమ్ నందికొట్కూరు నుంచి, అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. క్రిష్జీ, మరలా మీ ప్రశ్నలకు మా ఆన్సర్స్ పంపించే ఏ రోజు సార్ అని అంటూ, సో నేను రేపైతే 5 o'clock ఈవినింగ్ 5 o'clock వస్తాను, అండ్ మళ్ళీ ఎప్పుడు అనేది తర్వాత చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి, అండ్ అలాగే ఇరుముడి మూవీ చూసారా అన్నయ్య అంటూ మంగళగిరి నుంచి యోగేష్, చూడలేదు, వెళ్దాం అనుకున్నాను బట్ కుదరలేదు. అండ్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి, రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ, అండ్ మంచిర్యాల నుంచి చంద్రముగుళి పద్మరాణి, అలాగే కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని వీళ్ళందరూ, అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, అండ్ ఈ రోజు సందడే సందడిలో అత్యంత హుషారైన ప్రశ్నలు అడిగారు, సూపర్ సూపర్ పాటలు వినిపించారు, మొత్తానికి కార్యక్రమం సూపర్ గా కొనసాగింది, మీకు మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు. మహమ్మద్ జనిదిన్, స్నేహబాను జనిదిన్ నిజామాబాద్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అమూల్య పంపించారు, ఓకే టుమారో నా, థ్యాంక్ యూ సార్, అండ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, టుడే సండే సండే సూపర్ బాన్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. అండ్ కిషోర్ బాబు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఏకలవ్య నగర్ నుంచి, బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ నాయుడుపేట నుంచి నాగమణి గారు, అలాగే మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు, ఇప్పుడు చదివిన పేర్లందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ టైమ్ స్టూడియోలో 4:05 దాటి 5 seconds, అండ్ ఇది ఈరోజు సందడే సందడి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ టైం వివిధ టైం ఒకే ఫిలిం సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తాను, ఒకే ఫిలింలోని అన్ని సాంగ్స్, అండ్ ఆల్బమ్ సెలెక్ట్ చేశాను సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి, లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేడియం.

0: BFM 101.3.
1: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు.

0: లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా.
0: కానీ అక్క కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటున్నారు వివిధాలో ఒకే ఫిల్మ్ సాంగ్స్ ఫ్రమ్ ద మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఒక సాంగ్ ఉంది, విడిపోదు వలపు చెరిగి.

సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను. నేనైతే సైన్ ఆఫ్ చెప్పేస్తాను. మళ్ళీ మిమ్మల్ని చెప్పాను కదా, రేపు సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం రేపు వచ్చిన తర్వాత. అండ్ కేవీ రమణమూర్తి గారు, మీ మెసేజ్ మొత్తం చదివాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టైమ్ స్టూడియోలో 4:30:41, 10 సెకండ్స్. అండ్ నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్ విత్ ది సాంగ్. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నిరాశను అధిగమించడానికి మీరు నిరాశ లక్షణాలతో బాధపడుతున్నారు లేదో మొదట ఏం కావాలి అని తెలుసుకోవాలి. నిరాశ అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అయితే ఇది మీరు నిరాశకు గురయ్యారని మీరు అనుకుంటే నేను చెప్పే కొన్ని సింప్టమ్స్ ఏమన్నా కనబడుతున్నాయా లేదా అనేది గమనించండి. ఎందుకు పనికి రాకుండా నిస్సహాయంగా లేదా అపరాధంగా అనిపించినప్పుడు, మీ జీవితంలోని చాలా అంశాల గురించి మీరు నిస్సహాయంగా భావిస్తున్నప్పుడు, లేదా అది ఎప్పటికీ మెరుగుపడుతుందని ఇమాజిన్ చేసుకోవడమే తప్ప నిజంగా బాగుపడుతుందా లేదా అని హోప్ కూడా ఉండదు ఒక్కోసారి మీకు. మీకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మీరేమి చేసినా అలసిపోయినప్పుడు, మీకు రాత్రి విరామం అనిపిస్తే నిద్రపోవడం కష్టం, ఉదయాన్నే నిద్ర లేవడం కష్టం. అంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. ఏ పని చేయలేరు, రెస్ట్ చేయాలనిపిస్తుంది, రెస్ట్ చేయాలని పడుకుంటే నిద్ర రాదు, నిద్ర రాక సతమతం అవుతూ ఉంటారు. కొన్ని నిద్ర రావట్లేదు కదా, పొద్దునే లేచి ఫ్రెష్ గా చేసుకుందామంటే అప్పుడు ఒక అలసట ఉంటుంది. మీరు మంచి నిద్ర పోలేదు కాబట్టి ఇంకా ఏదో అలసటగా మీకు బర్డన్ గా ఫీల్ అవుతారు, లేవాలనిపించదు, లేజినెస్ విపరీతంగా పెరిగిపోవడం, స్నేహితులతో సమయం గడపడం, మీ అభిరుచులను కొనసాగించడం లేదా మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండటం వంటి సంతోషాన్ని కలిగించే పనులు మీరు ఇకపై ఆనందించనప్పుడు. జనరల్ గా అందరికి ఏంటంటే ఆఫీస్ లో ఉన్నా గానీ, స్కూల్లో ఉన్నా, కాలేజ్ లో ఉన్నా, వర్క్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఫ్రెండ్స్ తో గడిపితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అదిక మీకు హ్యాపీ ఇవ్వదు అన్నట్టు. మీ పార్ట్నర్ తో కూడా మీకు హ్యాపీనెస్ ఉండదు. దెన్ రిమెంబర్ దట్ యుర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ డిజిల్యూజన్. నిద్రలేమి, చాలా త్వరగా నిద్ర లేవడం లేదా అధికంగా నిద్రపోవడం వంటి మీ నిద్ర ప్రవర్తనలో, అంటే స్లీప్ ప్యాటర్న్స్ లో అనూహ్యమైన మార్పు ఉంటే, మీకు ఆకలి లేకపోతే, లేదా మీరు ఎక్కువగా తినడం ఆపలేకపోతే, ఈ రెండు కూడా ప్రాబ్లమే అండి. మీరు ఒంటరిగా ఉండటం చాలా సులభంగా అనిపిస్తే ఇతరులతో కమ్యూనికేట్ చేయడం మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఇతరులతో కాకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటే, మీరు ఎటువంటి కారణం లేకుండా నిరంతరం చిరాకు పడినప్పుడు, మీకు ఒకవేళ సూసైడల్ థాట్స్ వచ్చినట్లయితే మీరు ఇమీడియట్ గా డాక్టర్ సహాయం తీసుకోవాలి. మీరు తీవ్రంగా నిరాశకు గురైనట్లే నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇవి ఏమి కనబడ్డా గాని నిరాశ నిస్పృహకు లోనైనట్టే మీరు. ఇలాంటప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ ని, కౌన్సిలర్ ని, థెరపిస్ట్ ని, సైకయాట్రిస్ట్ ని, సైకాలజిస్ట్ లేదా మీ మెడికల్ డాక్టర్ ని సంప్రదించాలి. మీ వైద్యుడితో మాట్లాడిన తర్వాత మీరు ఇతర వ్యక్తిగత కారణాల కోసం చూడొచ్చు. మీ వైద్యుడు కనుగొనగలిగే మీ నిరాశకు ఇక్కడ కొన్ని కారణాలున్నాయి, లైక్ మద్యం లేదా మాదక ద్రవ్యాలకు బానిస కావడం. మీకు మద్యం లేదా మాదక ద్రవ్య వ్యసనం ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. మీరు బానిసలన్నీ, దాని గురించి ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి డాక్టర్ మీకు సహాయపడతారు. జన్యుపరమైన కారణాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీలో నిరాశ నడుస్తూ ఉంటే, అంటే హెరిడిటరీగా మీకు వస్తుంది అది. రోగ నిర్ధారణ అధికారంగా చేయకపోయినా వారు కూడా దాంతో బాధపడ్డారు అని మీరు కుటుంబ సభ్యులను అడగొచ్చు. మీకు తెలియకుండానే ఇతర కుటుంబ సభ్యులు ప్రభావితం అయ్యారా అని మీకు తెలుసా అని అడగడానికి మీరు మీ తల్లిదండ్రులతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడొచ్చు. జనరల్ గా కొంతమందికి ఉంటుంది కానీ ట్రేస్ కాదు, దాన్ని ఎటువంటి టెస్ట్లు లేవు కాబట్టి. ఇది ఫ్యామిలీలో చాలా మందికి ఉంటుంది. అదొక పర్సనాలిటీ, వాళ్ళు టైప్, వాళ్ళు ఈ వెరైటీగా ఉంటారు మనుషులు అని వాళ్ళని బ్లేమ్ చేసే కన్నా, ఓహో ఇదొక కండిషనా, ఇది ఫ్యామిలీలో నడుస్తుంటే

0: నాకు కూడా రావచ్చు కదా లేదా ఉందా అని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్. మీకు థైరాయిడ్ సమస్య లేదా ఇతర హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. ఇతర అనారోగ్యం, ఓసీడీ అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటి ఆందోళన రుగ్మత లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మత వంటి నిరాశకు కారణమయ్యే లేదా ఉత్పత్తి చేసే మరొక అనారోగ్యం మీకుందా అని ఒక వైద్యుడు చూడొచ్చు. దే విల్ డూ సర్టెన్ టెస్ట్ ఫర్ దాట్. మీరు తీసుకునే మందుల దుష్ప్రభావం, మీరు మరొక సమస్యకు మందులు తీసుకుంటుంటే అది దీనికి దారి తీస్తుంది. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ అలోపతి మెడికేషన్స్ కి. వ్యక్తిగత కారణాన్ని కనుక్కోండి. మీ దైనందిన జీవితంలో మీకు నొప్పి కలిగించే మాంద్యం యొక్క కారణం గురించి మీరు ఆలోచించడం ప్రారంభించాలి. మీ జీవితంలో పరిస్థితుల వల్ల నిరాశ సంభవించకపోవచ్చు. కొంతమంది వ్యక్తులు లేదా సంఘటనలు మిమ్మల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసే అవకాశం ఉంది. నిరాశకు కారణమయ్యే లేదా తీవ్రతరం చేసే కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. విఫలమైన లేదా అసంతృప్తికరమైన సంబంధం అంటే ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ రిలేషన్షిప్స్. మీరు ఇప్పుడే వినాశకరమైన విడాకుల ద్వారా వెళ్లినట్లయితే లేదా మీరు బాధించే సంబంధంలో ఉంటే అది నిరాశకు దోహదం చేస్తుంది. నిరాశపరిచే కుటుంబం సంబంధం లేదా స్నేహం, మీరు మీ తల్లితో ఎప్పటికప్పుడు వాదిస్తూ ఉంటే లేదా మీరు స్నేహితుడిచే మానసికంగా వేధింపులకు గురవుతుంటే మీరు ఫలితంగా నిరాశకు గురవుతారు. ఆకర్షణీయం కాని వృత్తి, మీ ప్రస్తుత ఉద్యోగం నుండి లేదా మీ కెరియర్ మొత్తంలో మీరు తీవ్ర అసంతృప్తి చెందితే మీ ఉద్యోగం మీ నిరాశకు దోహదం చేస్తుంది. అవాంఛిత వాతావరణం, మీరిద్దరూ అరుస్తూ పెద్ద పెద్ద రూమ్మేట్స్ తో నివసిస్తూ ఉంటే లేదా మీ సొంతింట్లో లేదా పరిసరాల్లో మీకు సుఖంగా లేకపోతే అది కూడా నిరాశకు కారణం కావచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక కారణాలు, మీరు అద్దె చెల్లించగలరా లేదా మీరు డబ్బు ఎలా పొందాలి అనే దాని గురించి ఆందోళన చెందడం నిరాశకు తీవ్రమైన కారణం కావచ్చు. ప్రత్యేకించి ఇది పునరావృతమయ్యే సమస్య అయితే. ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి? సింప్టమ్స్ చెప్పాను, సైన్స్ చెప్పాను, మీరు వాటిని ఎలా గమనించాలి, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ చెప్పాను. యూ స్టార్ట్ రైటింగ్ అండ్ జర్నలింగ్. జర్నలింగ్ మీకు నిరాశ మరియు మీ భావాలను ప్రతిబింబించడంలో సహాయపడుతుంది. పగటిపూట మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోండి. రోజుకు కనీసం ఒకసారైనా రాయడానికి ప్రయత్నించండి. ప్రాధాన్యంగా సాయంత్రం, తద్వారా మీ రోజంతా సంగ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ జర్నల్లో మీ ఆలోచనలపై మంచి పట్టు లభిస్తుంది. మీకు తక్కువ అనుభూతి కలుగుతుంది. మీకు సంతోషంగా లేక సంతోషంగా ఉండే విషయాల గురించి మీరు మరింత అవగాహన ఉంటుంది. మీ జర్నల్లో రాయడం మీ చుట్టూ ఉన్న ఒత్తిడితో కూడిన పనుల నుండి దృష్టి పెట్టడానికి, మిమ్మల్ని మీరు ఆపేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఈ జర్నలింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ ది ఇంటర్నెట్ అండ్ సెర్చ్ ఫర్ జర్నలింగ్. బాగా తెలుసుకోండి, కరెక్ట్ గా రాయండి, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ని కనుక్కోండి అండ్ అడ్రస్ దెమ్. కొన్ని తీవ్రమైన వ్యక్తిగత కారణాలు మీ నిరాశకు దోహదం చేస్తున్నాయని మీరు నిర్ణయించుకున్న తర్వాత లోతైన శ్వాస తీసుకుని మీ జీవితం నుండి అవాంఛిత అంశాలను బహిష్కరించడం ప్రారంభించాల్సిన సమయం ఇదే. ఎస్, దిస్ ఇస్ ద టైం. ఇంకెంతకాలం మీరు అవి మోస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు? లైఫ్ ఇస్ షార్ట్, ఎప్పుడైపోతుంది ఎవరికీ తెలియదు. కానీ ఎందుకు బాధను అనుభవించాలి? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడున్నాయి. తద్వారా మీ నిరాశను అధిగమించవచ్చు. అనారోగ్యకరమైన లేదా హానికరమైన సంబంధాలను తెంచుకోండి. వారు మీకు చాలా బాధలు కలిగిస్తుంటే అది ఆపే సమయం ఇదే. ఒక వ్యక్తిని అసలు చూడటం అసాధ్యమైతే వారు బంధువు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్, వారితో సాధ్యమైనంత తక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. డ్రాయింగ్ నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, వాలీబాల్ ఆడండి, ఒక బుక్ రీడింగ్ క్లబ్ జాయిన్ అండి. ఇవాళ రేపు అన్ని మీకు దొరుకుతాయి, ఎక్కడెక్కడున్నాయి చూసుకోండి. జాయిన్ దెమ్, మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడో దొరుకుతారు. కనెక్ట్ విత్ దెమ్, గివ్ దెమ్ హ్యాపీనెస్ అండ్ దే విల్ గివ్ యూ హ్యాపీనెస్. ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మన కాంట్రిబ్యూషన్ కూడా సమాజంలో ఏముంది అని తెలుసుకుంటే అది ఇంకా మంచిది. యువర్ లైఫ్ విల్ డెఫినెట్లీ టేక్ అ పాజిటివ్ టర్న్ విత్ దిస్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హావ్ అ గ్రేట్ టైమ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522230. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కరెక్ట్ల ముందుగా ప్రేమ సింహాసనం ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం చక్రవర్తి.

శ్రోతల 101.7 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత ముత్యాల పల్లకి, ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత ప్రేమ మందిరం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం కెవి మహాదేవన్.
2: आपके साथ

మాంగల్య బంధం. ఈ చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట. గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్. మీ
3: ప్రేమ తరంగాలు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట. ఆత్రేయ గీతానికి సంగీతం చక్రవర్తి.
2: ఆప్కే సాథ్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం కెవి మహాదేవన్.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. బాలవాణి చిన్నారుల కార్యక్రమం.

0: ఈనాటి బాలవాణి కార్యక్రమంలో అనంతపురం శ్రీ సాయి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియం చిన్నారులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం వింటారు.
1: అందరికీ నమస్కారం. ఈనాటి బాలవాణి కార్యక్రమంలో అనంతపురం సాయి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చిన్నారులు సమర్పించే కదంబ కార్యక్రమం. ముందుగా ప్రార్థనా గీతంతో మన ముందుకు వస్తున్న వారు తన్మయ్, 4వ తరగతి.
2: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే.
1: ఇప్పుడు తెలుగు పద్యం చెప్పడానికి వస్తున్నాడు నందీశ్వర్ గౌడ్, 3వ తరగతి.
3: త్రిలింగ దేశం మనదేలోయ్, తెలుంగులంటే మనమేనోయ్, మధురం మధురం మధురం, ఆంధ్రము అంటే అతి మధురం, దేశ భాషల తీరుల్లోకి ఆంధ్రము అంటే అతి మధురం. రాయలు మనవాడోయ్, పండిత రాయలు మనవాడోయ్, కలం తిక్కన ఖడ్గ తిక్క కన గణపతి దేవుడు మనవాడోయ్. వీధులలో రాసులు గలగలలాడినవోయ్, మధురం మధురం మధురం, ఆంధ్రము అంటే అతి మధురం. ధన్యవాదం.
1: తరువాత 2వ తరగతి నుండి స్టీనా మన దేశం గురించి తెలియజేస్తుంది.
4: మన దేశం పేరు భారతదేశము. మన దేశం పేరు భారతదేశము. మన దేశానికి భారతదేశము. మన దేశానికి తూర్పు దిక్కున బంగాళాఖాతము అనే పేరు గల సముద్రము ఉన్నది. మన దేశాని పడమర దిక్కున అరేబియా సముద్రము ఉన్నది. దక్షిణ దిక్కున హిందూ మహాసముద్రము ఉన్నది. ఇవి అన్నీ మన దేశమునకు ఎల్లలుగా ఉన్నవి. ధన్యవాదాలు.
1: తర్వాత 2వ తరగతి నుండి జశ్వంత్ నారాయణ అనే చిన్నారి వచ్చి చీతాకోక గురించి హిందీలో చెప్పబోతున్నాడు.
5: సబ్కో నమస్కార్, మేరా నామ్ జశ్వంత్ నారాయణ, మే హిందీ కవిత సునాంగి. తితలి హై ప్యారి ప్యారి సుందర్ తితలి, ఉపవన్ కి శోభా హే తితలి, రంగ్ బిరంగ్ బి నారి తితలి, పూలోం పర్వట్ రాతి తితలి, రోజ్ సవేరే హాతి తితలి, నహి కిసీ సే లడ్కి తితలి, జట్లాది ఉడ్డి హే తితలి, ప్యారి ప్యారి సుందర్ తితలి.
1: తరువాత 4వ తరగతి నుండి అరీఫా మరియు కీర్తన అనే చిన్నారులు వచ్చి పద్యం చెప్పబోతున్నారు.

0: అడుగులు ముందుకు వెయ్యాలి, అదరక బెదరక సాగాలి, అనుకున్నది సాధించాలి. పరుల సౌఖ్యమే మనసున దలచి మంచి బాటనే ఎంచుకొని స్వార్థం మరచి బ్రతకాలి. పచ్చ పచ్చగా ఉండాలి, పచ్చ పచ్చగా ఉండాలి.
1: తరువాత 4వ తరగతి నుండి చాంద్ బాషా అనే అబ్బాయి వచ్చి మనకు నీలం సంజీవరెడ్డి గురించి తెలియజేస్తారు.
2: ఈరోజు నేను నీలం సంజీవరెడ్డి గారు గురించి కొన్ని విషయాలు మీతో చెప్పబోతున్నాను.

0: నీలం సంజీవరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఇల్లూరు గ్రామంలో 1913 మే నెల 18వ తేదీన జన్మించారు. ఈయన ప్రాథమిక విద్య దివ్యజ్ఞాన మదరాసులోని సమాజ పాఠశాలలో జరిగింది. ఈయన చదువు మానేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. 1931లో ఆంగ్ల పాలనను వ్యతిరేకించి 1959లో ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప రోజు. 21 జులై 1977 తేదీన భారత జాతీయ కాంగ్రెస్ 6వ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ధన్యవాదాలు.
1: తరువాత 5వ తరగతి నుండి తరణి అనే అమ్మాయి వచ్చి మనకి నీతి కథ చెప్పబోతుంది.
2: రవిచంద్రం మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ ఒకరోజు అడవి దాటి పొరుగురు వెళ్లాల్సిన అవసరం వచ్చింది. సగం దూరం వెళ్ళాక అడవిలో ఒక ఎలుక బంటి ఎదురైంది. చంద్రానికి చెట్టు ఎక్కడం వచ్చు గబగబా పక్కనే ఉన్న చెట్టు మీదకి ఎక్కాడు. రవికి చెట్టు ఎక్కడం రాదు, ఏం చేయాలో తోచలేదు. ఎప్పుడో ఒక పుస్తకంలో చదివిన సంగతి గుర్తించుకున్నాడు. ఎలుకబంటి శవాన్ని తాకదు అని రవి వెంటనే బిగుసుకుపోయి ఊపిరి పీల్చకుండా పనుకున్నాడు. ఎలుకబంటి దగ్గరగా వచ్చి రవి వాసన చూసి దూరంగా వెళ్ళిపోయింది. హమ్మయ్యా అనుకున్న రవి పైకి లేచాడు. చంద్రానికి గబగబా చెట్టు దిగి వచ్చాడు. రవితో ఎగతాళిగా, ఏమో ఎలుకబంటి నీతో ఏదో రహస్యాన్ని చెప్పినట్టుంది, ఏమిటది అని అన్నాడు. రవి, నిజమే ఎలుకబంటి నాకి చెవిలో మంచి సలహానే చెప్పింది. ఆపదలో సహాయపడవని నీలాంటి వారితో స్నేహం చేయకూడదని చెప్పింది అని సమాధానమిచ్చాడు. నీతి, ఆపదలో సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు. ధన్యవాదాలు.
1: తరువాత 5వ తరగతి నుండి మందీప్, మోహిత్, సాయిహాస్ అనే చిన్నారులు వచ్చి భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి హిందీలో చెప్పబోతున్నారు.
3: సబ్కో నమస్కార్, మే ఆప్ గా రహా హూ హిందూ దేశ్ కే నివాసి. హిందూ దేశ్ కే నివాసి.

0: బాయ్.
1: ధన్యవాద్.
2: ఇప్పుడు సలీఫా, మైత్రి, సమీరా, సనా మరియు లేఖ మన ముందుకు వచ్చి తెలుగు గీతం చెప్పబోతున్నారు.

0: ధన్యవాదాలు.
1: తరువాత ప్రణతి అనే అమ్మాయి వచ్చి మనకు ఆరోగ్య సూత్రాలు చెప్పబోతుంది.
2: గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి కలుపుకొని తాగితే సన్నబడు. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే సన్నబడుతారు. నిద్రలేనితో బాధపడేవారు టీ ఒక కప్పు వేడి పాలు, 4 స్పూన్ల తేనెను కలుపుకొని తాగితే హాయిగా నిద్ర పడుతుంది. ఆవు పాలు, బెల్లం కలిపి వేడి చేసుకొని తాగితే మూత్రాశయ వ్యాధులు నయమవుతాయి. జలుబుతో బాధపడేవారు టీ కాంచుకునేటప్పుడు 4 తులసి ఆకులను వేసుకొని తాగితే తగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలతో రుద్దితే తేనె టీగా కుట్టిన బాధ నివారిస్తుంది.
1: తర్వాత అశ్విత అనే అమ్మాయి 5వ తరగతి నుండి వచ్చి కథ చెప్పబోతుంది.
3: అందరికీ నమస్కారం. నా పేరు అశ్విత. ఈరోజు నేను యుక్తి అనే కథ చెప్పబోతున్నాను. ఒకసారి ఒక రాజుగారు తనకు ఒక తెలివైన మంత్రి కోసం వెతుకుతున్నారు. ఒక రోజున సభలో ఒక కంబలి పరిపించాడు. దానిమీద ఒక చివర బంగారు నాణ్యాలు పల్లాన్ని ఉంచాడు. కమ్మలి తొక్కకుండా అటూ ఇటూ వెళ్లకుండా యువతలి వైపు నుంచి ఆ పల్లాన్ని అందుకున్న వారికి ఆ ధనమంతా బహుమతిగా ఇస్తానని, ఆ వ్యక్తిని తన మంత్రిగా నియమించుకుంటానని ప్రకటించారు. చాలామంది ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ అందుకోలేకపోయారు. అంతలో శర్మ అనే వ్యక్తి వచ్చాడు. యువతల వైపు నుంచి కంబలి చుట్టుకుంటూ వెళ్ళి పల్లెం తీసుకుని మళ్ళీ ఎప్పట్లాగే కంబలి పరచపల్లెం రాజుగారికిచ్చాడు. సభలో వారంతా అతని యుక్తికి చప్పట్లు కొట్టారు. ఈ విధంగా తనకు యుక్తిమంతుడైన మంత్రి దొరికినందుకు ఎంతో సంతోషించారు. అతన్ని తన మంత్రిగా నియమించుకున్నాడు. నీతి: యుక్తి ఉంటే సాధించనిది ఏదీ లేదు. ధన్యవాదం.
1: తర్వాత 1వ తరగతి నుండి సాక్షి అనే అమ్మాయి వచ్చి హిందీలో పద్యం చెప్పబోతుంది.
4: సబ్కో నమస్కార్, మేరా నామ్ హే సాక్షి. మే ఏ హిందీ కథ స్నంగా నర్కదా లాల్ లాల్ ఆమ్ కతే చింటూ లాల్ మలి కట్టి మీటి బే ఈ క్రికెట్ మే గుజ్కేషే లూం క్యాంకే గోల్ గోల్ ఊద్ మిలా గోల్ మటుల్ ఏక్ చూ అగర్ కో జాత ఐనక్ దేకో బందర్ రాత ఒక్లీ లావ్ ఊటో దానా అవరత్ దేకో బడీ మహల్ అంగుర్ కహే అంగుర్ కథాయే లంగుర్ ఆహా పగయ కజ్జుల్.
1: ఇప్పుడు అల్తఫ్ అనే అబ్బాయి 2వ తరగతి నుండి వచ్చి పద్యం చెప్పబోతున్నాడు.
5: నా పేరు అల్తాఫ్. నేను ఇప్పుడు చెప్పబోయేది మంచి అలవాట్లు. పొద్దున నిద్ర లేవాలి, శ్రద్ధగా పండ్లు తోమాలి, చక్కగా స్నానం చేయాలి, ఉతికిన దుస్తులు వేయాలి, తలను నున్నగా దువ్వాలి, భక్తితో దేవుని మొక్కాలి, బలుముగ తిండి తినాలి, స్వచ్ఛమైన నీటిని తాగాలి, ఆటలు బాగా ఆడాలి, మడికి వేలకు పోవాలి, శ్రద్ధగా పాఠాలు చదవాలి, కొత్త పదాలు నేర్వాలి, విజ్ఞానమునే పొందాలి, అందరితో కలిసి ఉండాలి, అందరి మంచిని కోరాలి, తగిన సహాయం చేయాలి, మితముహితముగా పలకాలి, ఎక్కువ పనినే చేయాలి, అనుకున్నది సాధించాలి.
1: తర్వాత చిన్మయిత అనే అమ్మాయి 1వ తరగతి నుండి వచ్చి తెలుగులో పద్యం చెప్పబోతుంది.
6: ఇంటి ముందర కుక్క బౌ బౌ బౌ, ఇంటి వెనకాల ఆవు అంబా అంబా అంబా, ఇంటి పక్కన కాకి కావు కావు కావు, చెట్టు పైన కోయల కుహు కుహు కుహు, చెరువులోని కప్పలు బెక్ బెక్ బెక్, ఒడిలోని పిల్లలు పక పక పక.
1: తర్వాత సాయి చందన అనే చిన్నారి వచ్చి తెలుగు నెలల పేర్లు చెప్పబోతుంది.
7: తెలుగు నెలలు 12, చైత్రం, వైశాఖం, జాస్కం, ఆషాఢం,

0: శ్రావణం, భాద్రపదం, అశ్వజం, కార్తీకం, మాఘశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ధన్యవాదాలు.
1: ఇప్పుడు సహస్ర మరియు దశరథ్ అనే చిన్నారులు మన ముందుకు వచ్చి పద్యం హిందీలో చెప్పబోతున్నారు.
2: నేను చెప్పబోయేది పూలు, కోమల్ కోమల్ పూల్, సుందర్ సుందర్ పూల్, దాలో పర్ హసే హే పూల్, నీలే లార్ గులాబీ పూల్, చోటే బడే నీలాలే పూల్, కోమల్ కోమల్ సుందర్ పూల్. ధన్యవాదాలు.
1: తర్వాత మోక్షిత అనే చిన్నారి మూడో తరగతి నుండి వచ్చి పాలపుంత గురించి చెప్పబోతుంది.
3: నా పేరు మోక్షిత. నేను ఇప్పుడు చెప్పబోయేది పాలపుంత గురించి. ఆ నింగిలో పువ్వుల లెక్క పెట్టలేనన్ని తారలు ఉన్నాయి. ఈ తారలు చాలా చిన్నవిగా కనపడతాయి, నిజానికి అవి చాలా పెద్దవి. నక్షత్రాలు ఉండే ప్రదేశాలను నక్షత్ర మండలము, జ్యోతిష్య క్రమము అని అంటారు. ఈ నక్షత్ర మండలంలో 27 నక్షత్రాలు 9 గ్రహాలతో కలిసి 12 రాశులుగా ఏర్పడతాయి. ఒక తెల్లని దారిలా ప్రవహించే వెలుగును నక్షత్ర మార్గం అంటారు. ఈ నక్షత్ర మార్గం కొన్ని వేల నక్షత్రాల వెలుగును నక్షత్ర మార్గం అని అంటారు. ఈ నక్షత్ర మార్గం కొన్ని వేల నక్షత్రాల వెలుగును ప్రవాహం. ఈ ప్రవాహం తెల్లగా పాలపొంగులా ఉండటం వలన దీనిని పాలపుంత అంటారు. ఇందులో పసుపు ఎరుపు రంగులు వాయువులతో కప్పబడిన నీలిరంగు నక్షత్రాలు ఉంటాయి. భూమికి దూరంగా ఉండి ఖగోళ శాస్త్రణ అమితంగా ఆకర్షించే ఒక అద్భుతం ఈ పాలపుంత. ధన్యవాదములు.
1: తర్వాత సుష్మిత అనే అమ్మాయి మూడో తరగతి నుండి వచ్చి పద్యం హిందీలో చెప్పబోతుంది.
4: మేరా కవిత హై పేర్ లగావో, పేర్ లగావో ఛాయా పావో, ధర్తీ కి తుమ్ శాన్ బెడావో, బద్లే మే మీటే పల్ పావో, హరియాలీ సే దరా సజావో, ఆకుం కో తుమ్ సుఖ్ పంచావో, మేఘం సే తుమ్ పానీ పావో, పుత్ సమాన్ కే సదా తుమ్ పావో, పేర్ లగావో ఛాయా పావో.
1: తర్వాత లిఖిత అనే చిన్నారి వచ్చి మన దేశం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పబోతుంది.
5: నేను జాతీయ చిహ్నాల గురించి చెప్పుతున్నాను. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. మనది భారత జాతి. మన దేశ రాజధాని నగరం ఢిల్లీ. మన జాతీయ భాష హిందీ. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన తెలుగు వారున్న రాష్ట్రాలు. తెలుగు మన మాతృభాష. 3 రంగులు ఉన్న ముచ్చటైన జెండా మనది. మన దేశానికి తిరువన్న పతాకం జాతీయ పతాకం, 3 తలల సింహం మన జాతీయ చిహ్నం, పులి మన జాతీయ మృగం, నెమలి మన జాతీయ పక్షి, తామర పువ్వు మన జాతీయ పుష్పం, మామిడి పండు మన జాతీయ ఫలం, మర్రి చెట్టు మన జాతీయ తరువు, జనగణమన మన జాతీయ గీతం. ఇవన్నీ మన జాతీయ సంపద వంటిని గౌరవించుకోవాలి, కాపాడుకోవాలి. అది మనందరి బాధ్యత. ధన్యవాదాలు.
1: తర్వాత భార్గవ్ అనే చిన్నారి 1వ తరగతి నుండి వచ్చి పద్యం తెలుగులో చెప్పబోతున్నాడు.
6: దేశభక్తి పద్యాలు చెప్పబోతున్నాను. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టు. ఏ దేశం ఏగినా, ఎందుకాలిదినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరిదిలైనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపురాని దాతి నిండు గౌరవము.
1: ఇప్పుడు 1వ తరగతి నుండి యోగి అనే చిన్నారి వచ్చి హిందీలో పద్యం చెప్పబోతున్నాడు.
7: సబ్కో నమస్కార్, మేరా నామ్ హే యోగేష్. మా ఏక్ హిందీ కవిత సునాంగా. కబుతర్ కతే హే గుటార్ గుర్ ఖర్గోష్ ఏక్ చోటీ పుర్,

0: सुधरपुर कड़ी कहे अब जरस को चन्ना चक्कर कावा को चाता ताना निकले दुप जल में जत है बड़ा जहाज जर जर जर जर जरने की आवाज टमाटर देखो गोल मटर टटरे बनाए बर्तंग तबला बोले तक तक तक तप तप तप तप लगे हर दिन डमरू बोले डम डम डबोल डम डम डम डम बाजे बोल तबला बोले तक तक री तप तप तप तप लगे हर दी दही दही मक्खन का गया बिल्ली दंडिया चल आजा दिल्ली नल का पानी बर्फी सिल्ली।
1: ఇప్పుడు 1వ తరగతి నుండి విరాట్ అనే చిన్నారి వచ్చి పద్యాలు తెలుగులో చెప్పబోతున్నాడు.
2: తారంగం తారంగ తాన కృష్ణ తారంగ వేణునాథ తారంగ వెంకట రమణ తారంగ గోపాల కృష్ణ తారంగ గోకుళనాథ తారంగ వెన్నెల దొంగ తారంగ చిన్ని కృష్ణ తారంగ.
1: తర్వాత 5వ తరగతి నుండి సాయి దీక్షిత అనే చిన్నారి వచ్చి నీతి కథ చెప్పబోతుంది.
3: నా పేరు ఎం సాయి దీక్షిత. నేను చెప్పకపోయే కథ పేరు బుద్ధిహీనుడు. రాజయ్య కార్య తపస్సుని చేసి అమ్మవారిని మెప్పించాడు. ఆమె ప్రత్యక్షణమై ఏం కావాలో అడుగమంది. చనిపోయిన వారిని బ్రతికించే శక్తి ప్రసాదించమని కోరాడు రాజయ్య. వెంటనే ఆ దీవి సంజీవ ఆకులను అతడికి చేతికి ఇచ్చింది. ఆ ఆకులను నలిపి శవాల మీదకి పిండితే వెంటనే ప్రాణం వస్తుందని చెప్పింది. ఎన్నిసార్లు ఉపయోగించినా ఆ ఆకులు ఎండిపోవు తగ్గిపోవు అని చెప్పింది. రాజయ్య సంతోషంతో ఇంటికి తిరిగి పోవలేదు. ఆ ఆకుల మహిమను పరీక్షించాలనిపించింది. అంటూ ఇటు ఇటు చూడగానే ఒక పొద వెనుక పెద్ద పులి శవం కనపడిచ్చింది. దానికి ప్రాణం పోస్తే రాజయ్యని చంపి తినేస్తుంది అనే ఆలోచన కూడా లేకుండా ఆకుల రసం దాని మీద పిండాడు. వెంటనే ఆ పులి పెద్దగా గాండ్రింపిచ్చి రాజయ్యను చంపి తినేసింది. ధన్యవాదాలు.
1: తర్వాత 4వ తరగతి నుండి యాస్మిన్, సునీత అనే చిన్నారులు వచ్చి తెలుగు పద్యం చెప్పబోతున్నారు.

0: సందేశం.
1: ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు.
3: తరువాత మెహనాజ్ అనే చిన్నారి వచ్చి అబ్దుల్ కలాం గురించి చెప్పబోతుంది.
4: భారత మాత ముద్దు బిడ్డడు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం మన మాజీ రాష్ట్రపతి జన్మస్థలం తమిళనాడులోని రామేశ్వరం. రామేశ్వరం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో 15వ తేదీన 10వ నెల 1931వ తేదీన జన్మించారు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం. వారి పూర్తి నామధేయం అవుల్ ఫకీర్ జైనుల్లాబ్దీన్ అబ్దుల్ కలాం. తండ్రి జైనుల్లాబ్దీన్, తల్లి హాజీ అమ్మాల్. పేద కుటుంబం. బాల్యంలో రామేశ్వరంలో దినపత్రికలు అమ్మారు. ఆ ఊరి గ్రంథాలయంలో చాలా గ్రంథాలు చదివారు. తండ్రితో పాటు పడవ నడిపారు. తండ్రి వెంట మసీదుకు నమాజుకు వెళ్ళేవారు. పితాజీ చేసే నమాజు ధ్వనిలో భగవద్భక్తికి నాదాన్ని గ్రహించారు. చాలా సాదా సీదా బాలుడు, నిరాడంబరుడు, దేశభక్తి ఎక్కువ. పెన్సిల్ లాంటివి సైతం మన దేశంలో తయారైనవే కొనేవారు. ఆయన విద్యాభ్యాసానికి ఉన్నత స్థితికి సోదరి జోహరా పెద్దగా సహాయం చేసింది. తన బంగారు గాజుల్ని, గొలసులను విక్రయించి కలాం కళాశాల విద్యా

0: మహాజనకు దోహదం చేసింది. ఆ సోదరికి ఆయన సదా కృతజ్ఞతుడుగా మనసుకున్నారు. మన దేశ రక్షణకై అగ్ని, పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్, నా క్షిపణులను తయారు చేసి భారతదేశ క్షిపణి పితామహుడిగా వాసికెక్కారు. నిర్మలమైన ఆకాశ వర్ణం, నీలం రంగు దుస్తులంటే ఎక్కువ అభిమానం. నీలం రంగు దుస్తులనే ఎక్కువగా ధరిస్తారు. ఆ వైజ్ఞానిక సాంకేతిక పరిశోధనల అవిశ్రాంతిక కృషికి వివాహం, కుటుంబం, జీవనం అవరోధం అని భావించారు. అందుకనుగుణంగా అవివాహితులుగా జీవనం సాగించారు. కలాం గారు మాతృభాష తమిళంలో తన మొదటి గ్రంథం మన విమానాన్ని మనమే తయారు చేద్దాం అనే దానిని రచించారు. మన దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని పొరద్రోలాలనే సందేశంతో ఆంగ్లంలో ఇగ్నైటెడ్ మైండ్స్ అనే గ్రంథాన్ని రచించారు. ఉద్యోగ విరమణ అనంతరం వింగ్స్ ఆఫ్ ఫైర్, అగ్నిపక్షాలు లేక నిప్పుకు రెక్కలు అనే పుస్తకాన్ని వెలువరించారు. ఇది ఆయన ఆత్మకథ. కలాం గారిని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అత్యున్నత బిరుదు భారతరత్నతో గౌరవించింది. ఆయన 27/7/2015 పరమపదించారు. ధన్యవాదాలు.
1: తర్వాత యశ్వంత్ అనే చిన్నారి 2వ తరగతి నుండి వచ్చి హిందీలో కవిత చెప్పబోతున్నారు.
2: సబ్కో నమస్కార్, మేరా నామ యశ్వంత్, మే ఏక్ హిందీ కవిత సునాముంగా, ఏక్ ఆస్మాన్ కే

0: కితనే సుందర్ కితనే ప్యారే.
1: మీరింతవరకు బాలవాణి కార్యక్రమంలో అనంతపురం సాయి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చిన్నారులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ భీమరాజు గారు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యానం కుమార దీక్షిత.
2: మీరింతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం శ్రీ సాయి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియం చిన్నారులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో రేపు ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖపట్టణంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు 2026 విజయవంతంగా ఈరోజు ముగిశాయి. సభ్యదేశాల మధ్య చర్చలు పరస్పర గౌరవం సమానత్వాన్ని పెంపొందించడం ద్వారా క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్దతను తెలియజేస్తూ ఈ సదస్సులో బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. భారతదేశం చేపట్టిన 2026 బ్రిక్స్ చైర్మన్షిప్ కింద ఈ సమావేశం జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాల క్రీడామంత్రులు ఉన్నతస్థాయి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరై క్రీడాభివృద్ది పరస్పర సహకార ప్రాధాన్యతలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సభ్యదేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అథ్లెట్లు కోచ్ల మార్పిడి సంయుక్త పోటీలు స్పోర్ట్స్ సైన్స్ విజ్ఞానాన్ని పంచుకునేందుకు నిజమైన వేదికలను ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేసేందుకు త్వరలో ప్రారంభం కానున్న స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పథకం ద్వారా ప్రపంచ మార్కెట్లకు అవసరమైన దేశీయ ఉత్పత్తికి పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియా నినాదంతో గ్లోబల్ తయారీదారులు, టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లను భారత్కు ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన ఏలూరు జిల్లా ముసునూరులోని గార్మెట్ పాప్కార్న్ ఫ్యాక్టరీకి ఉపరాష్ట్రపతి చేరుకుంటారు. ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పరిశీలించారు. స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను ఆయన స్మరించుకున్నారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే గుణం టంగుటూరి ప్రకాశం పంతులు నైజం అని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ఆంధ్రకేసరి తెలుగువారి సాహసానికి పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా విశాఖపట్నం సాగర తీరంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాలకు చెందిన క్రీడాశాఖ మంత్రులు, అధికారులు సైక్లింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అదే సమయంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్

0: డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టుకు ఈ నెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేస్తారని తెలిపారు. నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అసత్యాలను నమ్మవద్దని మంత్రి పేర్కొంటూ
1: ఈ నెల 31వ తేదీ వెలుగొండకి నీళ్లని విడుదల చేయడం జరుగుతా ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్లు ఇస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తున్నారండి. 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయల్ని నిన్ననే చెక్కుల రూపాయలు పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికీ ఇస్తున్నాం. ఎవరైనా గానీ రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్దిదారుడి వరకు, నిర్వాసిత వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం.
0: రాష్ట్రానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవేయ అధ్యక్షతన విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ముద్దు, కొత్త కర్నెల చికెన్ అవకాశమా?
3: వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
4: ఆగు ముద్దు.
3: ఏంటి?
4: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
5: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
3: కన్నీ కార్గెల చికని ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
4: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
3: కూల్ గా ఉండండి.

0: कोई दुर्घटना, उसकी चिंता से भी मुक्ति पाओ।
1: पीएम फसल बीमा योजना से करीब 2,00,000 करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले।
2: मेरा नाम अश्विनी कुमार मौदगिल है। मैं लगभग 40-45 साल से खेती कर रहा हूँ। फसल बीमा योजना हमें मुआवजा जो देती है उससे हमारी मदद हो जाती है। मेरे को खरीफ 2023 में 2,80,000 रूपया मिला। इसका हमारे इर्द गिर्द किसान है, उनको हम कहते हैं कि आप भी बीमा कराओ तो उसका आपको भी फायदा मिलेगा।
3: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
4: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
3: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
0: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
5: ईएम आकाशवाणी अनंतपुरम केंद्रम ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి కార్యక్రమంలో రామాంజనేయ యుద్ధం ఘట్టం నుంచి రాముడు పాత్ర పద్యాలు మనకు వినిపిస్తారు.

రెడ్డి, విజయ్ శంకర్ బాబు గారు, ఆంజనేయుని పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ ఎం రామాంజనేయులు గారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కెఎస్ ఇందిర ప్రియదర్శిని పాడిన లలిత గీతాలు, 8:00 రసధుని సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం, 8:45 దొంగల్లారా దోచుకుపోండి చూద్దాం నాటిక, రచన శ్రీ టి రమేష్ కుమార్. 9:00 ఆంగ్లంల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 రవి వాసరయ్య అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ కాశీ విశ్వేశ్వర రత్నమాల వింటారు. 6:30 వినదగుమాట వింటారు వ్యాఖ్యాత డాక్టర్ పి వసుంధర. 6:35 సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో మునగ సాగులో మెళకువలు రైతు సోదరులకు వివరాలు అందిస్తున్నారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 20వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ ఆది ఆంధ్ర తిప్పేస్వామి వారి స్వీయ కవితలు, అనంతరం భక్తిమాల సినీ భక్తి గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన ప్రముఖ నిర్మాత శ్రీ బి నాగిరెడ్డి గారి గురించి వారి కుమారులు శ్రీ బి విశ్వనాథరెడ్డి గారితో పరిచయం చివరి భాగం. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. అనంతరం లలిత గీతాలు. రేపు ఉదయం 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:30 వాణిజ్య ప్రకటనలు. 10:37 వివిధ భారతి కార్యక్రమాలు. 11:45 వాణిజ్య ప్రకటనలు. 11:49 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:20 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. ఇక మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలోను, 2:15 హిందీలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు.

కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం, కార్యక్రమ నిర్వహణ శ్రీ ఏ హేమంతరాజు. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ గుర్రం నారప్ప బృందం వారిచే చెంచు నాటకం. 7:45 వికసిత్ భారత కార్యక్రమం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం. 8:45 చిత్ర జగత్, హిందీ సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. అయ్యప్ప జన్మ రహస్యం ఈ చిత్రంలో కేజీ యేసుదాస్ పాడిన పాట.

శ్రోతల 101.7 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత అంతా మన మంచికే. ఈ చిత్రంలో డాక్టర్ పి భానుమతి పాడిన దాశరథి గీతం, సంగీతం సత్యం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: జీవన పోరాటం. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32

0: 26 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇద్దరు మిత్రులు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: జెంటిల్మెన్ ఈ చిత్రంలో సురేష్ పీటర్ ప్రకాష్ కుమార్ పాడిన పాట.

0: పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
0: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
0: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా అందమే ఆనందం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం, ఎక్కడో కలిశావు. సి విజయలక్ష్మి శర్మ పాడిన లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్ళాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతకు అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబో క్రికెట్ టెస్ట్ లో భారత్ ఇవాళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 రన్లు చేసింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణ

0: లతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరియర్ కోరుకుంటే భారత్కు రావాలనే భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సంభాషణ ట్రాన్స్క్రిప్టులో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం, గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
1: हमें ऐसा एक औरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों की जिंदगी बनानी है, हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ. पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है.
0: ఈ రోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రయాన్ 3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 23 తేదీన దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ద నౌకలు, ఆఫ్ షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన అభివర్ణించారు. భారత్ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవకాశాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు. కోల్కతాలో సుమారు 3,400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మ నిర్భరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగాల్లో జీఆర్ఎస్సీ అగ్రగామిగా నిలవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2: नेवल वेपन्स और एडवांस डिफेंस इक्विपमेंट के लिए हाई क्वालिटी मेटल्स तैयार करेंगे. इससे हमारे नेवी की ऑपरेशनल रेडीनेस और मैरिटाइम फायर पावर को भी सीधा बल मिलेगा. जब हम अपने जहाज खुद बनाएंगे स्वाभाविक है कि हमारे फॉरेन एक्सचेंज की बचत होगी और साथ ही साथ हमारा इकोनॉमिक डेवलपमेंट जो है तेजी के साथ आगे बढ़ेगा.
0: దేశీయ రక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపై సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చునని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్సీ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డీసీ కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఏడబ్ల్యూఎస్ రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ భౌగోళిక పరిధులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టియర్ 2 టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం

0: కుమార్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధన సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తగిన ప్రజారోగ్య చర్యలు తీసుకుంటున్నామని కూడా వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నిర్మాణరహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, ఎన్జీటీ రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్దంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. సవరించిన నోటిఫికేషన్ ద్వారా అసలు నిబంధనలో ఉన్న నో కన్స్ట్రక్షన్ జోన్ నిబంధనను తొలగించారని, అలాగే ఏడాదిలో 20% సంభవించే అవకాశం ఉండే వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లెయిన్ను తప్పుగా నిర్వచించారని ఎన్జీటీ ముందు పిటిషనర్లు వాదించారు. అక్టోబర్ 27వ తేదీన ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమిగూడాలని కోరుతూ వివిధ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమాపేశం స్పోయింట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. భారత చక్షణ 2026 సంవత్సరానికి గాను జరిగిన క్రీడా మంత్రుల సమాపేశానికి సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న 2వది చివరి టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడికల్ వరుసగా 2వ టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 165 పరుగులు తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్లో భాగంగా ఈ రాత్రి ఆస్టేలియాతో భారత మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేసులో కొనసాగేందుకు భారత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవలసిన పరిస్థితి ఉంది. రాత్రి 10:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏదీ వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం పల్లె ప్రాంతాలు. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో రామాంజనేయ యుద్ధం ఘట్టం నుంచి రాముని పాత్ర పద్యాలు శ్రీ డి విజయశంకర్ గారు, ఆంజనేయ పాత్ర పద్యాలు శ్రీ ఎం రామాంజనేయులు గారు మనకు వినిపిస్తారు.

అన్నప్ప

0: శ్రీరామచంద్ర దుష్ట గ్రహచారవచమున ఇట్టి సంఘటన సంభవించునే గాని మన అంతస్తుల మధ్య అఘాతము కూడానా. పరమాత్మ క్షమింపము.
1: నిన్ను క్షమింపగల శక్తివంతుడనా.

దేవం నాది.

ya cambiándolo, jamás.

మీరు ఇంతవరకు పల్లె ప్రాంతాలు రంగస్థల కార్యక్రమంలో రామాంజనేయ యుద్ధ ఘట్ట నుంచి రాముని పాత్ర పద్యాలు శ్రీ డి విజయశంకర్ గారు, ఆంజనేయుని పాత్ర పద్యాలు శ్రీ ఎం రామాంజనేయులు గారు మనకు పాడి వినిపించారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కెఎస్ ఇందిరా ప్రియదర్శిని పాడిన లలిత గీతాలు.

మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కేఎస్ ఇందిరా ప్రియదర్శిని పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం రసధుని సినిమా పాటలు. అల్లరి పిల్లలు, ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పాడిన పాట. సిఎస్ రావు గీతానికి సంగీతం సత్యం.

కార్యక్రమం తర్వాత ఆమె కథ. ఈ చిత్రంలో పి సుశీలా జి ఆనంద్ పాడిన వేటూరి సుందర రామ్మూర్తి గీతం, సంగీతం చక్రవర్తి.

బంగారు బాబు ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: రసధుని కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఈ బోసి నవ్వుకే మగాడు జోలలు పాడేది. ఈ బోసి నవ్వు

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా భారత అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ల CEOలతో జరిగిన సమావేశం వీడియోను ప్రధానమంత్రి పంచుకున్నారు. భారత్ అంతరిక్ష పురోగతి వేగంగా నిరంతరం విస్తరిస్తోందని పేర్కొన్నారు. దేశంలోని జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యాయానికి సాంకేతికతలను అభివృద్ది చేస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా, వికసిత్ భారత్గా మార్చాలనే గొప్ప సంకల్పంతో అంతరిక్ష రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ

0: ऐसा एक ऑरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों को जिंदगी बनानी है तो हिंदुस्तान जाओ, भारत की स्टार्टअप से जुड़ जाओ, भारत की स्पेस एजेंसी से जुड़ जाओ। मैं पक्का मानता हूं जी, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है।
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశం ఈరోజు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని ద్వారా బ్రిక్స్ దేశాలు క్రీడారంగంలో చర్చలు, పరస్పర గౌరవం, సమగ్రతతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించాయి. భారత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యదేశాల క్రీడామంత్రులు, ఉన్నత ప్రతినిధులు క్రీడా అభివృద్ది, యువత భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడాశాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సభ్యదేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియా కింద దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పోర్ట్స్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, డిజిటల్ ఆవిష్కరణలపై దృష్టి సారించే బ్రిక్స్ స్పోర్ట్స్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, రాజస్థాన్లోని ఉదయపూర్లో నవంబర్లో బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్క్లేవ్ నిర్వహణ, అక్టోబర్లో అహ్మదాబాద్ వేదికగా బ్రిక్స్ సంప్రదాయ స్వదేశీ క్రీడా ప్రదర్శన, ఆటల నిర్వహణపై భారత్ తరపున 3 కీలక ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత్లోనే తొలిసారిగా రూపొందించిన నాన్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం నాన్ జీఎంఓ హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ముసునూరులో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపరాష్టపతి వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖులు రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఇన్ఫ్లుయెంజా రకాలు ఉత్తరార్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్లతో సరిగ్గా సరిపోలుతున్నాయని తెలిపింది. ఈ వైరస్లు గత ఏడాది నుంచే వ్యాప్తిలో ఉన్నాయని ICMR సీనియర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు సాధారణంగా దానంతట అవే తగ్గిపోతుంటాయని ICMR వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన టోక్యో, నగోయా, ఒకాసా నగరాల్లో పర్యటిస్తారు. ఇప్పటి వరకు జపాన్కు భారత్ తరపున వెళుతున్న అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. తయారీ రంగం, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, స్టీల్, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య రక్షణ, స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ రక్షణకు అత్యంత కీలకమైన యుద్ధ నౌకలు, ఆఫ్షోర్ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ను భవిష్యత్తులో ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్య సాధనకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన నిర్వహణ సేవలు అవసరమని పేర్కొన్నారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ బిల్డ్స్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జీఆర్ఎస్ఈ యంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన 5 నూతన ప్రాజెక్టుల భూమి పూజ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడుతున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
2: दूना गिरी भी निर्मित हुई है, जिसे इसी वर्ष माननीय प्रधानमंत्री जी ने राष्ट्र को समर्पित किया है. जीआरसी ने अब तक 800 से अधिक वेजल्स बनाए और सबसे बड़ी बात है कि आप सभी आत्मनिर्भरता के एजेंडे पर काम कर रहे हैं, एक मिशन के साथ आप सब काम कर रहे हैं.
1: మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా మద్దతివ్వాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ కోరారు. న్యూఢిల్లీలో విలేకరులతో ఆమె ఈరోజు మాట్లాడుతూ, పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ల అమలుకు తోడ్పడటం ద్వారా తమ నిబద్దతను నిరూపించుకోవాలని కోరారు.

0: ఏ రాజకీయ పార్టీ పార్లమెంట్ కన్నా రాజ్యాంగం కన్నా పెద్దది కాదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల తీసుకువచ్చిన మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ, నిపుణుల సభ్యుడు ఆఫ్రోజ్ అహ్మద్తో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. శ్రీలంకతో జరుగుతున్న రెండవ టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. కొలంబో వేదికగా ఈ రోజు ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ వరుసగా రెండో టెస్టులో 193 బంతుల్లో 117 పరుగులు చేయగా శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 3, లాహిరు కుమార, కేశరా నువాంతు 1 వికెట్ తీశారు. వాతావరణం. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2-3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గంగా పరీవాహక ప్రాంతాలలోని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్య మహారాష్ట, దక్షిణ లోతట్టు కర్ణాటక ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ రాగల 2 రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మహాకవి కాళిదాసు ఈ చిత్రంలో ఘంటసాల పడిన దండకం.

0: దండకం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం దొంగల్లారా దోచుకుపోండి చూద్దాం నాటిక. రచన శ్రీ టి రమేష్ కుమార్.
1: ఆకాశవాణి దొంగల్లారా దోచుకుపోండి చూద్దాం నాటిక. రచన శ్రీ తిరునగర రమేష్ కుమార్. ఇందులో దొంగ శ్రీ ఎస్ఎం వలి, బామ్మ శ్రీమతి ఎస్ ఉషాబాల, కవిత శ్రీమతి అద్దేపల్లి జీవనజ్యోతి పాల్గొన్నారు. వినండి దొంగల్లారా దోచుకుపోండి చూద్దాం నాటిక.
2: ఇంతసేపు ఎక్కడ తగులడ్డావే? రాను రాను భయభక్తి లేకుండా తయారవుతున్నావు. లోపలికొచ్చి గడి పెట్టు. ఇప్పుడు చెప్పమ్మా, అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా వెలగపెట్టిన రాచకార్యాలు ఏమిటో?
3: సారీ బామ్మ, నువ్వు ఇంతగా అప్సెట్ అవుతావని ఊహించలేదు. అప్పటికి కరాటే మాస్టర్తో చెప్పాను బామ్మ ఎదురు చూస్తుంది, త్వరగా పంపమని.
2: కరాటే మాస్టరా?
3: కాదు బామ్మ, కాలేజీ మాస్టర్ అనబోయి కరాటే మాస్టర్ అన్నాను అంతే.
2: అసలు తప్పు నీది కాది, నాది. తల్లి తండ్రి లేని దానివని గారాభంగా పెంచడం చేసిన తప్పు, పెద్ద తప్పు. అందుకని నాకు నేనే శిక్ష వేసుకుంటున్నాను. ఇదిగో
3: ఆగు, నువ్వు ఆ పని చేస్తే నా మీద ఒట్టే.
2: ఎందుకు ఆగాలి? పెళ్లి కావలసిన పిల్లవు అర్ధరాత్రి వరకు ఇలా తిరుగుతూ ఉంటే లోకం ఏమనుకుంటుందో అని ఆలోచించావా? ఉదయం నీకేం చెప్పాను? ఈ రోజు శ్రావణ శుక్రవారం, తలంటుకొని చీర కట్టుకోవాలి అని చెప్పాను, లేదా?
3: చెప్పావు బామ్మ.
2: మరి చేసావా? లేదు. మగరాయిలా ప్యాంటు షర్టు వేసుకుని వెళ్ళావు. ఇన్ని తప్పులు చేసిన నిన్ను పెళ్లి కావలసిన దానివని నిన్ను కొట్టగా నన్ను నేనే కొట్టుకుంటున్నానే.
3: ఈ రోజుల్లో ఇవే ఫ్యాషన్లు బామ్మ.
2: కావచ్చమ్మా, ఆడపిల్లకి అందం ఉంటే చాలదు, వినయం విధేయత కూడా ఉండాలి. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిష్టమైతే ఆ ఫ్యాషన్ దుస్తులు వేసుకుందు గాని, ఇక్కడ మాత్రం పడుచు పిల్ల పవిత్రం తెలిపే ఓణీ చీరలే కట్టుకోవాలి. నా బంగారు తల్లివి కాదు, నన్ను ఇబ్బంది పెట్టకే రామ్మా.
3: సరేలే బామ్మా. అవును బామ్మా, నువ్వేమిటి ఇలా ఓ వెలుగు వెలిగిపోతున్నావు?

0: వారాల నగలు కూడా పెట్టినట్లున్నా.
1: అవునే తల్లి, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, అందుకని అమ్మవారికి పూజ చేసి ఈ నగలన్నీ పెట్టుకున్నాను. ఇదిగో ఈ రోజు ఉపవాసం కూడా ఉంటున్నాను.
0: ఎంత సింగారించుకుంటేనేమి, ఎన్ని పూజలు చేస్తేనేమి, సన్యాసుల్లో కలిసిన తాతయ్య మాత్రం తిరిగి రాడుగా.
1: నీకెన్నిసార్లు చెప్పాను ఫ్లాష్ బ్యాక్ వెళ్ళొద్దని.
0: సరే లేవే బామ్మ, వెళ్ళంలే. నగలు వేసుకుని పగలు రేయి వగలు పడింది చాలు గాని, ఇకనైనా వాటిని దాచిపెట్టు. ఎవడన్నా దొంగ వెదవ వస్తే దోచుకుంటాడు.
1: నేను నీకెలా కనిపిస్తున్నానే, దొంగలకి గజ దొంగలకి గజ గజ వంచే వ్యక్తిని కాదు, క్రితంసారి ఒలింపిక్స్ లో మైక్ టైసన్ తో పోటీ పడ్డానికి ఏజ్ ప్రాబ్లం అడ్డొచ్చింది గాని, లేకపోతే ఈ బామ్ అంటే ఏమిటో చూపించేదాన్ని.
0: ఇంతకీ తమరు వీర నారీమణివన్నమాట.
1: అన్నమాటే కాదు, ఉన్నమాటే అంటున్నా.
0: బామ్మా, నీలో ఇన్ని ధైర్య సాహసాలు ఉన్నాయని నేనెప్పుడు గమనించలేదు.
1: ధైర్య సాహసే లక్ష్మి అని ఊరికేం లేదు.
0: ఎవరు?
2: నేనండి దొంగను. కాస్త తలుపు తీస్తారా, దొంగతనం చేసుకుని వెళ్తా.
1: ఎవడ్రా నువ్వు, జనాభా లెక్కలు రాసుకుని వెళ్తానన్నంత ఈజీగా దొంగతనం చేసుకుని వెళ్తానంటున్నావు, చెప్పి మరీ దొంగతనం చేస్తున్నావు ఎవడ్రా నువ్వు?
0: ఇంతకీ నువ్వు ఏ దొంగవి, గజ దొంగవా, ఘరానా దొంగవా, మంచి దొంగవా, బలే దొంగవా, జేబు దొంగవా?
2: అయ్ బాబాయ్, వాళ్ళెవరు నాకు తెలియదండి. నేను మాత్రం నికార్సైన ఒకటో రకం దొంగని. కాస్త తలుపు తీయండి ప్లీజ్.
0: బామ్మా, వీడెవడో ఈ రోజే ఈ వృత్తిలోకి వచ్చినట్లున్నాడు. పాపం అమాయకుడు, ఎలా బ్రతుకుతాడో ఏమో.
2: ఎంతసేపు, త్వరగా తలుపు తీయండి. సెంటర్ లో మరో ఇంటికి వెళ్ళాలి. మర్యాదగా తలుపు తీస్తారా, లేక తలుపును బద్దలు చేసి లోనికి రమ్మంటారా? మూడంకెలు లెక్కెట్టేలోగా తలుపు తీయండి, లేదా
1: అది నా భర్త తను పోయేటప్పుడు చేయించిన దర్వాజారా, దాన్ని విరగొట్టకురా.
2: పోయేటప్పుడు అంటున్నా, పైకి పోయేటప్పుడా లేక దేశాంతరం పోయేటప్పుడా?
0: రెండోది. అయినా నీకెందుకయ్యా అవన్నీ, వచ్చిన పని చూసుకోక.
2: నేను వచ్చిన పని మర్చిపోలేదు అమ్మడు. ఏ ముసల్లానా, మూడంకెలు లెక్కెడుతున్నా, కాసుకో. ఒకటి,
1: కేకలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళంతా పిస్తా.
2: వాళ్ళంతా సెకండ్ షోకి వెళ్లారు, అందుకే మీ ఇంటికి చివరిగా వచ్చాను. రెండు,
1: ఏమి కవిత, ఇప్పుడు ఏం చేద్దామి, నా చేతులు వణుకుతున్నాయి. అమ్మో అమ్మో, నాకు చెవులు కూడా పట్టేస్తున్నాయే.
0: వీర నారీమణివి, నీకు భయం ఏమిటి బామ్మ? విచిత్రంగా ఉంది, తాళి కట్టిన తాతయ్యను సన్యాసుల్లో కలిసే వరకు సాధించిన దానివి, ఈ దొంగను చూసి భయపడటం షేమ్ బామ్మ, షేమ్.
2: రెండు పావు.
1: ఆ దొంగ మేధవ చేతిలో ఏ కత్తి ఉందో ఏమో, భగవంతుడా నువ్వే రక్షించాలి, నువ్వే కాపాడాలి.
2: రెండున్నర,
0: మైక్ టైసన్ ఓడిస్తానని బీరాలు పలికితివే, నీ పాలిట మైక్ టైసన్ వీడే. కానివు కానివు బామ్మ, చూపించు నీ ప్రతాపం.
1: ఆట పెట్టించడానికి సమయం ఇదికే.
2: రెండు ముప్పావు
0: బామ్మ. వాడు మూడు అన్నాడో, తాతయ్య కడసారి కానుకైన ఆ తలుపు మూడు ముక్కలవుతుంది, అందుకే తలుపు తీద్దాం. మీ ఇద్దరి మధ్య బంగారం లాంటి తలుపు పాడైపోవటం నాకిష్టం లేదు.
1: కాదే, తలుపు తీస్తే వాడు మనల్ని చంపేసి ఇల్లంతా దోచుకుపోతాడు.
0: అందుకే అందుకే బామ్మ, తాతయ్యను ఉండనివ్వకుండా చేశావు. ఇప్పుడు చూడు ఎంత ఆపద వచ్చిందో. ఇలాంటి ఆపద సమయాల్లో తాతయ్య ఉన్నట్లయితే తన ఉక్కు కండలతో వీణ్ణి మట్టి కరిపించేవాడు కదా.
1: దానికి ఫ్లాష్ బ్యాక్ వద్దు.
2: మూడు అని అంటున్నా.
0: ఆగు ఆగు బాబు ఆగు, బంగారం లాంటి తలుపు నాశనం చేయకు. తలుపు తీస్తాను, లోపలికి రా.
1: వద్దు వద్దే కవిత, వద్దు వద్దే. తలుపు
0: తెలియదు బామ్మ, ఆగు.
1: నీకు మతి అని పోయిందా, తలుపు తీసి ఇంతలో ఆహ్వానించినట్లు దొంగను ఆహ్వానిస్తానంటావేమిటి?
0: మరేం చేయాలి బామ్మ, దొంగంటే ఎలా ఉంటాడు ఒకసారి ఊహించుకో. కండలు పెంచి కూర మీసాలు మెలివేసి రాక్షసుల్లా ఉండడు. తన బలంతో క్రీస్తు పూర్వం నాటి తలుపుని విరగ్గొడితే తాతయ్య చిన్నబుచ్చుకుంటాడు బామ్మ.
1: అందుకని తలుపు తీసి దొంగను ఆహ్వానిస్తావా?
0: తాతయ్యన్నా ఆయన సంపాదించిన ఆస్తన్నా నీకు చిన్నచూపు కావచ్చు, ఆయన వారసురాలుగా నేను వాటిని దక్కించుకోవడం నా కనీస బాధ్యత. రేపు నా అదృష్టం బావుండి తాతయ్య తిరిగొచ్చి ఇక్కడుండాల్సిన తలుపు ఏదమ్మా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? బామ్మకు పట్టకపోయినా చదువుకున్న దానిని నువ్వెందుకు నిర్లక్ష్యం చేసావని నిలదీస్తే నేనేం సమాధానం చెప్పాలి? చెప్పు బామ్మ, నువ్వే చెప్పు.

0: నీ మాట కాదని తలుపు తీస్తున్నందుకు నన్ను క్షమించు.
1: అమ్మయ్యా, థ్యాంక్స్ అమ్మాయి, శ్రమ తప్పించినందుకు. ఏ ముసల్దానా, నోటుకు వచ్చినట్టు పెళ్తున్నావు, ఏది ఇక మాట్లాడు.
2: అయ్యో బాబోయ్, ఆ కత్తి లోపల పెట్టు.
1: అలారా దారికి.
0: ఏమిటండి దొంగగారు ఇంకా అక్కడే నిలబడిపోయారు? పాపం, ఐదారిళ్లలో దొంగతనం చేసి అలసిపోయినట్టున్నారు. ఇందా ఈ కాఫీ తాగి మా ఇంటిని కూడా దోచుకుని పావనం చేయండి.
1: థ్యాంక్స్ బేబీ, చాలా మంచిదానిలా కనపడుతున్నావు.
0: నిజంగానే మంచిదాన్నండి.
2: ఏడ్చో, దొంగ వేధవం దొరలా కూర్చోబెట్టి మర్యాదలు
1: చేస్తున్నావు.
2: నిన్ను ఆ పని మాత్రం చెయ్యకు.
0: మీరేం బాధపడకండి దొంగగారు, బామ్మకు కాస్త చేదస్థం కూడా ఉంది, ఏదేదో వాగుతుంది. దొంగల్లో కూడా మంచివాళ్లుంటారని చాలాసార్లు చెప్పాను, ముసల్ది వినిచస్తేగా. తలుపును విరగొట్టకుండా లోపలికొచ్చిన మీరు మంచివారు కాదేమిటి? భూతద్దం పెట్టి వెతికిన ఇలాంటి మంచివాళ్ళు ఎక్కడ కనిపించరండి.
1: చాలా మంచిగా చెప్పావమ్మా.
0: అయ్యయ్యో, చెప్పటం మర్చాను, ఆ గదిలో బీరువా ఉంది, వాడి తాళాలు అదిగో ఆ దేవుడి పటాలు వెనుకున్నాయి.
2: ఇదేం సోచ్యమే, నీకు మతి కాని పోయిందా ఏమిటి?
0: ఇదిగోండి, ఈ గదిలోనేమో వెండి బంగారు ఆభరణాలు చెక్క పెట్టి అడుగున సిల్క్ గుడ్డ మూటలో ఉన్నాయి.
2: నీకే చెప్పేది ఏమిటి ఆ మాటలు? చూడు నాయన, నువ్వు నమ్మకు దొంగ బాబు.
1: నువ్వు చెప్పమ్మా.
0: ఇకపోతే బామ్మ దాచుకున్న చిల్లర పైసలు వంటింట్లోని పోపు డబ్బాలో ఉన్నాయి. క్యాష్ కూడా కాఫీ పొడి డబ్బాలో ఉన్నట్లుంది. నోట్లేవి చిరిగినవి లేవులే. బామ్మ వంటి మీదన నగలు కూడా తీసుకో.
1: నా తల్లి, నా తల్లి, నీలాంటి బిడ్డే నాకుంటే నా వృత్తి 3 కటింగులు 306 దోపిడీలుగా వర్దిల్లదు.
2: ఏమైంది నీకు ఇవాళ?
1: ఏ ముసల్దానా, నువ్వు నోరు మూసుకొని కూర్చో.
2: అలాగే నాయనా.
0: దొంగగారు.
1: ఏంటమ్మా?
0: మిమ్మల్ని బాబాయ్ అని పిలవచ్చా?
1: దానికేం భాగ్యం, అలాగే పిలు.
0: బాబాయ్.
1: అమ్మాయి.
0: బాబాయ్.
1: అమ్మాయి, ఎన్ని జన్మలెత్తినా నువ్వు చేసిన ఉపకారం మర్చిపోలేను తల్లి. జన్మంటూ ఉంటే నువ్వు నా కడుపున పుట్టాలని ఆ భగవంతుణ్ణి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నానమ్మా. అప్పటికైనా అంతర్జాతీయ దొంగగా గుర్తింపు వస్తే చాలమ్మా, చాలు.
0: అంతంత భారీ డైలాగులు చెప్పి టైం వేస్ట్ చేయకు బాబాయ్, త్వరగా ప్రారంభించు.
1: అలాగేనమ్మా, ముందుగా ముసల్దాని ఒంటి మీద నగలతో ప్రారంభిస్తాను. ఏ ముసల్దానా, నీ ఒంటి మీద నగలు త్వర త్వరగా తీసి సంచిలో పడి త్వరగా.
0: మంచివాడు మా బాబాయి, మా మాటే వింటాడోయి.
3: బంగారం లాంటిది బుల్లెమ్మ, బంగారం జాడ చెప్పిందమ్మా.
1: ఎంతసేపు?
2: నీకేదేం పోయే కాలరా, దుక్కి టెద్దిలా ఉన్నావు, ఏ కూలో నాలో చేసుకుని బతకలేవు.
1: ఆర్ని ముసల్దానా, నీకు కూడా నీతులు చెప్పడం వచ్చే, త్వరగా రగలితే.
2: అయినా నిన్న నేను లాభం లేదు ఆయన, దాన్ని అనాలి. ఉన్నదంతా ఊడ్చిచ్చి రేపటి నుంచి ఏం తింటుందో నేను చూస్తాగా
0: బాబాయ్.
1: ఏంటమ్మా?
0: ఆ ముసల్దాని మాటలకేంలే గాని నీ చంకను ఏలాడుతున్న సంచిలు అయ్యు. ఆ నగల రూమ్కెళ్ళి వాటిని ఈ సంచిలో నింపి పట్టుకొస్తా.
1: నా తల్లి, నా తల్లి, నన్ను మరీ ఇబ్బంది పెడుతున్నావు తల్లి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కూర్చోబెట్టి దోచిస్తున్నావు. ఇదిగోనమ్మా సంచి.
2: నీకిదే బుద్ధే, ఆ దొంగ వేధవతో బంధుత్వం ఏమిటే? కేకలు పెట్టి నలుగురిని పిలవాల్సింది పోయి వాడికి హెల్ప్ చేయడం ఏమిటే?
0: అరవకి బామ్మ, బాబాయ్కి కోపం వచ్చిందంటే ఉల్లిగడ్డలు కోసే కత్తిని తీస్తాడు, మన ఊపిరి కూడా తీస్తాడు. అవును కదూ బాబాయ్?
1: అవునమ్మా, ముసలి తెగవాగుతుంది, నాకు ఇక కత్తి తీగ తప్పేట్లు లేదు.
0: ఆ పని మాత్రం చేయకు బాబాయ్, నాకున్న ఒక్కగానొక్క దిక్కు ఈ బామ్మే. బామ్మను చంపి నన్ను అనాథం చేయకు, నాకు బామ్మ భిక్ష పెట్టు బాబాయ్.
1: బామ్మ భిక్ష అదేంటి?
0: పతి ప్రాణాలకు ముప్పు వస్తే పతి భిక్ష పెట్టమంటారు, పుత్రుని ప్రాణాలకు ముప్పు వస్తే పుత్ర భిక్ష పెట్టమంటారు, అలాగే బామ్మ ప్రాణాలకు ముప్పు వచ్చింది కాబట్టి బామ్మ భిక్షను పెట్టమంటున్నాను.
1: అలాగా అయితే శాంక్షన్.
0: థాంక్స్ బాబాయ్, థాంక్స్. మరి నేను నగల పని మీద ఉంటా.
1: అలాగే, ఇంతసేపు ఒంటి మీద నగలు తీయడానికి త్వరగా.
2: అప్పనంగా వచ్చేసాము కూడా అంత తొందరైనా, ఒక్కొక్కడే మొలిచిస్తున్నాగా.
1: చూడు, నే వెళ్లిన తర్వాత నా కూతుర్ని అదే నీ మనవరాల్ని ఏమన్నా అన్నావో నీ అంత చూస్తా.
2: ఏమీ అనలేదు నాయన.
0: బాబాయ్.
1: ఏంటి బేబీ?
0: ముసల్దాన్ నగలు మూట కట్టడం పూర్తయిందా? ఆ పని అయిపోగానే ఇలా ఒకసారి

0: బీరువాపై ఉన్న నెక్లెస్ బాక్స్ అంది చావటం లేదు.
1: వస్తున్నా బేబీ. ఇదిగో ముసల్లానా, నే వచ్చే వరకు ఎక్కడ నిలబడ్డావో అక్కడే అదే స్టిల్ లో నిలబడి ఉండు. తేడా వచ్చిందో మన సంగతి తెలుసు కదా.
2: తెలుసు.
1: వస్తున్నా బేబీ. ఏంటి ప్రాబ్లం
0: బాబాయ్? అదిగో ఆ బీరువాపై నెక్లెస్ బాక్స్ ఉంది, నాకది అందటం లేదు. నీ వల్ల అవుతుందేమో ట్రై చెయ్యి. నువ్వు మాత్రం ఎలా అందుకుంటావు? ఇంట్లో స్టూల్ కూడా లేదే. సారీ బాబాయ్.
1: పర్వాలేదమ్మా.
0: బాబాయ్ ఒక ఐడియా.
1: ఏంటమ్మా అది?
0: ఆ తలుపేసి గడియ పైకెక్కి నిలబడితే ఈజీగా అందుతుంది. ట్రై చెయ్యి.
1: ఐడియా బాగుందమ్మా. ఇదిగో ఇప్పుడే తలుపు వేసి పైకెక్కుతాను.
3: పంపదీసి అమ్మాయి మీద అఘాయిత్యం చేయట్లేదు కదా. అమ్మా కవిత, ఏమిటా శబ్దం? ఏమిటా గోల?
4: బాంబ గారు నన్ను క్షమించండి, మీ అమ్మాయి నా వాళ్ళు హూనం చేసేసింది.
3: నిజంగానా?
4: నా అవతారం చూసి కూడా నిజంగానని అంటున్నారు ఏంటండి బాబు? కరాటే నేర్చుకున్నానని ముందే చెప్తే ఈ ఇంటి ఛాయలకు కూడా వచ్చేవాడిని కాదు.
0: నీకిష్టం లేకుండా నేను నేర్చుకున్న కరాటేకి ఎంత శక్తి ఉందో నిరూపించడం కోసమే ఈ బాబాయ్ వచ్చిన దగ్గర నుండి ఆయన్ని సపోర్ట్ చేస్తూ వచ్చాను. జీవితంలో ఇక దొంగతనం చేయకుండా బుద్ధి చెప్పాను.
4: బామ్మగారు ఇదిగోండి మీ నకలు. నన్ను క్షమించి వదిలేస్తే మీరన్నట్టు కూలో నాలో చేసుకుని బతుకుతా.
3: నిన్ను వదలను, నిన్ను పోలీసులకు పట్టిస్తా.
0: పోనీలే బామ్మ, తప్పు ఒప్పుకున్నాడుగా.
3: ఇదిగో నా మనవరాలు చెప్పింది కాబట్టి బ్రతికే ఒప్పో. అమ్మా కవిత, ఆడపిల్లకి అందంతో పాటు వినయం విధేత అవసరమని భావించానే గాని దానికి తోడు తనను తాను రక్షించుకునే కరేటే కూడా అవసరం అని ఇప్పుడే తెలుసుకున్నానే.
0: అంటే నీ కళ్ళు గప్పి కరాటే స్కూల్ కెళ్లే బాధ నాకు తప్పిందన్నమాట.
3: అవునమ్మా, నీతో పాటు నేను కూడా కరాటే నేర్చుకుంటానే.
0: అది ఆ ఉత్సాహమే అవసరం బామ్మ. ఇప్పుడు ఈ వీధిలోకి ఏ దొంగ వస్తాడో చూద్దాం.
5: దొంగల్లారా దోచుకు పోండి చూద్దాం. నాటిక విన్నారు, రచన శ్రీ టి రమేష్ కుమార్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

శ్రోతల 101.7 మెగాహెర్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఊరికి ఉపకారి ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మల్లెమాల గీతం, సంగీతం సత్యం.

బంగారు కానుక. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం సత్యం.

ఊరికి మొనగాడు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఆరుద్ర గీతానికి సంగీతం చక్రవర్తి.

కోసం సోది కెడితే సుడి తిరిగిందా, మగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా, సుడి కోసం సోది కెడితే సుడి.

0: ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యా.
1: మీరు వింటున్న పాట నువ్వు నాకు నచ్చావు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

కరికులు చివరిగా వసంత గీతం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.
1: మధురం.

0: This program was recorded at the studio of Akashwani Mumbai and the broadcast came to you from Akashwani Delhi.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి మా ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ కాశీ విశ్వేశ్వర రత్నమాల వింటారు. 6:30 వినదగు మాట వింటారు వ్యాఖ్యాత డాక్టర్ పి వసుంధర. 6:35 సిద్ధపశుద్ధుల కార్యక్రమంలో మునగసాగులో మెళకవలు రైతు సోదరులకు వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 20వ భాగం రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ ఆది ఆంధ్ర తిప్పేస్వామివారి స్వీయ కవితలు. అనంతరం భక్తిమాల సినీ భక్తి గీతాలు వింటారు. 8:15 ఆంగ్లం వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు రచన ఎన్ సుదర్శన్ రెడ్డి. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన ప్రముఖ నిర్మాత శ్రీ బి నాగిరెడ్డి గారి గురించి వారి కుమారుడు శ్రీ బి విశ్వనాథ్ రెడ్డి గారితో పరిచయం చివరి భాగం వింటారు పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు వింటారు. 10:30 వాణిజ్య ప్రకటనలు. 10:35 వివిధ భారతి కార్యక్రమాలు. 11:45 వాణిజ్య ప్రకటనలు. 12:15 వాణిజ్య ప్రకటనలు. ఇక మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలోనూ 2:15 హిందీలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు. సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు వింటారు. 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం నిర్వహణ ఏ హేమంతరాజు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ గుర్రం నారప్ప బృందం వారిచే చెంచు నాటకం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. 8:45 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇవి రేపటి మా ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:01 దాటి 25 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.7 MHz ఉదయ ప్రసారంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది మీ లంకా ప్రసాద్. నమస్తే. జై హింద్.